శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 6వ తేదీ మంగళవారం. ఆకాశవాణి సమయం 5:55 దాటి 50 సెకండ్లు. మా అభిమాన శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ పాండు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం ఉండి ముందుగా హిందీలో

ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం భక్తి రంజని. కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధ కార్యక్రమంలో కె రవీందర్ గారు అందించే హితోక్తులు.
1: మనిషి జీవితం సుఖదుఖాల కలయిక. అతడు పైకి ఎంత ఉల్లాసంగా కనిపిస్తున్నా లోపల కూడా అంతే కష్టాలతో కుబిలిపోతాడు. ఏ మానవుడైనా ఎప్పుడో ఒకప్పుడు కష్టాల సుడిగుండల్లో చిక్కక మానడు. గుండె కుంపటిలో కష్టాల నిప్పులు రగులుతుంటే ఆ నిప్పులను ఆర్పే ఆత్మీయ బంధం వేరొకటి తప్పనిసరి ఉండాలి. అన్నాదమ్ముల బంధం, అక్కా చెల్లెల బంధం, తల్లి కొడుకుల బంధం, భార్యాభర్తల బంధం, భార్యా బిడ్డల బంధం, ఇలా బంధాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇలాంటి బంధాలలో విశిష్టమైనది, విలక్షణమైనది స్నేహబంధం. ఇరువురు వ్యక్తుల్లో వికసించిన ప్రేమాభిమానాలే స్నేహబంధానికి దారులు తీస్తాయి. స్నేహం ఇరువురు వ్యక్తుల్లో ఉండే గొప్ప సంపద. ఇది ఓ మానవతా వికసిత కుసుమం. మనిషిని మనిషిగా తీర్చిదిద్దే ఒక అపూర్వ భావనయే స్నేహబంధంగా గుర్తించుకోవచ్చు. ఈ మైత్రిబంధం కొన్ని లక్షణాలను కలిగి ఉండాలి. కష్ట నష్టాలను సమానంగా పంచుకునేదిగా ఉండాలి. ఇద్దరి స్నేహితుల మధ్య పొరపచ్చలు ఉండరాదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తమ జీవిత లక్ష్యాలను ఛేదించేదిగా ఉండాలి. ఈ సమాజంలో స్నేహబంధమే గొప్పదన్నంతగా మహోత్కృష్టంగా జీవించాలి. స్నేహితుల మధ్య కృతజ్ఞతా భావన, త్యాగ భావన నిత్యం దర్శిస్తూ ఉండాలి. దదాతి ప్రతి గృహ్ణోతి గుయ్యమాఖ్యతి పృచ్ఛతి భుక్తే చ భోజయత్యేవ షడ్విధం మిత్రలక్షణం. అనగా తనకున్న దానిని మిత్రునికి ప్రేమతో ఇవ్వాలి. మిత్రుడు ప్రేమతో ఇచ్చిన దానిని అతడు స్వీకరించాలి. తన మనసులోని మాటను అతనికి వివరించాలి. మిత్రుని మనసులో ఉన్న భావాన్ని అడిగి తెలుసుకోవాలి. అతడు ఆహ్వానం పలికితే వెళ్లి భోజనం పరిగ్రహించాలి. అదే భావనతో తన ఇంట్లో ఆ మిత్రునికి భోజనం పెట్టాలి. ఈ 6 లక్షణాలు ఇరువురి స్నేహితుల మధ్య స్నేహబంధాన్ని పెంచి సుఖదుఖాల్లో ఒకరినొకరిని ఆదుకునేటట్లుగా చేస్తుందన్నది ఆర్యోక్తి. స్నేహబంధం అనగానే మనకు హఠాత్తుగా గుర్తుకు వచ్చేది రామాయణంలో రామ సుగ్రీవుల మైత్రిబంధం ఒకటైతే, మహాభారతంలో కర్ణ దుర్యోధనుల స్నేహబాంధవ్యం మరొకటి. త్యాగానికి ధర్మానికి ప్రతీకలుగా వీరు చరిత్ర పుటల్లో యుగ యుగాలకు దర్శనమిస్తుంటారు. రామాయణంలో రామసుగ్రీవుల మైత్రి లోక వినూతమైనది. సుగ్రీవుడు దుష్టచేతనుడైన తన అన్న నుండి ఇల్లు వదిలిపోయిన తర్వాత ఎన్నో ఇరుములను అనుభవించాడు. అతని భార్య వాలిచేత అపహరించబడింది. ఆ సమయంలో హనుమంతుడు రాముడు సుగ్రీవునికి పరిచయం చేస్తాడు. సుగ్రీవుడు ఇరువురికి ఆసనములనిచ్చి సత్కరించగా లక్ష్మణుడు శ్రీరామ వృత్తాంతాన్ని, వనవాసగమనాన్ని, సీతాపహరణాన్ని గురించి సుగ్రీవునకు ఉన్నది ఉన్నట్లుగా వివరిస్తాడు. అంతటా సుగ్రీవుడు, హే రామా, నేనిదే ప్రతిజ్ఞ చేస్తున్నాను, యుద్ధమందు రావణుని చంపి జానకిని తిరిగి నీకు సమర్పిస్తాను అని పలుకగా హనుమంతుడు వారి సమీపంలో అగ్నిని రగులుకొల్పగా రామసుగ్రీవులిద్దరును స్వచ్ఛమైన అంతరంగాలతో అగ్నిసాక్షి అయి నిల్వ చేతులు చాచి ఆలింగనం గావించుకుంటారు. ఆ విధంగా మైత్రిబంధం ఏర్పడిన తర్వాత ఇరువురు ఒకరి కష్టాలను ఒకరు చెప్పుకుంటారు. తన సర్వస్వాన్ని శక్తియుక్తులను ధారవోసి రాముడు వాలిని పుదముట్టించి సుగ్రీవునకు రాజ్యం కట్టబెడతాడు. అదేవిధంగా సుగ్రీవుడు స్నేహధర్మానికి చిహ్నంగా త్యాగ భావనతో రాముడికి సీతాన్వేషణలో, రావణ సంహారంలో తగిన చేయూతనిచ్చి స్నేహ కలికను మరింత వెలుగొందునట్లా చేస్తాడు. మహాభారతంలో కర్ణుడు ఒంటరివాడే కష్టాల్లో మునిగి తేలుతుంటే అతన్ని ఆప్యాయతతో కౌగులించుకుని తన అంగరాజుగా 10 మందిలో ప్రకటిస్తూ స్నేహానికి వారధి కడతాడు సుయోధనుడు. ఆ స్నేహబంధానికి కట్టుబడి కర్ణుడు చివరి వరకు సుయోధనుని వెన్నంటి ఉంటాడు. మహాభారత యుద్ధంలో పాండవులు కర్ణుని పట్ల అవ్యజానురాగాన్ని ప్రదర్శిస్తారు. ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తారు. ఒకనొక సందర్భంలో వారు ద్రౌపదిని భార్యగా స్వీకరించవచ్చునన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. కౌరవుల మరణానంతరం రాజ్యాన్ని నీవే ఏలుకోవచ్చునన్న ఆశను లోన

0: తప్పిస్తారు. కర్ణుడు మాత్రం ఏ ప్రలోభాలకు లోను కాకుండా కడవరకు దుర్యోధనుని వెంటనే ఉండి నమ్మిన మిత్రుని కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి ప్రాణాలు త్యజించిన కర్ణుడు ఆదర్శ స్నేహానికి అమరత్వానికి ఒక దివ్య జ్యోతిలా వెలుగులను విరజిమ్ముతూనే ఉంటాడు.
1: కూరి మిగల దినములలో నేరములెన్నడును కలుగ నేరవు, మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి.
0: ఇద్దరు వ్యక్తులు స్నేహంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏమి చేసినా అందులో ఏ దోషాలు కనిపించవు. పొరపాటున ఏదేని విషయంలో గొడవపడి శత్రుత్వం సంభవించినచో ఎదుటి వ్యక్తి చేసే ప్రతి పనిలో తప్పులే కనిపిస్తాయని స్నేహానికున్న ప్రాశస్త్యాన్ని చక్కగా అభివర్ణించాడు సుమతీ శతకకర్త బద్దెన.
2: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో కె రవీందర్ గారు అందించిన హితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 వస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మరి ముందుగా ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ఎఫ్ఎస్ఎస్ 1ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5కు శంకుస్థాపన చేయడంతో పాటు ఆధునీకరించిన స్లిప్వే 4 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేనును ప్రారంభిస్తారు. కాగా గత రాత్రి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ
1: ఔర్ మై ఉన్ వీర్ జవానో కే ప్రతి ఈ సమ్మాన్ వ్యక్త్ కర్తా హూ జో తుఫాన్ ధూప్ ఔర్ హర్ పరిస్థితియో మే సముద్రీ సీమాఓ కీ సురక్షా మే లగే హువే హై. మై ఆప్కో ఆప్కే పరివారో కో భీ ఆభార్ వ్యక్త్ కర్తా హూ జో లగాతార్ ఆప్కా హౌసలా బులంద రఖతే హై, ఆప్కో హిమ్మత్ దేతే హై, ఆప్కో తాకత్ దేతే హై. ఔర్ సాథియో ఆప్ జాన్తే హై జబ్ ఏక్ నౌసైనిక్ సముద్ర మే దేశ్ కీ రక్షా కర్తా హై తబ్ ఉస్కా పరివార్ ఘర్ పర్ దేశ్ కే లియే ఏక్ ఔర్ మోర్చా సంభాల్తా హై. ఆప్కీ సేవా ఔర్ ఆప్కే పరివార్జనో కా త్యాగ్ దోనో హీ సచ్ముచ్ ఇస్ దేశ్ కీ బహుత్ బడీ పూంజీ హై.
0: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సెర్ప్ మెప్మా అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విజయవాడలో ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న నేషనల్ సరస్ మేళా 2026ను మహిళా సాధికారత చాటేలా విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో నాణ్యత పెంచడానికి వారి నైపుణ్యాల అభివృద్దిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు ఈ అవార్డును రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణికి అందజేశారు. ఈ అంశంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ

0: ఇళ్ల నిర్మాణంలో వేగం, పారదర్శకత, లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 2029 నాటికి అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి 150,250 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశానికి వెలుగులు పంచేందుకు పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని తెలంగాణలో లక్షలాది మంది కుటుంబాలకు జీవనాధారమని కిషన్ రెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, భవిష్యత్తు కోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన 60,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్లో 2,13,00,000 రూపాయల వ్యయంతో 3.5 ఎకరాల్లో అభివృద్ది చేసిన స్వర్ణాంధ్ర పార్కును మంత్రి నిన్న ప్రారంభించారు. స్వర్ణాంధ్ర పార్కులు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు వృద్ధులకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంటాయని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
1: 2047 కల్లా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలోకి ఎదగాలి. ప్రతి కుటుంబానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం పెరగాలనే ఆలోచనతో అన్ని విభాగాల్ని కలిసి ముందు చేసుకెళ్తున్న తరుణంలో ఈ పార్క్ నామకరణ కూడా స్వర్ణాంధ్ర పార్క్ అని చేయడం జరిగింది. 2,13,00,000 రూపాయలతోటి పార్క్ నిర్మాణం మనం చేయగలిగాం. ఎందుకంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి ఏర్పాటు చేశాం. సో చిన్న చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, డిబేటింగ్ స్కిల్స్ పెంచడానికి, ఎలోక్యూషన్ పెంచడానికి వాళ్ళు కూడా చక్కగా ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 ప్రాంతీయ వార్తా విభాగం ఈరోజు ఉదయం 11:00

రవికుమార్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను కారుణ్య నియామకాలు కల్పించినట్లు చెప్పారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో

0: వచనాలు తగదని మంత్రి పేర్కొంటూ,
1: 9వసారి ఇవాళ దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తరలిస్తున్నాయి. ఎవరు మరణించిన వాళ్ళు ఉన్నారో లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ముఫ్సాయిదా మాత్రమే పెట్టడం జరిగింది. దాన్ని చూసుకున్న తర్వాత క్లెయిమ్స్ కి అప్పీల్స్ కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓట్లు తొలగించడానికి ఎవరికి హక్కు లేదనే విషయం తెలిసినప్పటికీ కూడా ఈ రకంగా అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
0: స్విట్జర్లాండ్తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హెలేనా బుడ్లిగర్ ఆర్డియాడాతో మంత్రి నిన్న సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్విస్ రాయబార కార్యాలయం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరంలో పాల్గొని రాష్టంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, ఏకగవాక్ష విధానంలో పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల

0: పడుతున్నట్లు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో వృద్దుల ఆరోగ్య సంరక్షణతో పాటు అసంక్రమిక వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. హైదరాబాద్లో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ సంగీత మంత్రిని నిన్న కలిసి ఇటీవల చేపట్టిన జపాన్ పర్యటన వివరాలను వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాః. अथ वार्ताः. नवदेहल्यां प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः स्विस् राष्ट्रपतिना गाय पार्मिलेन् इत्यमुना सह मन्त्रणानन्तरं पञ्चसहमतिपत्राणि हस्ताक्षरितानि. अत्रावधेयं यत् सन्धयः तावज्जनप्रवासाय, युवव्यावसायिकविनिमयाय, परिवहनप्रौद्योगिकीविकासाय च भविष्यन्ति. प्रधानमन्त्री अवोचत् यत् उभौ देशौ रक्षासहयोगे नूतनक्षेत्राणां अन्वेषणं विधास्यतः. परमाणु ऊर्जा क्षेत्रे च परस्पर सम्बन्धम् अत्यन्तं सुदृढं करिष्यतः.
2: आज हमने मिलिट्री एक्सचेंज और डिफेंस प्रोडक्शन में सहयोग की नई संभावनाओं की पहचान की. न्यूक्लियर एनर्जी में सहयोग को और प्रगाढ़ करने पर भी सहमति बनी. वाराणसी का रोपवे, नोएडा का जेवर एयरपोर्ट और पहाड़ी क्षेत्रों में रेलवे तथा टनलिंग प्रोजेक्ट हमारे इंफ्रास्ट्रक्चर सहयोग के उज्जवल उदाहरण है. इस सहयोग को सुदृढ़ करने के लिए आज हमने ट्रांसपोर्ट, मोबिलिटी और इंफ्रास्ट्रक्चर पर एग्रीमेंट किया है.
1: नवदेहल्यां श्री लाल बहादुर शास्त्री राष्ट्रीय संस्कृत विश्वविद्यालयस्य द्वितीये दीक्षांत समारोहे उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्य मंगलमयं दीक्षांत भाषणं समाचरिष्यति. आकाशवाण्याः वार्ताहरैः सह संभाषणे विश्वविद्यालयस्य कुलपतिः प्रोफेसर मुरली मनोहर पाठकः सहर्षं विज्ञापितवान् यत् अस्मिन् मंगलमये दीक्षांत महोत्सवे त्रयोदशाधिकैकसहस्रतोप्यधिकाः छात्र साधकाः सहभागिनः भविष्यन्ति. कुलपतिना संसूचितं यत् शैक्षणिक विद्या साधनायां सर्वाग्रणीभ्यः त्रिभ्यः मेधावी छात्रेभ्यः उपराष्ट्रपति करेभ्यः प्रतिष्ठितं शंकर दयाल शर्मा पदकं अर्पयिष्यते. अस्मिन् भव्य विद्या समारोहे चत्वारिंशदुत्तर 200 छात्राः विद्यावारिधि उपाधिभिः विभूषयिष्यन्ते. संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते.
3: अनुक्षणम् अद्यतनसूचनाभिः परिपूर्णाः तिष्ठन्तु. एक्स् अथ पब्लिक् पटलयोः @AIRNewsAlerts इत्यनुगच्छन्तु.
1: तमिलनाडु, पुदुचेरी, पश्चिम बंगाल राज्येषु पञ्च विधानसभासनेषु तथा असमस्य नागाउं लोकसभासने च अद्य शान्तिपूर्णं मतदानं प्रचलति. निर्वाचनायोगानुसारं मतगणना आगामि शुक्रवासरे सम्पादयिष्यते, यस्य फलं तावत् तस्मिन्नेव दिने उद्घोषितं भविष्यति. राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मुः अद्य प्रभृति हिमाचलप्रदेशस्य त्रिदिवसीय प्रवासे भविष्यति. यात्रावधौ राष्ट्रपतिः एम्स बिलासपुर संस्थायाः दीक्षांत समारोहे मुख्य अतिथित्वेन प्रशिक्षित चिकित्सकेभ्यः उपाधीन् प्रदास्यति. भारतीय ऋतु

ప్రసార వివరాలు. నూట 103.2 మెగాహెర్జ్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ నూకల సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈరోజు భారతీయ శిక్షా స్మృతి ఆమోదించబడిన రోజు సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00 నుండి 10:00 గంటపాటు హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462224506. ఇక ఈ ఉదయం 10:00, మధ్యాహ్నం 12:10, 12:40, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఇక ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 5 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినిమా పాటలు వింటారు. 5:30 లలిత సంగీత కార్యక్రమం ఉంటుంది. 5:45 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు. 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:50 రైతు సోదరులకు సలహాలు సూచనలు అందించే కార్యక్రమం వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక రాత్రి 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినిమా పాటలు వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. రెండవ రోజు మనాలీలోని ప్రసిద్ద హిడింబి ఆలయాన్ని, అటల్ టన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్లో ఆధునీకరించిన స్లీప్వే 4 300 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్నుల బరువు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనాన్ని సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. కృత్రిమ మేధస్సు పనిచేసే విధానాలు, లావాదేవీలు, నిర్ణయాలు తీసుకునే తీరును మార్చివేసిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్స్ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ఏఐ పరివర్తనలో భవిష్యత్తులో వ్యవస్థలను రూపొందించడానికి మన దేశానికి గొప్ప అవకాశం ఉందన్నారు. నేడు టెలికాం కనెక్టివిటీ నెట్వర్క్ ఒక డిజిటల్ హైవేగా మారిందని, డేటా అనేది ఏఐ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా మారిందని, ఈ అంశాలన్నీ కలిసి కనెక్టివిటీ, కంప్యూట్, ట్రస్ట్ అనే కొత్త డిజిటల్ త్రయాన్ని ఏర్పరుస్తున్నాయని సింధియా చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఘనా విదేశాంగ మంత్రి సమూయల్ ఆహ్వానం మేరకు ఈరోజు, రేపు ఘనాలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అధ్యకులు జాన్ మహమాతో ఫార్మాస్యూటికల్ అభివృద్దిలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం, ఘనా పారిశ్రామికీకరణ, ఉద్యోగ కల్పన ఎజెండాకు మద్దతివ్వడం, అలాగే స్కాలర్షిప్లు, ఐటీ భాగస్వామ్యాలను విస్తరించడంపై చర్చలు జరుపుతారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, అంతర్జాతీయ వాణి

వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలోని తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్ కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరతామని, చట్టబద్దమైన నిబంధనలేవైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునః పరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయ 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్ దయాళ్ శర్మ పతక బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన వివరించారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. భారత్లో భాగస్వామ్యాలను, పెట్టుబడులను మరింత బలోపేతం చేసే అవకాశాలపై వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వ్యాపార దిగ్గజాలతో సమావేశమై చర్చించారు. గోయల్ న్యూయార్క్లో G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథి పోర్టల్ 2023 మే నెలలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలు నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్

హ్యాండ్ సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

విభిన్న కార్యక్రమాల ఝరి మన ప్రభాతలహరి. ఈనాటి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ నూకల సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈరోజు భారతీయ శిక్షా స్మృతి ఆమోదించబడిన రోజు కాబట్టి కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. మరి ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ముఖాన్ మటిమల సై బాల్, గజ్జా బొబ్బల సై బాల్, నడువల తామరా సై బాల్, గొర్రెద పుల్ల సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
4: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
3: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
4: ఉదయం 10 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు.
3: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
4: 9848118027.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
5: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, ఎదురుసందులో, కలిల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344. డాక్టర్ జే బల్రామ్ జాదవ్.
3: ఎత్తు వంకరపల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా 1 రోజులో ఇంప్లాంట్స్ అమర్చబడును.
4: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ వారికి ఇన్సూరెన్స్, ఇంకా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్.
3: డాక్టర్ జే బల్రామ్ జాదవ్,
4: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
3: 24 గంటలు అత్యవసర సేవలు.
4: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
4: డాక్టర్ సీను నాయక్,
3: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్,
4: కలిల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799090505.
6: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
7: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
6: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
7: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490407880.
3: రెమోట్ షాప్
7: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
3: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
7: ఏకైక కంపెనీ షోరూమ్
3: ద రెమోట్ షాప్,
7: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
5: అబ్బా, పంటి నొప్పి.
7: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
3: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
7: కలిల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 9912317190.
8: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
7: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్తాల్, టాపికల్, ఫాకో సర్జన్,
8: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
7: సెల్ 8639345694.
8: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
7: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
9: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
7: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
9: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
7: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
9: ద్వారకా నగర్, నిజామాబాద్.
7: సెల్ 9032323258.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: విరామనంతరం తిరిగి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం హనుమాన్ చిత్రం కోసం సాహితీ గాలిదేవర పాడిన ఈ పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:30 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు విందాం డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
2: ఫోన్ 08462223111.
3: ప్రతి వారం మనము కంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఈ రోజు కూడా మరికొన్ని కంటి సమస్యల గురించి తెలుసుకుందాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కంటి వ్యాధుల వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు. వారిని అడిగి ఈరోజు గ్లకోమా అంటే ఏంటి, గ్లకోమా యొక్క సమస్యలు ఏమేమి ఉద్భవిస్తాయి, గ్లకోమా వస్తే చికిత్స ఏ విధంగా ఉంటుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: ఈరోజు ముఖ్యంగా ఈ గ్లకోమా అంటే ఏంటి?
4: సో గ్లకోమా అంటే ఏంటి అంటే మనకు కంటి లోపల మన కన్ను అన్నది ఒక వాటర్ బెలూన్ టైపు, దానికి ప్రెజర్ ఉంటుంది. బెలూన్లో మనం వాటర్ ఫిల్ చేస్తే ఎట్లయితే ఆ బెలూన్ ఎక్స్పాండ్ అవుతుందో అట్లా కంటిలో కూడా ప్రెజర్ ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రెజర్ ఎప్పుడైతే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు అది కంటి నరంని డ్యామేజ్ చేస్తుంది సింపుల్గా. అది ఆ డ్యామేజ్ని మనం గ్లకోమా అని అంటాం. ఇది గ్లకోమా అన్నమాట. అయితే దీంట్లో మనకు రకరకాలుగా టైప్స్ ఉంటాయి, వాటిని గురించి మీకు నెక్స్ట్ నేను చెప్తాను. ఇప్పుడు
3: అంటే ఇప్పుడు ఎన్ని రకాలుగా మనం గ్లకోమాను చూడొచ్చు, ఇది ఎట్లా మనకు బయటపడుతుంటది?
4: సో గ్లకోమా అనేది బేసిక్గా మనం డివైడ్ చేస్తే 2 టైప్స్ అంటాం మనము. ఆ 2 టైప్స్ ఏంటంటే, ఒకటి ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాము, రెండవది యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటాము. అంటే ఏంటంటే మన కంటి లోపల ముందు భాగంలో ఐరిస్ ఉంటుంది కదా, మనకు అందరికి బ్లాక్ డార్క్ బ్రౌన్ కలర్ లో కనిపించేది, దాన్ని ఐరిస్ అంటాం అనమాట. ఆ ఐరిస్ అనేది కొంతమందికి ఏమవుతుందంటే ఫార్వర్డ్ ముందుకు వచ్చేసి మన కంటి లోపల ఏవైతే వాటర్ డ్రైనేజ్ ఛానల్స్ ఉంటాయో వాటిని బ్లాక్ చేస్తుంది, వాటిని క్లోజ్ చేస్తుంది. అప్పుడు యాంగిల్ క్లోజ్ అవుతుంది అనమాట. సో ఆ పాత్వే క్లోజ్ అయింది కాబట్టి మనకు ఫ్లూయిడ్, కంటి లోపల ఉన్న ఫ్లూయిడ్ బయటికి వెళ్ళే ఆస్కారం ఉండదు. వచ్చే వస్తుంది, ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో తగ్గిపోయింది, అవుట్ ఫ్లో బయటికి పోవట్లేదు. సో కంటి లోపలే ఉండిపోయి ప్రెజర్ పెరుగుతుంది. సో ఇది యాంగిల్ క్లోజ్ కావడం వల్ల ప్రెజర్ పెరిగి గ్లకోమా వస్తుంది కాబట్టి దీన్ని సింపుల్ గా యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటాము. రెండోది వచ్చేసి ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాము. అంటే ఏంటంటే ఓపెన్ యాంగిల్ గ్లకోమాలో మనకు యాంగిల్ అనేది ఓపెనే ఉంటుంది, డ్రైనేజ్ ఛానల్స్, కాకపోతే ఆ ఛానల్స్ లోపల మైక్రో లెవెల్లో అబ్స్ట్రక్షన్స్ ఫామ్ అవుతాయి అనమాట. దాని ట్రబక్యులర్ మెష్ వర్క్ అంటాం మనము మెడికల్ టర్మ్స్ లో. ఆ ట్రబక్యులర్ మెష్ వర్క్ లో బ్లాకేజెస్ ఫామ్ అవుతాయి, వాటి వల్ల ఆ ఫ్లూయిడ్ అనేది బయటకు వెళ్ళిపోదు కంటి నుంచి, దాంట్లో ఫ్లూయిడ్ పెరిగిపోయి గ్లకోమా వస్తుంది, ప్రెజర్ పెరిగి. ఇది యాంగిల్ ఓపెన్ ఉంది కాబట్టి దీన్ని ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాము. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనకు ట్రీట్మెంట్ కంప్లీట్ గా ఈ టైప్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఓపెన్ యాంగిల్ గ్లకోమా ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, యాంగిల్ క్లోజర్ కి ఒకలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ వచ్చేసి ఫస్ట్ మనం యాంగిల్ క్లోజర్ గ్లకోమా తీసుకుంటే, ఎప్పుడైతే యాంగిల్ క్లోజ్ కావడం వల్ల మనకు ఆ వాటర్ బయటకు వెళ్ళట్లేదు కంట్లో నుంచి, ఓకే. సో అందుకని మనం ఏం చేస్తామంటే అక్కడ ఒక ఆల్టర్నేట్ బైపాస్ క్రియేట్ చేయాలి, ఒక బైపాస్ రోడ్. అంటే ఇప్పుడు మనకు ఆ ఫ్లూయిడ్ ఎస్కేప్ కావాలి కంటి నుంచి, అది క్రియేట్ చేయడానికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే మనం లేజర్ తోని ఒక ఓపెనింగ్ చేస్తాం అనమాట ఐరిస్ లో, దాన్ని మనం పెరిఫెరల్ ఐరిడాటిపి అంటాము. యాగ్ తో చేస్తాం, యాగ్ లేజర్ ఉంటుంది దాంతో చేస్తాం కాబట్టి యాగ్ పి అంటాం సింపుల్ గా. సో

0: వల్ల ఈ యాంగిల్ క్లోజర్ వాళ్ళలో ఆ ఫ్లూయిడ్ అనేది బయటికి వెళ్ళిపోయి తద్వారా ప్రెజర్ కంట్రోల్లోకి వస్తుంది కంట్లో. సో ప్రెజర్ కంట్రోల్కి వస్తే ఆటోమేటిక్గా కంటి నరం మీద ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. సో గ్లాకోమా డ్యామేజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు వాళ్ళకి. మనం ముందు ఇనిషియల్ స్టేజెస్లోనే కనుక్కుంటే మనం వాళ్ళకి ప్రాబ్లం అనేది పెరగకుండా ముందు స్టేజ్లో కనుక్కొని మనం ఆ గ్లాకోమా డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అది యాంగిల్ క్లోజర్ గ్లాకోమాలో. ఒకవేళ మనం పేషెంట్స్ ఈ స్టేజ్లో కూడా రాలేదు వాళ్ళు, ఒకవేళ వాళ్ళు సింప్టమ్స్ ఏముండవు యూజువల్గా, ఎప్పుడైతే ప్రెజర్ పెరుగుతుందో అప్పుడు కొంచెం హెడేక్ రావడం కానీ బ్రో పెయిన్ రావడం కానీ అవి వస్తుంటాయి. కనుబొమ్మల దగ్గర నొప్పి రావడము, లాగినట్టు కావడము, కొంచెం సివియర్గా వెళ్ళినప్పుడు హెడేక్, వామిటింగ్ సెన్సేషన్ రావడం ఇట్లా అవుతుంటాయి. సో ఎప్పుడైతే పేషెంట్ ఈ సింప్టమ్స్ని నోటీస్ చేసి వస్తారో వాళ్ళకి లేజర్ చేసినప్పుడు ఆ ప్రెజర్ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ కొంతమంది ఏంటంటే ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళకు సింప్టమ్స్ తగ్గవు, లేదంటే కొంతమంది అసలు ఈ స్టేజెస్ లో రారు మన దగ్గరికి, అప్పుడు అడ్వాన్స్ స్టేజ్ కి వెళ్తుంది, అప్పుడు వాళ్ళకి మనం సర్జరీస్ చేయాల్సి వస్తుంది. గ్లాకోమా సర్జరీస్ అంటాం వాటిని, అవి చేయాల్సి వస్తుంది. ఇది యాంగిల్ క్లోజర్ గ్లాకోమాలో. రెండోది వచ్చేసి ఓపెన్ యాంగిల్ గ్లాకోమా. అందులో లేజర్ అవసరం లేదు, ఎందుకంటే యాంగిల్ ఆల్రెడీ ఓపెన్ ఏ ఉంది కాబట్టి మనం లేజర్ తో సపరేట్ ఇంకో వే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి యాగ్ లేజర్ అనేది యాగ్ పిఐ ఓపెన్ యాంగిల్ గ్లాకోమాలో అవసరం ఉండదు. కాకపోతే మనం ప్రెజర్ ఏదైతే పెరిగిందిందో దాన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, కంటి లోపలికి వచ్చే ఇన్ఫ్లో వచ్చేదాన్ని తగ్గించాలి, లేదా బయటికి వెళ్ళే అవుట్ఫ్లోనన్నా పెంచాలి మనం. సో మనగా గ్లాకోమా డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రిడామినెంట్ గా ఈ రెండు మెకానిజమ్స్ మీదనే బేస్ చేసుకుని పనిచేస్తాయి. ఏదర్ అవి యాక్యూస్ ప్రొడక్షన్ అంటే కంటి లోపల ప్రొడక్షన్ ని తగ్గిస్తాయి, లేదా అవుట్ఫ్లో పెంచుతాయి. వాళ్ళకి డ్రాప్స్ ఉంటాయి, మనకు యాంటీ గ్లాకోమా మెడికేషన్ అంటాము, డ్రాప్స్ ఇస్తాము. ఆ డ్రాప్స్ యూజ్ చేస్తే ప్రెజర్ కంట్రోల్లోకి వచ్చింది అంటే పర్వాలేదు. కొంతమందికి ఏంటంటే యూజువల్ గా ప్రెజర్ కంట్రోల్లోకి వస్తుంది డ్రాప్స్ స్టార్ట్ చేసినప్పుడు, బట్ ఎప్పుడైతే కొంతమందికి రాదో, రెస్పాన్స్ రావట్లేదో, అప్పుడు మనము మాక్సిమం మెడికల్ థెరపీ ఇస్తాం వాళ్ళకి. మాక్సిమం మెడికల్ థెరపీ అంటే ఎన్ని గ్లాకోమా డ్రాప్స్ అవైలబుల్ ఉన్నాయో, టాబ్లెట్స్ ఉన్నాయో అవన్నీ ఇస్తాము. అవన్నిటితో కూడా చూసి ఇన్ కేస్ రెస్పాన్స్ వచ్చింది అంటే ఓకే, బట్ అప్పుడైతే ఇవన్నీ ఇచ్చినా కూడా రెస్పాన్స్ రావట్లేదో అప్పుడు వాళ్ళకి కూడా మనం గ్లాకోమా సర్జరీ చేయాల్సి ఉంటుంది.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లాకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: డాక్టర్ గారు బాగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మరి ఈ చూపు గ్లాకోమా వల్ల పోయినటువంటి వాళ్ళకి మళ్ళీ చూపు వచ్చే అవకాశం ఉంటుందంటారా? మరి
0: చాలా మంచి ప్రశ్న అండి ఇది. చాలా మంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చి కూడా అడుగుతూ ఉంటారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కూడా మనకు రెస్పాన్స్ ఎక్కువ రాకపోతే వాళ్ళకి కొంచెము భయం అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మాకు చూపు రావట్లేదు, ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా రెస్పాన్స్ ఏం రావట్లేదు అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్లాకోమా అన్నది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. అది మనం సింపుల్ గా చెప్పాలంటే సైలెంట్ థీఫ్ ఆఫ్ విజన్. అంటే మనకు సైలెంట్ గా మన విజన్ అనేది పోతుంది, చూపు పోతుంది. అది మనము నోటీస్ చేయనంత వరకు చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైతే మనం నోటీస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే, ట్రీట్మెంట్ చేస్తే ఏదైతే డ్యామేజ్ కాకుండా ఉందో దాన్ని కాపాడడానికి మాత్రమే మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో ఆల్రెడీ, దానికి మనం ఏం ట్రీట్మెంట్ చేసినా రెస్పాన్స్ రాదు. సపోజ్ ఒక పేషెంట్ ఉన్నారనుకోండి, ఒక ఐలో వాళ్ళకి ఒక 90% ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, 10% విజనే ఉంటుంది. అందులో 10% ఏదైతే ఉందో ఆ 10% ని కాపాడడానికే మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఆ 90% ఇంకా ఏం చేసినా కానీ తిరిగి రాదు. అందుకే మనకు రెగ్యులర్ గా చెకప్ చేసుకోవడము గ్లాకోమాలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్ లో సింప్టమ్స్ ఏముండవు కాబట్టి పేషెంట్ యూజువల్ గా ఏమనుకుంటామంటే, మనము అంత నాకు బాగానే ఉంది కదా, అన్ని కనిపిస్తున్నాయి, నాకేం వర్క్ లో ప్రాబ్లం కావట్లేదు, సో నాకు గ్లాకోమా వచ్చే ఛాన్స్ ఏమి ఉండకపోవచ్చు అనుకుంటారు. రెండోది ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉంటుందంటే, అన్ని కనిపిస్తున్నాయి కదా, బాగానే ఉంది కదా, నాకు గ్లాకోమా కంట్రోల్నే ఉంటుంది నాకు, అందుకే నాకు అన్ని బాగానే కనిపిస్తున్నాయి కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కనబడకపోయేది కదా అని అనుకుంటారు అట్లా. సో బట్ గ్లాకోమాలో అలా ఉండదు అనమాట. ఎప్పుడైతే అది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తుందో అప్పుడు విజన్ లాస్ అవుతుంది, అది ఇర్రివర్సిబుల్ విజన్ లాస్. అంటే మళ్ళీ తిరిగి మనం ఏం చేసినా తిరిగి రాదు అది. కాబట్టి రెగ్యులర్గా చెకప్ చేసుకోవడము, రెగ్యులర్గా మెడికేషన్స్ యూజ్ చేయడము. ఇంకోటి ఏంటంటే గ్లాకోమాలో మెడికేషన్స్ అయితే ఇస్తామో అవి రెగ్యులర్ గా టైం ప్రకారంగా కరెక్ట్ గా వాడాలి, అప్పుడే వాటి వల్ల మనకు రెస్పాన్స్ అనేది మంచి వస్తుంది. ఇష్టం ఉన్నప్పుడు ఒకసారి వాడి ఒక రోజు వాడకపోవడము అట్లా చేస్తే ఆ రెస్పాన్స్ అనేది సరిగ్గా రాదు.

0: ప్లస్ ఆ గ్లకోమాన్ కంట్రోల్ చేయడానికి మనం ఇంకా ఎక్స్ట్రా డ్రాప్స్ ఎక్కువ డ్రాప్స్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు నంబర్ ఆఫ్ డ్రాప్స్ మెడికేషన్స్ పెరుగుతాయి. సో కంట్రోల్లో పెంచుకుంటే ఆ చూపు కాపాడవచ్చు మనము, తద్వారా వాళ్ళకి విజన్ అనే ప్రాబ్లం ఫ్యూచర్ లో రాకుండా కూడా మనం సేవ్ చేయవచ్చు.
1: అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకేమనిపించింది అంటే ఈ రెగ్యులర్ మెడిసిన్ వాడాలన్నారు కదా, ఇది డ్యామేజ్ ని పట్టి మనం రెగ్యులర్ కోర్స్ లాగా ఇస్తారా లేకపోతే కంపల్సరీగా ఇన్ని నెలలు వాడాలా ఇన్ని అనేమని ఉంటుందా?
0: సో మనకు గ్లకోమాల్ ట్రీట్మెంట్ కోర్స్ వచ్చేసి ఇన్ని రోజులు అన్ని రోజులు ఉండదు. ఎన్ని రోజులు మన ప్రెజర్ కంట్రోల్లో ఉండకుండా హై ఉంటుందో అన్ని రోజులు దాన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి మెడిసిన్స్ ఇవ్వాలి. వన్స్ అది కంట్రోల్లోకి వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి 1 or 2 డ్రాప్స్ ఇస్తాం మనం. అంతే. సో అవి రెగ్యులర్ చేసుకోవాలి, ఇంకా లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. మనం సర్జరీ చేయకపోతే ఒకవేళ వాళ్ళకి ఈ డ్రాప్స్ రెగ్యులర్ గా వేయాల్సి వస్తుంది. అట్లా కొంతమందికి ఏంటంటే ఫైనాన్షియల్ కూడా చాలా బర్డెన్ అవుతుంది, ఎందుకంటే డ్రాప్స్ ఇన్ని రోజులు వాడాలంటే కష్టం కదా. అట్లాంటి వాళ్ళకి గానీ లేదా డ్రాప్స్ తో కంట్రోల్ కావట్లేదు అనుకున్న వాళ్ళకి మనం సర్జరీ ఆప్షన్ ప్రిఫరెన్స్ ఇస్తాం వాళ్ళకి. అప్పుడు వాళ్ళు సర్జరీ చేసుకుంటే సర్జరీ తర్వాత ఆ సర్జరీలో మనం చేసే టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే ప్రెజర్ ఆటోమేటిక్ గా కంట్రోల్లోకి వస్తుంది వితౌట్ మెడికేషన్స్. మెడికేషన్స్ ఏమీ అవసరం ఉండవు.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111. బాగుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు మరి గ్లకోమా వల్ల చూపు పోకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలంటారు?
0: ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. చాలా మంది మనకు పేషెంట్స్ వస్తుంటారు, మనము రెగ్యులర్ గా చెక్ చేసినప్పుడు కూడా కొంతమందికి మనం చూస్తే గ్లకోమా సైన్స్ కనిపిస్తే మనకు కంటి లోపల, మనం వాళ్ళకి చెప్తాము మీకు ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉందా గ్లకోమా అంటే, లేదు సార్ మాకు ఎవరికి ఏం లేదు అంటారు. వాళ్ళకి మనం కొన్ని స్కాన్స్ అడ్వైస్ చేస్తాం అన్నమాట. గ్లకోమా ఎవల్యూషన్ స్కాన్స్ ఉంటాయి, ఏమంటే విజువల్ ఫీల్డ్ టెస్టింగ్, రెండోది ఓసిటీ ఆర్ఎన్ఎఫ్ఎల్ ఓసిటీ స్కాన్ అన్నది, గోనియోస్కోపీ, ప్రెజర్ టెస్టింగ్, ఇవన్నీ చేస్తాం అన్నమాట. అందులో మనకి వాళ్ళకి ఎంత ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఉందని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం అన్నమాట, మీరు ఈ మెడిసిన్స్ వాడాలి, ప్రాబ్లం ఎక్కువ ఉంది, లేకపోతే ప్రాబ్లం కంట్రోల్కి రావట్లేదు అంటే డ్రాప్స్ పెంచడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం మనం. అయితే ఇందులో మెయిన్గా ఒకటి ఏంటంటే గ్లకోమ అన్నది ఫెమిలియల్కి కూడా వస్తుంటుంది. అంటే ఫెమిలియల్ అంటే ఫ్యామిలీ హిస్టరీ అన్నమాట. అంటే ఇప్పుడు మన పేరెంట్స్కి కానీ మన బ్లడ్ రిలేటివ్స్కి కానీ ఉంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ లో కూడా వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది, నార్మల్ పాపులేషన్ కన్నా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఎప్పుడైతే మనకు ఒక ఫ్యామిలీలో ఒక గ్లకోమా పేషెంట్ ఉన్నారనుకోండి, ఆ పేషెంట్ రక్త సంబంధికులందరూ కూడా గ్లకోమాకు సంబంధించిన స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. స్క్రీనింగ్ అంటే ఏముండదు, రెగ్యులర్ గా మనం ఐ చెకప్ చేసుకుని డ్రాప్స్ చెకప్ చేసుకుని చూసుకోవాలి. ఒకవేళ అందులో చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయి అంటే మనకు బేస్ లైన్ ఎవాల్యుయేషన్ ఉంటుంది గ్లకోమాకి. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పిన స్కాన్స్ అన్ని అట్లీస్ట్ 2 ఇయర్స్ కి ఒకసారి అనేది చేయించుకోవాలి. అవి చేసుకుంటే స్కాన్స్ లో ఏంటంటే మనకు క్లినికల్ గా కనబడకుండా ముందే మన స్కాన్స్ లో ఫ్యూ చేంజెస్ డిటెక్ట్ చేయొచ్చు మనం. సో ఆ చేంజెస్ ఏమైనా వస్తున్నాయో లేదా మనం చూసి వాటిని మనం చేంజెస్ ఉంటే వాళ్ళకి డ్రాప్స్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయడం చేసుకుంటూ ఉంటే మీ విజన్ పోకుండా కాపాడవచ్చు అని చెప్పి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటుగా చూపు పోకుండా ఉండాలి గ్లకోమా అంటే, ఇప్పుడు ఒకటి ఏంటంటే గ్లకోమా వచ్చిన వాళ్ళందరూ బ్లైండ్ కారు, అది చాలా మంది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, ఎస్పెషల్లీ గ్లకోమా పేషెంట్స్. ఎందుకంటే వాళ్ళు చాలా కంగారు పడిపోతారు, అయ్యో నాకు గ్లకోమా వచ్చింది ఎలా నాకు ఇంకా చూపు పోతుందేమో అని చెప్పి, అట్లా ఏమి ఉండదు. సో గ్లకోమా వచ్చినా కూడా మీకు 100% మీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎలా అంటే రెగ్యులర్ గా చెక్ చేసుకోవడము, కరెక్ట్ గా మెడిసిన్స్ యూస్ చేయడము, ఫాలో అప్ చేసుకోవడం అంతే. ప్రెజర్ కంట్రోల్ లో ఉన్న రోజులు మన నర్వ్ డ్యామేజ్ కాదు, నర్వ్ డ్యామేజ్ కాకపోతే విజన్ విజువల్ ఫీల్డ్ ఏం డ్యామేజ్ అవ్వదు, కాబట్టి మనం నార్మల్ గానే ఉంటుంది విజువల్ ఫీల్డ్ అయినా కానీ విజన్ అయినా కానీ. సో అట్లా మనం రెగ్యులర్ కేర్ తీసుకుంటూ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఇవి చేసుకోవాలి. రెండోది మనకు సిస్టమిక్ డిసీజెస్ ఉంటాయి కొన్ని, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇట్లాంటివి, అవి కూడా మనం కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే కొన్ని గ్లకోమాస్ సెకండరీ గ్లకోమాస్ ఉంటాయి, ఎప్పుడైతే డయాబెటీస్ ఇట్లాంటివి ఉంటాయో అవి కంట్రోల్లో లేనప్పుడు మనకు సెకండరీ గ్లకోమాస్ వస్తాయి. అట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సిస్టమిక్ బాడీ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంట్రోల్లో పెట్టుకుని మెడిసిన్స్ యూజ్ చేయడం, రెగ్యులర్ ఫాలో అప్ చేస్తే యూజువల్గా మన విజువల్ గానీ విజువల్ ఫీల్డ్ గానీ ఏం డ్యామేజ్ కాకుండా మనం 100% సేవ్ చేసుకోవచ్చు.

0: బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కగా. అసలు గ్లాకోమా అంటే ఏంది, గ్లాకోమా వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, వాటికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది, ఎంత ముందు గుర్తిస్తే అంత ఈజీగా మనం గ్లాకోమా బారిన పడకుండా ఉండొచ్చు అనే విషయాన్ని మా శ్రోతలకు తెలియజేశారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలని కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమాలు ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
5: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్.
0: హ్యాపీ యానివర్సరీ డియర్.
6: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
0: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
6: ఏమీ కాలేదనే కదా నా బాధ.
0: అంటే
6: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
0: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
2: సంప్రదించండి.
0: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: ఫోన్ 08462253344.
2: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి, నిజామాబాద్.
4: విరామనంతరం తిరిగి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

అక్టోబర్ 6 అంటే ఈరోజు భారతీయ శిక్షా స్మృతి ఆమోదించబడిన రోజు. కాబట్టి కొన్ని వివరాలు వింటూ పాటలు విందాం. భారతీయ శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్ అనేది భారతదేశంలో నేరాలను నిర్వచించి వాటికి శిక్షలను ఖరారు చేసే ప్రాథమిక క్రిమినల్ చట్టం. బ్రిటిష్ కాలంలో రూపొందించబడిన ఈ చట్ట రూపం 1860 అక్టోబర్ 6 ఆమోదించబడింది మరియు 1862 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చింది.

మనం భారతీయ శిక్షా సమితి ఆమోదించిన రోజు సందర్భంగా కొన్ని వివరాలు వింటున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంస్కరణ ప్రకారం ఈ చట్టం స్థానంలో భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ 2024 జూలై 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. 1833 చార్టర్ చట్టం ప్రకారం 1834 ఏర్పాటైన భారతదేశపు మొదటి లా కమిషన్ సిఫార్సుల మేరకు ఈ చట్టం ముసాయిదా అంటే డ్రాఫ్ట్ సిద్ధమైంది.

ప్రభాతలహరి కార్యక్రమంలో మనం భారతీయ శిక్షా స్మృతి ఆమోదించబడిన రోజు సందర్భంగా కొన్ని వివరాలు వింటున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం. శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:00 ఎస్ ఇస్మాయిల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల దంత సమస్యల నివారణ మార్గాల గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు

0: తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విషజ్వరం, జలుబు, డెంగ్యూ వ్యాధి గురించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 8:30 గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: విరామంతరం తిరిగి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ప్రభాత లహరి కార్యక్రమంలో మనం భారతీయ శిక్షా స్మృతి ఆమోదించబడిన రోజు సందర్భంగా కొన్ని వివరాలు వింటున్నాం. ఈ చట్ట రూపకల్పనకు ప్రధాన వాస్తుశిల్పి బ్రిటిష్ న్యాయ కోవిదుడు థామస్ బాబింగ్టన్ మెకాలే. ఇతన్ని లార్డ్ మెకాలే అని కూడా అంటారు. 1857 సిపాయిల తిరుగుబాటు కారణంగా ఈ చట్టం ఆలస్యమై చివరకు 1860 బ్రిటిష్ కౌన్సిల్ ఆమోదం పొంది 1862లో అధికారికంగా అమలు చేయబడింది. భారతీయ శిక్షా స్మృతి ఐపిసి అత్యంత సమగ్రమైన రీతిలో వర్గీకరించబడింది. మొత్తం అధ్యాయాలు అంటే చాప్టర్స్ 23, మొత్తం సెక్షన్లు 511.

ప్రభాత లహరి కార్యక్రమంలో మనం భారతీయ శిక్షా స్మృతి ఆమోదించబడిన రోజు సందర్భంగా కొన్ని వివరాలు వింటున్నాం. ఇందాకే అనుకున్నాం, భారతీయ శిక్షా స్మృతి ఐపిసి అంటే ఇండియన్ పీనల్ కోడ్ అత్యంత సమగ్రమైన రీతిలో వర్గీకరించబడింది. మొత్తం అధ్యాయాలు 23గా ఉన్నాయి, మొత్తం సెక్షన్లు 511. అంటే ఇది సమాజానికి, మానవ శరీరానికి, ఆస్తికి మరియు దేశ భద్రతకు వ్యతిరేకంగా జరిగే వివిధ నేరాలను వేర్వేరు విభాగాలుగా విభజించి శిక్షలను నిర్దేశిస్తూ అమలు చేస్తుంది.

ఇంతవరకు మీరు ప్రభాత లహరి కార్యక్రమంలో భారతీయ శిక్షా స్మృతి ఆమోదించబడిన రోజు సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 8వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ డి రాజేశ్వర్ గారు తగిన సలహాలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 8వ తేదీ గురువారం అంటే ఎల్లుండి ఉదయం 7:30 గమనిక విన్నారు.

ప్రభాతలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: With that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. సినీ రంజని తెలుగు సినిమా పట్ల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం హాయ్ నాన్న చిత్రం కోసం హేషం అబ్దుల్ వాహెబ్ సంగీత సారథ్యంలో అనురాగ్ కుల్కర్ణి సితారా కృష్ణకుమార్ పాడిన ఈ పాట.

0: తాగేస్తున్నాను. ఇక్కడ ఎవరి బాధ పాడే లీడర్ రాసుకుండి మార్తెట్టి పాడండి.
1: పిచ్చిని మాట్లాడండి.

0: మీరు విన్న పాట గుంటూరు కారం చిత్రం కోసం ఎస్ తమన్ సంగీత సారథ్యంలో సాహితీ చాగంటి శ్రీకృష్ణ పాడింది.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నా? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: అరే ఆకాశం నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
0: విరమనంతరం తిరిగి సినీ రంజని తెలుగు సినిమా పట్ల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం ద పారడైజ్ చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచంద్ర సంగీత సారథ్యంలో అడ్డుల జంగిరెడ్డి ప్రభా పాడిన ఈ పాట.

0: సర్దిగట్టుకొని రా రాదు
1: ఎక్కడికో.
2: ఏసనగుల కట్ట మీద ఎసనగుల.

0: మీరు విన్న పాట చెన్నై లవ్ స్టోరీ. చిత్రం కోసం మణిశర్మ సంగీత సారథ్యంలో హరిచరణ్, శృతిక సముద్రాల పాటిన పాట. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం సినీ రంజని సినిమా పాటలు.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
0: విరామంతరం తిరిగి సినీ రజని కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం మనశంకర వరప్రసాద్. చిత్రం కోసం భీమ్ సిసిరిలియో సంగీత సారథ్యంలో ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ పాడిన ఈ పాట.

నీకుమే నత్తయ్యేలా. మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరువయ్యల్లా, అల్లో బాగా చలిగా ఉంది.

సినీ రంజనీ కార్యక్రమంలో మీరు విన్న పాట విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం కోసం జీవి ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యంలో సుభాషిణి పాడింది. ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9499047880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880. సినీ రంజని కార్యక్రమంలో చివరిగా విందాం లెనిన్ చిత్రం కోసం ఎస్ తమన్ సంగీత సారథ్యంలో జూబిన్ నటియాల్ శ్వేతా మోహన్ పాడిన ఈ పాట.

మీరు విన్నపాటితో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:00. హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాడు మీ పాండు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేసిన మీ పేరు, ఊరు, పాట పేరు, సినిమా పేరు, పంపాల్సిన ఫోన్ నంబర్ 8462245066. మా అభిమాన శ్రోతలు మాత్రం ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి, 2 రోజుల వ్యవధి తీసుకుంటూ మెసేజ్ చేయాల్సిందిగా మనవి.

మరి ఈనాటి వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు హృదయ రాగాల కార్యక్రమంలో మనం ముందుగా వినిపోయే పాట జరిగిన కథ చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు కీసరా ఔటర్ రింగ్ రోడ్ నుండి బి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సదాప్రియ, సౌందర్య మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై జరిగిన కథ చిత్రం నుండి ఈ పాట వినేద్దాం.

0: కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్
1: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకో సర్జన్
0: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్
1: సెల్ 8639345694
0: ప్రతి గురువారం ఉచిత ఓపీ
1: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఈహెచ్ఎస్ క్యాష్ లెస్ సౌకర్యం కలదు
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి వారి సంతోషాలను వికసించనివ్వండి తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6 అభ్యంతరాలకు ఫామ్ 7 సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027 డాక్టర్ జే బలరాం యాదవ్
0: ఎత్తు వంకరపల్లకు క్లిప్ ట్రీట్మెంట్ ఇంకా ఒక రోజులో ఇంప్లాంట్ అమర్చబడును
1: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ వారికి ఇన్సూరెన్స్ ఇంకా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్
0: డాక్టర్ జే బలరాం యాదవ్
1: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
0: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
0: 24 గంటలు అత్యవసర సేవలు
1: ఎన్ఏబిహెచ్ గుర్తింపు
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్
1: డాక్టర్ సీను నాయక్
0: ఎత్తు వంకరపల్లు క్లిప్స్ ట్రీట్మెంట్ ఇంకా ఇంప్లాంట్స్ అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్
1: ఖైల్వాడి నిజామాబాద్
0: సెల్ 7799090505 ద రేమౌంట్ షాప్
1: దసరా దీపావళి క్రిస్మస్ పండుగలకు
0: రెడీమేడ్ షూటింగ్స్ షర్టింగ్స్ ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టెలరింగ్ సర్వీసెస్
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: ద రేమౌంట్ షాప్
1: హోటల్ వంశీ కాంప్లెక్స్ పులాం క్రాస్ రోడ్ నిజామాబాద్
3: అబ్బా పంటి నొప్పి
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్
1: కల్లిల్వాడి నిజామాబాద్
0: సెల్ 9912317190 డాక్టర్ ఏ వనిత
1: కంటిపై పొర కొలిక మండలి ఆపరేషన్
0: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును
1: మూతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు
0: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత నేత్ర వైద్య నిపుణులు
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్
0: సెల్ 9032323258
4: విరమంత్రం తిరిగి హృదయ రేగల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట బాలమిత్రుల కథ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి లక్ష్మి భానుతేజ మృదుల ఉదయ్ కిరణ్ అంగూర్ భానుతేజ ఉదయరేఖ రియాన్స్ హన్మహిత్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై బాలమిత్రుల కథ చిత్రం నుండి ఈ పాట విందాం

హృదయ రాగల కార్యక్రమంలో తర్వాత పాట పెళ్లి చిత్రం కోసం ఎస్సీ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు నిజామాబాద్ జిల్లా పాంగ్రా నుండి రవి, లావణ్య, నవ్య, శ్రీకర్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఎస్సీ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలోని ఈ పాట

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్, ఫైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
5: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
6: హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాత పాట ఇంద్రధనస్సు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ సీఎం రోడ్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఇంద్రధనస్సు చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాతి పాట అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గణవిత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణిక్య మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఈ పాట

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
2: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
5: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
5: 9848118027.
6: హృదయ రాగాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట రాముని మించిన రాముడు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు యాదాద్రి భువనగిరి మండలం రాయగిరి నుండి మాదాసు సత్యనారాయణ, కవిత మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై రాముని మించిన రాముడు చిత్రం నుండి ఈ పాట వినేద్దాం.

0: రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాతి పాట శ్రీనివాస కళ్యాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా పోతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోషిని మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై శ్రీనివాస కళ్యాణం చిత్రం నుండి ఈ పాట వినిద్దాం.

0: ద రేమండ్ షాప్,
1: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
0: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: ద రేమండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
0: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 MHz పై తప్పక ట్యూన్ చేసుకోండి.

హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాత పాట పెళ్లి సందడి చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి కూచిన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్ కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్ నందన్, రిధిమ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై పెళ్లి సందడి చిత్రం నుండి ఈ పాట వినంతం.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
4: హృదయ రేగల కార్యక్రమంలో తర్వాత పాట పెళ్లి పందిరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్ బాయి, మతీన్, షేక్ చాంద్, ఫారూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్, మూసా కరీం, షేక్ సలీం మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై పెళ్లి పందిరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా ఉన్న సినిమా పాటల కార్యక్రమంలో చివరిగా మనం వినబోయే పాట కొండవీటి దొంగ చిత్రం నుండి మాకోసం పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందపూర్తి నుండి రవీంద్రబాబు దుప్పతాబాయి మరియు వారి కుటుంబ సభ్యులు ఇదే పాట కోసం కోరుతున్న మరికొంత

శ్రోతలు, నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి నుండి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ, నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినా, సుచిత్ర, దేవునూరు మంజరా చిన్నంపల్లి నుండి మురళి, రాధాకృష్ణయ్య, రాధమ్మ, ముఖేష్, హరీష్, షణ్ముఖ కృష్ణ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై కొండవీటి దొంగ చిత్రం నుండి చివరిగా ఈ పాట విన్నాం.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజం వదకేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు ఇదే పాట విన్నాం.

మతి కార్ల్ డిసెరోత్, పీటర్ హెగమన్, జార్జ్ మెగల్లను వరించింది. మెదడులోని న్యూరాన్లను కాంతితో నియంత్రించే ఆప్టోజెనెటిక్స్ సాంకేతికతను అభివృద్ది చేసినందుకు కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజీరామ్జీ పథకం కింద 73 విభాగాల్లో 375 రకాల పనులకు అనుమతినిస్తూ గ్రామీణాభివృద్ది శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జల భద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధులు, విపత్తు నిర్వహణ విభాగాల కింద ఈ పనులు చేపట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో తాగునీటి నాణ్యతపై ప్రచారంలో ఉన్న వీడియోలోని నమూనాలు భూగర్భ జలాలకు చెందినవని, జలమండలి సరఫరా చేసే శుద్ది చేసిన నీరు కావని అధికారులు స్పష్టం చేశారు. భూగర్భ జలాల పరీక్షల ఫలితాలను నల్లాల ద్వారా ఇచ్చే సాగునీటికి తాగునీటికి అన్వయించడం సరికాదని పేర్కొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మధురాంతకం, ధరాపురం, తట్టాంచవాడి, రజీనగర్, నందిగ్రామ్, నగావ్ స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపడతారు. హైదరాబాద్లోని కమ్మ సంఘం హాల్లో ఈ నెల 7 నుంచి 14 వరకు నాబార్డ్ ఆధ్వర్యంలో గ్రామీణ భారత్ మహోత్సవం జరగనుంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించనున్న ఈ ప్రదర్శనలో గ్రామీణ చేతి వృత్తుల వారి ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హస్తకళాకృతులు అందుబాటులో ఉంటాయి. వానాకాలం పంట కోతల అనంతరం వ్యర్థాల దహనాన్ని నిరోధించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో సహా రాష్ట్రాలను ఆదేశించింది. జిల్లాల్లో సంచార తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి వ్యర్థాలను కాల్చకుండా నేలలో కలియదున్నేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేటగిరీ 2 పీహెచ్డీ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును 2,000 రూపాయల ఆలస్య రుసుముతో 15 అక్టోబర్ వరకు పొడిగించినట్టు డైరెక్టర్ పాండురంగారెడ్డి తెలిపారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించడంతో జీవో 21లో అవసరమైన సవరణలపై ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన నేతృత్వంలో వర్సిటీల వ్యక్తులు, అధికారులు సచివాలయంలో సమావేశమై దీనిపై చర్చించారు. క్వాంటమ్ కమ్యూనికేషన్లో ఐఐటి ఢిల్లీ పరిశోధకులు సరికొత్త మైలురాయిని సాధించారు. ఒకే ఆప్టికల్ ఫైబర్ లింక్ ద్వారా 50 కిలోమీటర్ల దూరానికి సాధారణ డేటాతో పాటు క్వాంటమ్ ఎంటాంగిల్డ్ ఫోటాన్లను వారు విజయవంతంగా పంపారు. ప్రస్తుతం ఉన్న టెలికాం నెట్వర్క్లతో క్వాంటమ్ సాంకేతికతను అనుసంధానించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృతాలని

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా

0: డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అనుభవించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జశ్విని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎన్ని మ్యాచ్లు అవుతున్నాయో ఇవాళ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్, ఒకటి T20 ఫస్ట్ T20 ఇవాళ లక్నోలో జరుగుతుంది. అండ్ మరి ఏషియన్ గేమ్స్లో గోల్డ్ గెలిచిన తర్వాత మన ఇండియన్ క్రికెట్ టీం ఆడుతున్నటువంటి అండ్ అటు ఇండియాలో ఆడుతున్నటువంటి ఫస్ట్ మ్యాచ్ అన్నమాట లక్నోలో జరుగుతుంది. అండ్ ఇవాళ 7:00 ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే అంతేకాకుండా కొన్ని అన్అఫీషియల్గా కూడా టెస్ట్ మ్యాచెస్ జరుగుతున్నాయి అన్నమాట. ఇండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ, ఆ తర్వాత ఆస్ట్రేలియా U19 వర్సెస్ ఇండియా U19 టెస్ట్ మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో లాట్స్ ఆఫ్ క్రికెట్. మరి మార్నింగ్ అంతా ఫుల్ వర్క్ చేసిన తర్వాత డెఫినెట్లీ రిలాక్స్ అవ్వడానికి మాత్రం ఇవాళ మ్యాచ్ జరగబోతుంది, ఇండియా వర్సెస్ వెస్టిండీస్, 7:00 ఇవాళ సాయంత్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తులు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ ప్రతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మార్నింగ్ మస్తీ వింటున్నారు. అండ్ మస్తీ లాంటి న్యూస్ ఏంటంటే, 2023లో రజనీకాంత్ గారు యాక్ట్ చేసినటువంటి జైలర్ సినిమా, నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మనందరికీ తెలుసు. వర్త్ వర్మ వర్త్ అనే డైలాగు మనకి ఇప్పటికీ చాలా మట్టికి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి రీల్స్ లో మనం చూస్తూ ఉంటాం. మరి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందని మనందరికీ తెలుసు. అటు మోహన్ లాల్ గారు, ఇటు శివరాజ్ కుమార్ గారు, ఇలా పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. అండ్ ఓవర్ అండ్ అబౌవ్ రజనీకాంత్ గారు, మరి ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో, ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్నమాట. మరి జైలర్ 2కి సంబంధించినటువంటి ట్రైలర్ అనేది నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ అక్టోబర్ 15 తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది అనమాట. అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే, ఈ సినిమాలో ఎస్జే సూర్య, మిథున్ చక్రవర్తి అండ్ సూరజ్ వెంజర్మూడి, మరి ఎంత పెద్ద స్టార్ మనందరికీ తెలుసు. మరి ఆయన ఈ సినిమాలో ఒక డిఫరెంట్ గెటప్లో కనిపిస్తున్నారు. అండ్ విద్యా బాలన్ కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తారనమాట. సో జైలర్ 2 ట్రైలర్ కనుక చూసి ఉండకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి, యూ విల్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మార్నింగ్ మస్తీలో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాము. నేను మీ ఆర్జేషన్ మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఇరుముడి సినిమాల నుంచి హేషాం అబ్దుల్ వాహేబ్ పాడినటువంటి ఒక బ్యూటిఫుల్ నెంబర్ విన్నారు అని నాకు తెలిసి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ పాట మొబైల్లో కానీ టీవీలో కానీ ఓ రోజులో ఒక్కసారి అనే ప్లే అయ్యే పాట విన్నారు. మరి నెక్స్ట్ నేను మీ అందరి కోసం వినిపించబోతున్నటువంటి

పాట ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్ అనమాట. అది భారత్ కావచ్చు, ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే సెలబ్రేషన్ ఉంది అని అంటే మాత్రం ఆ షేర్ అనాల్సిందే. ద పారడైజ్ సినిమా నుంచి ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు వాకసుపని. వివిధ భారతి కేంద్రం తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ జ్యోషిని మాట్లాడుతున్నాను. అండ్ మార్నింగ్ మస్తీలో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ మన లైఫ్లో నిజంగా చెప్పాలంటే చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అండ్ ఏంటిరా ఈ కన్ఫ్యూషన్ అని చెప్పేసి మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఆ కన్ఫ్యూజన్ వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. కాకపోతే ఆ కన్ఫ్యూజన్కి మనం ఒక థ్యాంక్ యూ చెప్పలేము, ఎందుకంటే ఆ కన్ఫ్యూజనే లేకపోతే మనకి లైఫ్లో క్లారిటీ అనేది రాదు కదా. సో ఏదైనా సరే 1 to 10 వెళ్ళేప్పుడు 1 వస్తుంది, ఆ తర్వాతే 10 వస్తుంది. సో మనకు క్లారిటీ వచ్చే ముందు కన్ఫ్యూజన్ వస్తుంది, ఆ తర్వాతే క్లారిటీ వస్తుంది. సో ఆ కన్ఫ్యూజన్ కోసం స్ట్రెస్ పక్కన పెట్టి క్లారిటీ కోసం ఆలోచించండి, కన్ఫ్యూజ్ లేకుండా. సో దోస్తు మరొక మంచి పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను. పాట తర్వాత మార్నింగ్ మస్తీలో బ్లాక్ బస్టర్ పాటలు విందాం. స్టే ట్యూన్డ్.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

మస్త్ మస్త్ పాట విన్నారు. అండ్ వన్ నేను ఒక్కడే సినిమా నుంచి రాక్ స్టార్ డిఎస్పి కంపోజ్ చేసినటువంటి పాట. అండ్ వన్ నేను ఒక్కడే సినిమా నిజంగా చాలా హై, చాలా అడ్వాన్స్గా ఉంటుంది ఏమో అనిపిస్తుంది కదా స్టోరీ టెల్లింగ్. అండ్ దట్ టూ మహేష్ బాబు చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ఎక్సలెంట్. మరి మార్నింగ్ మస్తి వింటున్నారు, బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం బ్యాక్ టు బ్యాక్. మరి నెక్స్ట్ నేను మీ అందరి కోసం వినిపించబోతున్నటువంటి పాట ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలిచినటువంటి సినిమా అని చెప్పాలా, లేదా వరల్డ్ వైడ్గా మన ఇండియన్ సినిమాకి ఒక గుర్తింపు తీసుకొచ్చింది అని చెప్పాలా, లేదా పాన్ ఇండియా సినిమాలకి ట్రెండ్ సెట్టర్గా నిలిచినటువంటి సినిమా అని చెప్పాలా. నాకు తెలిసి ఇవన్నీ కూడా ఈ సినిమాకే వర్తిస్తాయి. అండ్ నేను ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో నాకు తెలిసి మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాజమౌళి గారు దర్శకత్వం వహించినటువంటి బాహుబలి సినిమాల నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్.

మార్నింగ్ మస్తిలో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాము. ఆయన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి ప్రభుత్వ భారతి కేంద్రం. మరి మార్నింగ్ మస్తిలో మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బాయ్ చెప్పేసి టైం దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇవాళ మన మార్నింగ్ మస్తిలో మస్తు మస్తు పాటలు విని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరోసలో మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి మళ్ళీ వస్తాను. అప్పటిదాకా దిస్ ఈస్ యర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్. కానీ వెళ్తూ వెళ్తూ మాత్రం మరి ఒక మంచి పాట, దినేష్ మరియు మేఘా కలిసి పాడినటువంటి పాట రేసు గుర్రం సినిమాల నుంచి గలగలగల పాట వినిపిస్తూ నేను అలా గలగలగల వెళ్ళిపోతున్నాను. మరోసలో మళ్ళీ కలుద్దాం దోస్తో. టేక్ కేర్ అండ్ బై బై.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే FSS-5 నౌకా నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్లో ఆధునీకరించిన స్లిప్ వే 4 300 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన VBG-రామ్జీ పథకం కింద 73 విభాగాల్లో 375 రకాల పనులకు అనుమతినిస్తూ గ్రామీణాభివృద్ది శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జలభద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధులు, విపత్తు నిర్వహణ విభాగాల కింద ఈ పనులు చేపట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. ఓటర్ల హక్కుల పరిరక్షణ, సర్ అక్రమాలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో రాబోయే 2 నెలల పాటు విస్తృత నిరసనలు చేపడతామని ప్రకటించారు. గ్రామ స్థాయి నుంచి పిసిసి స్థాయి వరకు ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ వారసత్వ కట్టడాలను ధ్వంసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారక రామారావు ఆరోపించారు. రామప్ప దేవాలయం వద్ద ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా వరి సాగును తగ్గించి పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ రైతులకు సూచించారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 8న ప్రారంభమయ్యే ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో భారత స్టార్లు జ్యోతి సురేఖ, దీపికా కుమారి, ధీరజ్ బొమ్మదేవరా తదితరులు పోటీ పడుతున్నారు. 6 ఫ్రాంచైజీలు, 48 మంది ఆర్చర్లతో కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయి. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి T20 మ్యాచ్ ఈరోజు ప్రారంభమవుతుంది. లక్నోలోని ఏకనాథ్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీమిండియా సిరీస్లో బోణి కొట్టాలని పట్టుదలతో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X@AERNewsHVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలోకి సమయం 11:03 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుపుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. ఎలా ఉన్నారందరూ? ఈరోజు మంగళవారం. మంగళవారం ప్రత్యేకంలో ఒక ట్రైన్ సెట్టర్ సినిమా విశేషాలతో నేనొచ్చేసా. ఈ పాట వింటే ఎటో వెళ్ళిపోయిందా మనసు అనిపిస్తుంది కదా. ఎస్, మరి ఎన్నో విశేషాలు, ఎంతో ప్రత్యేకమైన సినిమాతో నేను వచ్చేసాను. కాలం మారింది, ట్రెండ్ మారింది, సినిమా మేకింగ్ స్టైల్ మారినా, ఎన్నో విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ వచ్చినా, 30 వసంతాలైనా నిన్ననే చూసాను ఈ సినిమా అనిపిస్తుంది. ఎంతో ఫ్రెష్గా ఎంటర్టైనింగ్గా మురిపిస్తున్న సినిమా ఇది. అందమైన కథ, అపరూపమైన అనుబంధాలు, ఆత్మీయతలు, హాస్యం, అలకలు, కోపాలు అన్నీ సమపాళ్లలో రంగరించిన కుటుంబ కథా చిత్రం. అచ్చమైన మన తెలుగింటి కథ. ఎప్పటికీ గుర్తుండిపోయే సంగీతం విస్మరిజంగా ఉంటుంది. అత్యద్భుతమైన సాహిత్యం. క్రియేటివ్ దర్శకులు కృష్ణవంశీ అందించిన వెండితెర వైభవం. జాతీయోత్తమ తెలుగు చిత్ర పురస్కారం అందుకున్న నిన్నీ పెళ్లాడత. 1996 అక్టోబర్ 4 విడుదలై 3 దశాబ్దాలు గడిచిన నిత్య నూతనం ఈ చిత్రం. మరొక్కసారి

ఎంత అందమైన పాట! అసలు ఆ పాటలోని మాధుర్యం, సాహిత్యం వింటుంటే నిజంగానే ఎటో వెళ్ళిపోతుంది మనసు. ఎన్ని సంవత్సరాలైనా, 30 వసంతాలైనా సరే ఈ పాట ఇప్పుడు ట్యూన్ చేశారా అన్నంత ఫ్రెష్గా ఉంటుంది. ఇక బాలుగారికి ఎంతో ఇష్టమైన గాయకుల్లో ఇప్పుడు పాడారు కదా, ఎవరు పాడిన వారు? ఎవరు? రాజేష్. రాజేష్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అచ్చంగా బాలుగారి గొంతులాగే ఉండే గాత్రంతో మనందరినీ కట్టిపడేశారు. ఎంతో అందమైన పాట. పాటలో సీతారాం శాస్త్రి గారు ఒక చోటు అంటారు, తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది. సాహో సీతారాం శాస్త్రి గారు అని అనిపిస్తుంది. 30 వసంతాలు నిన్నే పెళ్ళాడుతా సినీ విశేషాలు వింటున్నారు మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో.

సంభవం రెండింటినీ ముఖ్యమైన కథాంశాలుగా ఎంత అందంగా మేళవించి అందించారు దర్శకులు కృష్ణవంశీ. గులాబీ తొలి తెలుగు సినిమాతోనే తనదైన ముద్ర వేసిన కృష్ణవంశీ తన రెండవ చిత్రం హీరో నాగార్జునతో ఒక మంచి యాక్షన్ సినిమాని తీయాలి అని అనుకున్నారట. అది ఏంటంటే సముద్రం సినిమాని నాగార్జున గారితో తీయాలి అని అనుకున్నారట కృష్ణవంశీ. కానీ అప్పుడు ఆ టైంలో వచ్చిన హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే వంటి సినిమాల్లో కుటుంబ కథాంశం బాగా నచ్చి వాటి దర్శక శైలి ప్రేరణతో నిన్నే పెళ్ళాడత సినిమా తీస్తాను అని స్క్రిప్ట్ రాసుకున్నామని అనుకున్నారట. మరి కేవలం ప్రేమ కథ కాకుండా సమకాలీన అంశాలతో కూడిన కుటుంబ కథను వినూత్నంగా పండగ వాతావరణంతో హాస్యం సంగీతం ఉంటున్న తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆవిష్కరించారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఒక విషయం చెప్పాలంటే 3 నిమిషాల్లో మరి ముందే ఒక యాక్షన్ సినిమా తీద్దాం అనుకున్నారు నాగార్జున గారితో. ఆ సినిమా ఆల్రెడీ చెప్పేశారు వెళ్ళి నాగార్జున గారితో, ఆయన కూడా సరే అన్నారు. కానీ ఎప్పుడైతే ఇలాంటి ఒక ఫ్యామిలీ సినిమా తీయాలనుకున్నారో మళ్ళీ ఆ కథను తీసుకుని వెళ్ళి నాగార్జున గారు చెప్పారు. చెప్తే ఆయన నవ్వేశారట, ఏంటి వంశీ తమాషాగా ఉందా, ముందు అనుకున్న కథ నేను పక్కన పెట్టి ఇంకో కథ తీస్తానంటావంటే లేదు లేదండి ఇది వినండి మీకు నచ్చుతుంది అని చెప్పి 3 నిమిషాల్లో కథ చెప్పారట హీరో నాగార్జున గారికి. సరే ఆయనకి ఎన్ని స్టోరీలో బాగా నచ్చింది, అయితే స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటే 15 రోజుల్లో స్క్రిప్ట్ సిద్ధమైపోయింది. కానీ చూస్తే హీరోయిన్ ఎవరో ఇంకా ఖరారు కాలేదు, అన్నిటికన్నా ముందు నిర్మాత ఖరారు కాలేదు. మరి నిర్మాత గురించి చూస్తే ఎవరు ముందుకు రాలేదు. ఇక అప్పుడేం జరిగింది, మన హీరో నాగార్జున గారి సాహసం చేసి తొలిసారిగా నిర్మాతగా మారి తీసిన సినిమా ఇది. తన తొలి చిత్రం గులాబీ సినిమాలో డ్రీమ్ గర్ల్ని పరిచయం చేస్తే ఈ చిత్రం నిన్నే పెళ్ళాడతాలో గ్రీక్ వీరుడిని తీసుకొచ్చేశారు కృష్ణవంశీ. ఈ సినిమాతో గ్రీక్ వీరుడుగా అమ్మాయిల కళ్ళలో రాకుమారుడైపోయారు హీరో నాగార్జున.

0: అసలు ఆ అరుపులో ఒక ప్రత్యేకత. అప్పట్లో ఆ సినిమా రిలీజ్ అయిన కొత్తలో అమ్మాయిలందరూ వాళ్ళకి ఇష్టమైన అబ్బాయిని గ్రీక్ వీరుడు అని పిలుస్తూ ఇలా అరుస్తూ పాటలు పాడేవారట. అప్పుడు మరి అలాంటి గుర్తులు జ్ఞాపకాలు మీకు ఏమైనా ఉంటే తప్పకుండా నాకు మెయిల్ చేయండి. అసలు ఈ పాట అప్పట్లో ఒక సెన్సేషన్ తెలుసా, ఎందుకంటే ఎయిరోప్లేన్ రెక్కల మీద నాగార్జున గారు నించోడు, స్క్యూబా డైవింగ్, పారాగ్లైడింగ్, అసలు ఎన్ని కాస్ట్యూమ్స్ మారుస్తారో ఈ పాటలో ఆయన, ఎన్ని రకాల ఫారెన్ కార్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, అసలు నిజంగా ఇలాంటివి ఎక్కడుంటాయి, అసలు ఇలాంటి లొకేషన్స్ ఎక్కడుంటాయి, అదేంటి ఏరోప్లేన్లు నించున్నారు నాగార్జున అంటూ ఆశ్చర్యపోయారు అప్పట్లో. అంటే 90s కిడ్స్ అప్పుడే కొంచెం మనం టీనేజ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు చూసిన వాళ్ళందరూ అయితే ఈ పాటను చూసి వావ్ ఇలా ఉండాలా అంటూ అసలు నాగార్జున గారికి అయితే ఫుల్ ఫిదా అయిపోయారనమాట. మరి ఇలాంటి ఎన్నో మంచి మంచి విషయాలు మాట్లాడుకున్నాం 30 వసంతాల నిన్నే పెళ్లాడుతా సినిమా గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు 30 వసంతాల నిన్నే పెళ్లాడతా చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అసలు సినిమాకి ముందు అనుకున్న పేరు సీను పండు, ముందు అనుకున్న టైటిల్ ఇదేట. మరి నిన్నే పెళ్లాడతా సినిమా పేరు ఎలా వచ్చింది, దాని వెనకట్ల కూడా ఒక చిన్న విషయం ఉంది. 1968 ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు నటించిన నిన్నే పెళ్లాడుతా అనే సినిమా టైటిల్ గుర్తుంది అందరికీ. ఈ సినిమా టైటిల్ అంటే నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంత అభిమానం, ఎంతో ఇష్టంట. మరి అందుకని ఆ టైటిల్కి కాస్త మార్పు చేసి నిన్నే పెళ్లాడతా అని పెట్టారట. ఇంకో విషయం ఏంటంటే 1996 జనవరిలో నందమూరి తారక రామారావు గారు కన్నుమూశారు. ఎన్టీఆర్ గారికి గౌరవ సూచకంగా వారికి నివాళిగా ఈ సినిమా నిన్నే పెళ్లాడతా సినిమా టైటిల్స్ లో ఆయన నటించి దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం అనే పాట ఇందులో పెట్టడం కూడా ఎంత అపురూపంగా అనిపిస్తుంది. మీరు సినిమా ముందు నుంచి మళ్ళీ ఒకసారి వెళ్లి చూస్తే ఆ సినిమా టైటిల్స్ వచ్చేటప్పుడు సీతారాముల కళ్యాణం అనే పాట వస్తూ ఉంటుంది. ఇక మరి నిర్మాత దొరికేశారు, స్క్రిప్ట్ రెడీగా ఉంది, హీరో ఉన్నారు. మరి హీరోయిన్ విషయం, ఇక హీరోయిన్ మహాలక్ష్మి పండు పాత్ర కోసం దర్శకులు కృష్ణవంశీ మొదటి ఎంపిక నటి మీనా గారట. అయితే మీనా గారితో నేను 60 to 65 days 60 రోజులు డేట్స్ కావాలని అడిగితే ఆవిడకి కుదరలేదట. ఇక కుదరకపోవడంతో జల్లెడ పెట్టడం మొదలెట్టారు. హీరోయిన్ కావాలి, హీరోయిన్ పాత్ర కోసం 65 మందిని ఆడిషన్ చేశారట. చివరికి తబ్బూరి ముంబైలో కలిసి రోడ్డు దాటుతూ కొన్ని నిమిషాల్లో కథ చెప్పగానే ఆవిడకి నచ్చి ఒప్పుకొని పూర్తి కథ చెన్నై వచ్చి విన్నారట. ఇక సినిమాలో గమనిస్తే నాయక నాయకుల పేర్లు సీను మహాలక్ష్మి, తెలుగుదనం ఒట్టిపడే పేర్లు కదా. నిన్నే పెళ్లాడతా అంటే అసలు మనకి ముందుగా గుర్తొచ్చే ఫ్రేమ్లో ఎవరైనా ఉన్నారంటే అది నాగార్జున, తబ్బు. సూపర్ కెమిస్ట్రీ, సీనుగా నాగార్జున చేసిన అల్లరి, పండుగా తబ్బు చేసి చూపించిన అమాయకత్వం, ఆ ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రాణం పోసింది.

వండర్ఫుల్ మెలడీ కదా. హరిహరన్ చిత్రంలో ఆలపించిన పాట. అసలు ఎవరి మీదైనా కోపం ఉన్నా, మనసు కాస్త కష్టంగా అనిపించినా ఇలాంటి పాటలు పెట్టుకుని ఒక్క 5 నిమిషాలు అలా నడిచొచ్చామనుకోండి, మన మూడ్ సెట్ అయిపోతుంది. అలా మూడ్ సెట్ చేసే పాటల్లో ఎప్పుడు ముందుండే పాటలు నిన్నే పెళ్ళాడతా సినిమా పాటలు. 1990ల మధ్యకాలంలో తెలుగు సినిమాలో ఒక కొత్త మలుపు తిరిగింది నిన్నే పెళ్ళాడతాతో. విలన్లు, పెద్ద పెద్ద ఫైట్లు, రక్తపాతాలు, కక్షలు, పగలు, ప్రతీకారాలు, చేజింగ్లు, ఇలాంటివి ఏమీ లేని హాయిగా చూసే సినిమా ఈ నిన్నే పెళ్ళాడత. కృష్ణవంశ సినిమాలంటేనే సాధారణంగా కనిపించే కుటుంబ నేపథ్యం, భార్యాభర్తల సంబంధం, తరతరాల విలువలు, తెలుగు సంస్కృతి, మన తెలుగు పండుగల వాతావరణం, ఈ సినిమాలో కూడా అట్లతద్ది గురించి ఎంత బాగా చూపిస్తారు కదా. ఇవన్నీ ప్రేక్షకులు చూసి తమ సొంత ఇంటిలో జరిగే ఒక సినిమా ఒక ఫంక్షన్లా అనిపించి వీడియో కాసెట్ పెట్టుకుని చూస్తున్నామా అన్నట్టు అనిపించేవని అప్పుడు చెప్పేవారు. అందుకని అంత బాగా కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులందరూ. ఇక సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటే, అన్నపూర్ణ స్టూడియోస్లో 7 ఎకరాల స్థలంలో భారీ సెట్ వేశారట. 2 పెద్ద పెద్ద ఇళ్ళు మనకి గుర్తుంది కదా, ఒక ఇంట్లో చలపతిరావు గారు, ఇంకొక ఇంట్లోనేమో చంద్రమోహన్ కవిత గారి కుటుంబం ఉంటుంది. 2 పెద్ద పెద్ద ఇళ్ళు, వీధులు, పెట్రోల్ బంక్, రోడ్లు అన్ని ఎంత అందంగా చూపించారు కళా దర్శకులు పేకేటి రంగగారు. ఇక ప్రసాద్ గారి కెమెరా వర్క్, శంకర్ ఎడిటింగ్, సందీప్ చోత సంగీతం, ఈ సినిమా విజయానికి 4 మూలస్తంభాలంటారు దర్శకులు కృష్ణవంశీ. పృథ్వీతేజ, ఉత్తేజలు అందించిన ఎంతో సహజమైన సంభాషణలు వాస్తవికంగా హాస్యభర్తంగా కూడా ఉంటాయి. అప్పట్లో అయితే 90s కిడ్స్, అంటే నేను కూడా 90 కిడ్ కాబట్టి చెప్తున్నాను, ఇవి కంటస్థ వచ్చేసేవి. మాటిమాటికి ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఈ నిన్నే పెళ్ళాడతా డైలాగ్స్ కూడా చెప్తూ ఉండేవాడు. ఉదాహరణకి పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, డైలాగ్స్ ఇలాంటివి చేయడం తప్ప మీరు ఏమీ తెలియని పిచ్చి నాలోకం అంటూ లక్ష్మీ గారు అంటూ ఉంటారు కదా. ఇక తొట్టిగా అనే డైలాగ్ మాత్రం సూపర్ హిట్ అని చెప్పాలి. మరి ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సినీ పిల్లాడత 30 దశంతాల సినీ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో స్టూడియో క్లాక్ల సమయం 11:34 దాటి 7 సెకండ్లు. ఇందాక చెప్పుకున్నట్టు హాస్యభరితమైన సంభాషణలే కాదు, కొన్ని బరువైన తల్లిదండ్రుల్ని పిల్లలకి తాకే మంచి సంభాషణలు కూడా రాశారు పృథ్వీతేజ్ మరియు ఉత్తేజ్. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమించాలి, కానీ వాళ్ల సంతోషాన్ని దూరం చేయకూడదు. మన కుటుంబంలో ప్రేమే ఆస్తి, నమ్మకమే పునాది. దాన్ని ఎప్పటికీ మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇలాంటి మనసును తాకే సంభాషణలు ఇవే ప్రేక్షకుల్ని మళ్లీ మళ్లీ థియేటర్స్ కి రప్పించాయి, మళ్లీ మళ్లీ సినిమాని చూసేలాగా చేశాయి. ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టని సినిమాల లిస్టులో తప్పకుండా ఉండే సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే నిన్నే పెళ్లాడుతూ ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ఒక విషయం మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవాలి, అదేంటంటే సినిమాటోగ్రఫీ ఎంత బాగుంటుందంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. అక్క సీన్లో మహాలక్ష్మి తల్లిదండ్రులు సీను తల్లిదండ్రులు కలుసుకునే సన్నివేశంలో ఒక్క డైలాగ్ కూడా ఉండదు, గమనించండి, ఒక్క డైలాగ్ కూడా లేకుండా ప్రతి భావోద్వేగాన్ని హావభావాన్ని పూర్తి స్థాయిలో చూపించారు కళాదర్శకులు. వావ్ అనిపిస్తోంది కదా. మరి ఇన్ని విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం, ఒక్కసారి మీరు వెళ్ళి ఆ సినిమాని మళ్లీ చూస్తే ఇన్ని విషయాలు ఉన్నాయని మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా ఈ నిన్న పెళ్లాడత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: 30 ఇయర్స్ నిన్న పెళ్లాడతా విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఇక ఈ సినిమాకి ఆయువు పట్టు సాహిత్యం సంగీతం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పదాల పరిమళం నేటికీ ప్రేక్షకులని శ్రోతల మనసుల్లో గుబాళిస్తూనే ఉంది వారి పాటల రూపంలో. ఇక సంగీతం, తెలుగు చిత్రసీమలో ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమై తనదంటూ ఒక ముద్ర వేశారు సందీప్ చోత. సంప్రదాయ కర్ణాటక శబ్దాలకి పాశ్చాత్య సంగీత సుగంధాన్ని అంది కొత్త ఫ్యూజన్, కొత్త ఒరవడిని తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించారు. ఆ రుచి ఎంత బాగుందంటే 30 సంవత్సరాలు గడిచినా ఎంతో బాగుంది, ఎంతో బాగుంది, ఎంతో తీయగా ఉంది అంటూ నేటికీ వింటున్నారు ఆ పాటలన్నీ. కొత్త సౌండ్, మెలోడీ, పాట

మాటలు విని పులకించిపోయారు, ఇప్పటికీ కూడా పులకించిపోతున్నారు. ఇవన్నీ కలిసి నిన్నే పెళ్ళాడతాని ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాగా నిలబెట్టాయి. అప్పట్లో మీ అందరికీ గుర్తుంటే పాటల పుస్తకాలు ఉండేవి, పింక్ కలర్లో నిన్నే పెళ్ళాడతో పాటల పుస్తకం ఎంత బాగుండేది, నా దగ్గర కూడా ఉండేది అనుకోండి. మరి మీకు ఈ సినిమాతో ఎలాంటి అనుబంధం ఉంది? హెల్లో వివిధ్ భారతి @hyd@gmail.com దీనికి నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం కృష్ణవంశీ సీతారామ శాస్త్రి గారు నాగార్జున సందీప్ చోతా కాంబినేషన్లో వచ్చిన ఒక అద్భుతమైన మెలడీ.

చంద్రలేఖ సినిమా నుంచి అద్భుతమైన మెలడీ విన్నారు కదా, రాజేష్ సుజాత ఆలపించిన పాట. ఇక నిన్నే పెళ్లాడత కథ క్లుప్తంగా చెప్పుకుంటే, సీను నాగార్జున పోషించిన పాత్ర చలాకీగా, ఆత్మవిశ్వాసం, కుటుంబంపై అపారమైన ప్రేమ కలిగిన యువకుడు. అతని చుట్టూ ఎప్పుడూ స్నేహితులు బంధువులు సరదా సందడి ఉంటాయి. ఇక విశాఖపట్నం నుండి హైదరాబాద్ పైలట్ ట్రైనింగ్ కోసం వచ్చిన మహాలక్ష్మి పండు తబ్బు పోషించారు ఈ పాత్రని. ఆ ఇంటి వాతావరణంలో అడుగుపెడుతుంది ఎన్నో కలలు. స్వతంత్ర ఆలోచనతో ఒక స్పష్టత ఉన్న అమ్మాయి ఈ మహాలక్ష్మి. మహాలక్ష్మి సీను ఇద్దరి పరిచయం మెల్లిగా ప్రేమగా మారుతుంది. కుటుంబ సభ్యులు కూడా వారి ప్రేమను ఆమోదిస్తారు. కానీ అప్పుడే ఒక పెద్ద నిజం తెలుస్తుంది. మహాలక్ష్మి తల్లి, సీను తండ్రికి స్వయాన చెల్లెలు. గతంలో జరిగిన ఒక కుటుంబ విభేదం వల్ల ఆ ప్రేమకు, వారిద్దరి ప్రేమకు అడ్డంగా నిలుస్తుంది. అక్కడి నుండి సినిమా ఒక కొత్త టర్న్ తీసుకుంటుందని చెప్పాలి. ఎందుకంటే సినిమా అడిగే ప్రశ్న, మనల్ని సినిమా ఒక ప్రశ్న అడుగుతుంది. పెద్దల గతాన్ని పిల్లల భవిష్యత్తు ముందుకు తీసుకెళ్లాలా, లేక ప్రేమ క్షమాభావం ఆ పాత గాయాలని మాన్పి కుటుంబాలను కలపాలా? ఈ ఒక్క పాయింట్, కేవలం ఈ ఒక్క పాయింటే నిన్నే పెళ్లాడతా బలం. ప్రేమను తిరుగుబాటుగా కాకుండా కుటుంబాన్ని కలిపే విధంగా చూపించిన సినిమా. అందుకే ప్రేక్షకులు అంతగా ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు. మన ఇంటి కథే అంటూ ఆదరించారు ఈ సినిమాకి, బ్రహ్మరథం పట్టారు.

0: సూపర్ హుషారైన పాట కదా. అసలు నిన్న పిల్లాడితో పాటలన్నీ బాగుంటాయండి. ఇక ఈ సినిమాలో నాగార్జున హెయిర్ స్టైల్ అప్పట్లో కుర్రగారికి తెగ నచ్చి విపరీతమైన ట్రెండ్ అయి ఫాలో అయిపోయేవారు. మనం గమనిస్తే ప్రతి ఫ్రేమ్ లో మనకి నాగార్జున గారు కానీ లేదా తబ్బు గారు కానీ కనిపిస్తారు. పండు పండు అంటూ ఆటి పట్టించడం, ఏరోప్లేన్ రెక్కల మీద ఎక్కినప్పుడు అది ఏ దేశం, దాని మీద ఏ దేశం పేరు రాసింది అనే క్విజ్లు నడవడం, సినిమాలో ఎన్నిసార్లు నాగార్జున గారు తబ్బుని పండు అని పిలుస్తారు అని లెక్క పెట్టుకోవడాలు, డూప్ లేకుండా బైక్ రేస్, అబ్బో చాలా చాలా విశేషాలున్నాయి ఈ నిన్నే పెళ్ళాడత సినిమా వెనుక. మనకి బాలకృష్ణ గారు నర్సంపేట నుండి సందేశం పంపించారు. అప్పట్లో నిన్నే పెళ్ళాడత సినిమా అదుర్స్ సినిమా థియేటర్స్ దగ్గర యూత్ కోలాహలం ఒక రకంగా ఉండేది అంటూ మనకి సందేశం పంపించారు. ఇక కృష్ణవంశీ గారికి బైక్ సీన్ అన్నా లేదా ఇందాక మనం చూసాం కదా ఆ వాటర్ బోట్ అన్నా చాలా ఇష్టంట. బైక్ సీన్ గులాబీ సినిమాలో కూడా బైక్ మీద ఒక పాట పెట్టి సూపర్ హిట్ చేసేసారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, అసలు గులాబీ సినిమా అంత బాగా తీశారు కదా, ఎలా నడుస్తుంది, ట్రెండ్ ఏంటి అని చెప్పి విశాఖపట్నం వెళ్తే చాలా మంది సినిమా బాగా తీశారు కానీ అచ్చం మీ గురుగారు రామ్ గోపాల్ వర్మ గారు లాగే తీశారు అంటూ చాలా కంగ్రాచులేట్ చేశారట. ఈ మనసును చివుక్కుమంది, అదేంటి నేను ఇంత కష్టపడి సినిమా తీస్తే ఆయనలా ఉంది అంటారని చెప్పి ఆ ఇమేజ్ని ఎలాగైనా పక్కన పెట్టుకోవాలని చెప్పి పట్టుబట్టి తనదైన ముద్ర, తన క్రియేటివిటీ ఏంటో చూపించాలని చెప్పి తీసిన సినిమానే నిన్నే పెళ్ళాడత. తీసి చూపించారు, జనాలేమో బ్రహ్మరథం పట్టారు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: నా ఫ్రెండ్స్లోనే ఒకరు కనీసం ఈ సినిమా 50 సార్లు చూశారు, అంత ఇష్టం వారికి ఆ సినిమా. ఈ సినిమాకు నిన్నే పెళ్ళాడత సినిమాకు ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారంతో పాటు ఫిల్మ్ఫేర్ పురస్కారాలు, నంది పురస్కారాలు కూడా అందుకున్నాయి. నిన్నే పెళ్ళాడత సినిమా సెట్స్ పైన నిజంగానే ఆ సినిమా సెట్ ఒక పెళ్లి వేదిక అయిపోయింది. ఎవరికో తెలుసా, ఈ చిత్రానికి కో డైరెక్టర్గా పనిచేసిన వైవిఎస్ చౌదరి, నాగార్జున చెల్లెలుగా నటించిన గీత గారు వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నిజంగా మేమందరం పెళ్లివారం అయిపోయామని సంబరపడి సంబరాలు చేసుకున్నారట యూనిట్ అందరూ. ఇక తబ్బు గారికి ఎస్పీ శైలజ గారు ఇచ్చిన డబ్బింగ్ ఎంతో బాగా సరిపోయింది. ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది ఈ నిన్నే పెళ్ళాడత, చిన్న పాత్ర పెద్ద పాత్ర అని కాకుండా. లక్ష్మి గారు, చలపతిరావు, ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్, గిరిబాబు, కవిత, మంజు భార్గవి, రమాప్రభ లాంటి సీనియర్ నటులు కుటుంబ వాతావరణాన్ని అతి సహజంగా నిలబెడితే బ్రహ్మాజీ, బెనర్జీ, ఉత్తేజీవ, పృథ్వీ ఇలా చాలా మంది నటులు సరదాగా జీవం సహజత్వం అందించారు ఆ దానికి. ఇక అతిథి పాత్రలో రవితేజ గారు కూడా కనిపిస్తారు, అందుకే అన్నాను కదా ప్రతి సహాయ పాత్ర కూడా ఈ కథకు ప్రాణం పోసింది.

అలానేటి ఫీలింగ్ రావడానికి అలానేటి గాయకులైన రామకృష్ణ గారిని జేకీ గారితో ఈ టైటిల్ సాంగ్ పాడించడం కూడా ఒక విశేషమే. హీరో నాగార్జున గారికి నిన్న పిల్లాడితో సినిమా మొదటి సిల్వర్ జూబ్లీ చిత్రం. చాలా చోట్ల శతదినోత్సవం జరుపుకుంది ఈ సినిమా. కలెక్షన్ రికార్డ్స్ బద్దలు కొట్టిందని చెప్పాలి. అసలు సమయం సరిపోదు కానీ ఇంకా బోలెడన్ని విశేషాలు మన నిన్న పిల్లాడత 30 వసంతాల సినిమా గురించి. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్న పిల్లాడత ఒక సినిమా కాదు, తెలుగు కుటుంబాల సంతోషానికి ప్రేమకి చెరగని జ్ఞాపకం. ప్రేమకు కుటుంబ ఆమోదం అవసరం. ప్రేమ వివాహం కుటుంబానికి వ్యతిరేకం అనే పాత సూత్రాన్ని కాకుండా ప్రేమను కుటుంబం అర్థం చేసుకోవడం అనే సున్నితమైన సందేశాన్ని ఇస్తుంది ఈ సినిమా. ఎన్ని విషయాలు విన్నాక మళ్ళీ మీకు కూడా ఒక్కసారి సినిమా చూడాలనుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? హాయిగా హ్యాపీగా చూసేయండి మీ సమయం చేసుకుని. ఇది 30 వసంతాల నిన్న పిల్లాడత సినిమా విశేషాలు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ రేడియో నిస్తాను పద్మిని.

అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:11 దాటి 55 సెకండ్లు. 1992 విడుదలైన చిత్రం అంతం. అంతం సినిమాలో నీ నవ్వు చెప్పింది నాతో పాట తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతమైన క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ పాటకు సిరివెన్న సీతారామ శాస్త్రి గారు అందించిన సాహిత్యం, అసలు ఒక ప్రేమను వ్యక్తీకరించడం ఇలా కూడా చేస్తారా అనిపిస్తుంది. నీ నవ్వు చెప్పింది నాతో, నేనెవ్వరో ఏమిటో, నీ నీడ చూపింది నాలో, ఇన్నాళ్ల లోటేమిటో అంటూ ఆయన పాడుతూ ఉంటే

నీ ఉనికి ఏంటో, నేను ఎలాంటి వాడినో నీ పెదవులపై ఉన్న చిన్నవే నాకు పరిచయం చేసింది. ఇన్నాళ్ళు నా జీవితంలో ఎలాంటి వెలితి ఉందో నీ నీడ నాపై పడ్డాక గాని నాకు అర్థం కాలేదంటూ ఎంతో అందంగా భావ వ్యక్తీకరణ పాడతారు హీరో. ఆర్డి బర్మన్ గారి సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులో ఆ ఆర్ద్రత ఎంతటి అనుభూతినిస్తాయో చెప్పుకునే కన్నా వింటే బాగుంటుంది కదా. అంతం సినిమా నుండి ఈ పాట మీ అందరి కోసం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ సమయం 12:19 దాటి 50 సెకండ్లు. అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట 1992 విడుదలైన ఒక క్లాసిక్ ఫ్యామిలీ డ్రామా పెద్దరికం సినిమాలో. ఈ పాట వినని పెళ్లి వాళ్ళు ఉండరేమో బహుశా. ముద్దుల జానకి పెళ్లికి పాట. ఈ పాట తెలుగు సినీ సంగీతంలో పెళ్లి పాటలు ముఖ్యంగా ఒక అందమైన గీతం. వడ్డీపల్లి కృష్ణ గారు అందించిన అద్భుతమైన సాహిత్యాన్ని రాజ్కోటి సంగీత దర్శకత్వంలో ఈ పాటను స్వరపరిచారు. కెఎస్ చిత్ర గారు పాడారు, ఎంతో మధురంగా ఆలపించారు. ఈ పాట కేవలం ఒక పెళ్లి వేడుక పాట మాత్రమే కాదు, సాంప్రదాయ తెలుగు కుటుంబాల్లో ఆత్మీయతలు, ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి పట్ల ఉండే భావోద్వేగాలు. ఆడపిల్లంటే పెళ్లి గురించి ఎన్నో రకాల భయాలుంటాయి, సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాంటి ఎన్నో భావోద్వేగాలు ఒక అమ్మాయి మనసులోని కోరికలను ఎంతో అందంగా ప్రతిబింబిస్తుంది ఈ పాట. ముద్దుల జానికి పెళ్లికి మబ్బుల పల్లకి తేవలని, ఆశల రెక్కల హంసల పల్లకి మోసుకుపోవాలని. ఈ పాటలు వాడిన పదాలు గమనిస్తే మురిపాలు, మునిమాపు, మల్లెల పందిరి, చందమామ అచ్చమైన తెలుగు సంస్కృతికి, తెలుగుంటి పెళ్లి వైభవానికి అద్దం పడతాయి. ముఖ్యంగా తెలుగులో రామాయణంలో జానకి పెళ్లి ప్రస్తావన గుర్తు చేస్తూ ప్రతి తెలుగు అమ్మాయిని ఆ సీతమ్మతో పోల్చడం మన సంస్కృతిలో గొప్పదనాన్ని చాటి చెప్తుంది. మరి అలాంటి అద్భుతమైన ఆ పెళ్లి పాట వినేద్దామా?

అమృత గీతం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. 1988వ సంవత్సరంలో వచ్చిన ఘర్షణ సినిమాలో నీవే అమరస్వరమే పాట గుర్తుంది కదా. సంగీతం ప్రేమ మధ్య ఉన్న అద్భుతమైన బంధాన్ని వివరిస్తుంది. రాజశ్రీకారు అందించిన అద్భుతమైన సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం ఈ పాటను ఒక ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలిపాయి. ప్రేమను కేవలం ఒక భావనగా కాకుండా స్వరంగా పోల్చారు రాజశ్రీ గారు. నువ్వు నా జీవితంలో ఎప్పటికీ అంతం కాని ఒక అమర స్వరానివి, నా గుండెల్లో నా ప్రాణంలో నిరంతరం మోగే శృతివి నువ్వు అంటూ ఒక పాటకు శృతి ఎంత ముఖ్యమో నా బ్రతుకుకు నువ్వు అంత ముఖ్యమని చెప్పే రాజశ్రీ గారి కలం మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. మరి ఆ పాట మనందరి కోసం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ని ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రపతి,
1: आप इस संस्थान से उपाधि प्राप्त करने वाले प्रथम बैच के विद्यार्थी हैं. कहा जाता है फर्स्ट इम्प्रेशन लास्ट लॉन्ग, इसीलिए आपका कर्तव्य, आपका मेहनत, आपका कमिटमेंट, आपका हार्डवर्क आपके उत्तर पीढ़ी बाद में आएंगे वो फॉलो करेंगे. और आप वो एक ड्राइवर होंगे जिसके पदांग अनुसरण करके दूसरे विद्यार्थी आगे बढ़ेंगे.
0: రేపు మనాలీలోని ప్రసిద్ధ హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నల్ రోహ్తాంగ్ను ముర్ము సందర్శిస్తారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్ట్రపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లీప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రెయిన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
2: వర్ష్ 2025 హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కు

0: चीनी रत्ना कैटेगरी वन का दर्जा प्राप्त होना इसके ट्रांसफॉर्मेशन और पिछले वर्षों में किए गए उल्लेखनीय प्रयासों का ही परिणाम है। इसके लिए भी आप सब बधाई के पात्र हैं और मैं उम्मीद करता हूं कि हिंदुस्तान शिपयार्ड लिमिटेड इस उपलब्धि से इंस्पायर होकर मैरिटाइम के क्षेत्र में अपने प्रयासों को और तेजी से एग्जीक्यूट करेगा।
1: ऐक्यराज्य समिति भद्रता मंडलिने संस्करించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సభ్య దేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గుటెరెస్ సభ్య దేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. 1945లో ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించినప్పటి నుండి దాని సభ్యుల సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగినందున ఐక్యరాజ్య సమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థను కాపాడుకోవాలంటే తప్పకుండా సంస్కరించబడాలని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలపై హక్ ఈ వివరణ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిని విస్తరించినట్టే భద్రతా మండలిని కూడా విస్తరించాలని, విస్తృత సభ్యత్వానికి మరింత ప్రాతినిధ్యం వహించేలా మారాలని గుటెరెస్ వాదిస్తున్నారని హక్ చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడులో మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఉత్తరప్రదేశ్ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 8 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ధరంపాల్ సింగ్,

పార్టీ బరిలోకి దించింది. ఈ పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించింది. ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడం ఈ రోజే చివరి గడువు. ఉత్తరప్రదేశ్ నుంచి 10, ఉత్తరాఖండ్ ఈ వివరణ ఇచ్చారు. ఈ నెల 16వ తేదీన జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 5 రోజులు ఘనా, ఐవరీ కోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. స్నేహం, సహకారానికి సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి ఈ 3 దేశాల నాయకులను కలుసుకుంటారు. వాణిజ్యం, ఆర్థికాభివృద్ది సహకారం, సామర్థ్య పెంపుదల, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుగుతాయి. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా ఆయన తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అడీడ్ అబాబాలో ప్రాంతీయ మిషన్ అధిపతుల సమావేశానికి కూడా డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాలతో భారతదేశం ఐక్యతను మరింత బలపరుస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్ దయాల్ శర్మ పథకం బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రధాన ఆందోళనల్లో ఒకటిగా మారిందని, ఇది విమాన ఇంధన ధరల పెరుగుదలకు దారితీసి గణనీయమైన భారాన్ని మోపుతోందని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి పరిస్థితి అంచనా వేయడానికి ప్రభుత్వం ఎయిర్లైన్స్, చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఏటీఎఫ్ ధరల గురించి చర్చిస్తోందని చెప్పారు. అన్ని వర్గాల భాగస్వాములతో సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతుంది.

0: అవుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత వన్డే అంతర్జాతీయ సిరీస్లో 2-1 తేడాతో ఘన విజయం సాధించిన తరువాత వెస్టిండీస్పై తమ విజయ పరంపరను కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులలో జరుగుతాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. బెనిన్ సిటీ నుండి లాగోస్కు వెళుతున్న నైజీరియన్ సైనిక విమానం కూలిపోయిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కు పెరిగింది. ఈ 32 మంది బాధితుల్లో 25 మంది ప్రయాణికులు, 7 సిబ్బంది ఉన్నారు. ప్రాణాలతో ఎవరూ బ్రతికి బయటపడలేదని ఆ దేశాధ్యక్షులు బోలా టినుబు చెప్పారు. విమాన ప్రమాదానికి కారణాలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని నైజీరియన్ ఎయిర్ ఫోర్స్ ను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ను ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తన్ పద్మిని. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఇంకో 4 రోజుల్లో బతుకమ్మ, దసరా సంబరాలు మొదలవబోతున్నాయి. అసలు బతుకమ్మ అంటేనే మన తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం అవునా? మరి ప్రతి ఊళ్ళో బతుకమ్మ సంబరాలు, సమర్పించే నైవేద్యాలు, ప్రసాదాలు అబ్బా ఎంత బాగుంటాయో కదా. ఏంటి ఈట్ ఫిట్ అని చెప్పి బతుకమ్మ ముచ్చట్లు చెప్తోంది పద్మిని అనుకుంటున్నారా? చెప్తాను, అక్కడికే వస్తున్నాను. బతుకమ్మ ఆ ప్రసాదాలు, నైవేద్యాలు వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, ఎన్నో ఆరోగ్య పోషక రహస్యాలు దాగి ఉన్నాయి. మరి అలాంటి పోషకాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈట్ ఫిట్లో. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఫిట్ ఫిట్ కార్యక్రమం అంటున్నారు. మరి బతుకమ్మ పండగ వెనకాతల మనం తినే నైవేద్యాలు, తినే ప్రసాదాలు వెనక ఆరోగ్య రహస్యాలు చెప్తానన్నాను కదా. గమనిస్తే వర్షాకాలం ముగిసిన తర్వాత చలికాలం ప్రారంభమయ్యే వేళ వచ్చే పండగే బతుకమ్మ. ఆ బతుకమ్మకి చేసే వంటకాల వెనుక కూడా ఎన్నో ఆరోగ్య రహస్యాలున్నాయి, పోషకాల రహస్యాలు కూడా ఉన్నాయి. అసలు మనందరం గమనిస్తే మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ మొదలుకొని చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకు తీసుకునే ఆహారంలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు, అలాగే వైద్యులు. మరి ఏమేమి ఉంటాయి, అసలు మనం ఏమి ప్రసాదాలు తింటాం, మీకు అవన్నీ తెలిస్తే నాకు hellovividbharati.hyd@gmail.com ఈ నెంబర్కు, ఈ ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ పంపించండి. మనం మాట్లాడుకుందాం, బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

లవ్ స్టోరీ చిత్రానికి మంగ్లి అల్పించిన పాట విన్నారు. సంగీతం పవన్, రచన సిద్ధాల, అశోక్ తేజ్ గారు. ఈ ట్విట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:47 దాటి 22 సెకండ్లు.

0: జొన్నలు, అటుకులు, నువ్వులు, పల్లీలు, బెల్లం, ముద్దపప్పు, పసుపు, బియ్యపిండితో చేసే అట్లు. పూర్వం నిమజ్జనం కోసం చెరువుల దగ్గరికి వెళ్లేవారు కదా, రోజంతా అన్నం పాడవకుండా చేసే నిమ్మకాయ, చింతపండుతో చేసే సద్ది, నెయ్యి, మినపప్పు గారెలు, సద్దుపిండి, ఇవే కదా మనం సాధారణంగా బతుకమ్మ పండుగల్లో మా అమ్మవారికి, బతుకమ్మకి నివేదన చేస్తూ ఉంటాము. అసలు ఈ పేర్లు చెప్తుంటేనే నోరూరిపోతోంది. వింటుంటే అసలు పండగ వచ్చేసిందా అన్నట్టుంది కదా. మరి ఇవే ఎందుకు పెడతారు, ఇవి ఎందుకు తినాలి ఈ 9 రోజుల్లో? దీని వెనకాతలు కూడా ఎన్నో ఫిట్నెస్ మంత్రాస్ ఉన్నాయి, చెప్తాను, వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి, వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఎస్, ఈ ఫిట్ కార్యక్రమం వింటున్నారు, నేను మీ రేడియో నిస్తం పద్మిని. మరి ఏంటి ఆ ఫిట్నెస్ రహస్యాలు, ఫిట్నెస్ మంత్ర ఏముందంటే, మనం గమనిస్తే ఈ పండగ వచ్చే కాలంలో వాతావరణ మార్పులు, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, వర్షాకాలం దాటుకుని శీతాకాలం ముందు కాస్త ఎంట్రీ అవుతూ ఉంటాం. ఇలాంటి సమయాల్లో మన జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది. పండగ పనుల్లో ఇంకా ముఖ్యంగా చూస్తే మహిళలు పండగ పనుల్లో పడి సరైన ఆహారం తీసుకోవడమే మర్చిపోతారు. ముందు ఈ పని అయిపోతే చాలు, తర్వాత తింటానులే అంటూ వెనక్కి పెట్టేస్తూ ఉంటారు. మరి మీ ఇంట్లో కూడా మీ ఆడవాళ్ళు అలా చేస్తూ ఉంటారా? అలా చేస్తే వారిని వారించండి. ముందు కడుపు నిండా చక్కగా అన్నం ఏదైతే అది తిని తర్వాత పని చేసుకుంటే మరింత హుషారుగా, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. ఇక బతుకమ్మ ఆడేటప్పుడు మనం గమనిస్తే మహిళలు గంటల తరబడి వంగి చప్పట్లు కొడుతూ వలయాకారంలో తిరుగుతూ ఉంటారు. దీనికి చాలా ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. గమనిస్తే కొంతమందికి, పెద్దవాళ్ళైతే కీళ్ల నొప్పులు, అలసట కూడా వస్తుంది. అవి రాకుండా ఉండాలంటే బతుకమ్మకు పెట్టిన ప్రసాదాలు, నైవేద్యాలు తిని పండగ అంతా ఎంత ఖుషిగా చేసుకోమంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకీ ఏమేమి దాగున్నాయి ఇప్పుడు పైన మనం చెప్పుకున్న ఈ జొన్నలు, తర్వాత అటుకులు, నువ్వులు, ముద్దపప్పు, పసుపు, ఇవన్నీ ఎందుకు తినమంటున్నారు? వాటి వెనుక ఏం రహస్యాలున్నాయి? చెప్తాను. చాంపియన్ నుండి ఒక మంచి పాట వినిపిస్తున్నాను, ఆ పాట తర్వాత ఆ విషయాలన్నీ చెప్తాను.

శాంతి అని చిత్రానికి రామ్ మిర్యాలా ఆలపించిన పాట విన్నారు. సంగీతం మికీ జయమేయర్, రచన కాసర్ల శ్యామ్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:55 దాటి 12 సెకండ్లు. మరి ఇంతకు ఏముంటాయి, ఏం పోషకాలు ఉంటాయి అంటే ముందుగా చెప్పుకోవాల్సింది నాచురల్ యాంటీబయాటిక్ గా పనిచేసే, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే పసుపు. చాలా మంది ఇప్పటికీ కూడా మన ఊళ్ళలో బతుకమ్మ ఆడే ముందు పసుపు నీళ్లు కూడా తాగుతూ ఉంటారు. ఆ నీళ్లు కడుపులో ఎలాంటి ఇన్ఫెక్షన్స్, నాచురల్ యాంటీబయాటిక్ గా పనిచేసి చాలా కడుపులో ఉన్న మలినాల్ని, విషపూరితమైన పదార్థాలన్నింటినీ బయటకు తీసేస్తుంది. ఇంకా కాల్షియం ఐరన్ గనులుగా చెప్పుకునే నువ్వులు, పల్లీలు, బెల్లం వీటితో కలిపి చేసే వంటలు ఎంత బాగుంటాయి కదా. ముఖ్యంగా మహిళల శరీరానికి ఒక పోషకాల గని. పాలకంటే 3 రెట్లు ఎక్కువ ఉండే కాల్షియం ఉంటుంది నువ్వుల్లో. పల్లీల్లో అయితే ప్లాంట్ ప్రోటీన్, ద బెస్ట్ ప్లాంట్ ప్రోటీన్ ఏదైనా ఉంది అంటే అది పల్లీలు అని చెప్తారు. ఇక బెల్లంలో ఉండే ఐరన్, పొటాషియం తక్షణ శక్తినిస్తూ హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచి మహిళల్లో రక్తహీనతని కూడా తగ్గిస్తుంది అంటున్నారు. ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ బతుకమ్మ పండుగలో ఇవన్నీ ఎందుకు వాడతారు, దీని వెనుక ఎన్ని రహస్యాలు ఉన్నాయో అనిపిస్తుంది కదా వింటూ ఉంటే. వీటన్నిటికన్నా అత్యంత ముఖ్యమైనది సత్తుపిండి. సత్తుపిండి శీతాకాలం వచ్చే ముందు రోజులు కాబట్టి సత్తుపిండి శీతాకాలానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఇక జొన్నలు, అటుకులు అయితే శక్తిని ఇచ్చి మహిళలకి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మరిన్ని విషయాలున్నాయి, ఇంకా బోలెడన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: భగవంత్ కేసరి చిత్రానికి ఎస్పీ చరణ్ ఆలపించిన పాట విన్నారు. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఎస్ఎస్ తమన్. ఎంత బాగుంటుంది కదా ఈ పాట, ఒక మనసుకు ఎంతో దగ్గరగా ఉంటుంది. ఇక మనం మాట్లాడుకుంటున్నాం ఈట్ ఫిట్లో బతుకమ్మకి సమర్పించే ప్రసాదాలు వెనుకున్న ఎన్నో ఆరోగ్య రహస్యాలు, పోషకాహార రహస్యాలన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇక ముద్దపప్పు సాధారణంగా పెడుతూ ఉంటారు కదా, ముద్దపప్పులో ఉండే ప్రోటీన్, మినపగారెల్లో ఉండే ప్రోటీన్ కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా ఈ 9 రోజులు ఆడవాళ్ళు ఉపవాసం ఉండి బతుకమ్మ ఆడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు సాయంత్రానికి అలసిపోయి ఉంటారు. వాడికి తక్షణ శక్తినిచ్చే నైవేద్యాలు, ప్రసాదాలు తినమని కూడా చెప్తూ ఉంటారు. ఇంకొక విషయం చెప్పాలంటే, అప్పట్లో పాతకాలంలోకి వెళ్తే ఊళ్ళలో ఉండే చెరువులకి నిమజ్జనానికి వెళ్లేవారు బతుకమ్మ నిమజ్జనం చేయడానికి. అలా వెళ్ళినప్పుడు తీసుకెళ్లిన ప్రసాదం పాడవకుండా ఉండడానికి, అంటే వాసన రాకుండా పాడవకుండా ఉండడానికి సద్ది చేసుకుని తీసుకుని వెళ్లేవారు. గుర్తుంది కదా, మరి సద్ది చింతపండుతో కానీ నిమ్మకాయతో కానీ చేస్తారు. మరి చింతపండు నిమ్మకాయలో ఆ సద్దిలో ఉండే విటమిన్ సి, బయోఫ్లావనైడ్స్ చలికాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తాయి, ముఖ్యంగా మహిళలకి. ఇక సత్తుపిండి, ఇందాక చెప్పుకున్నట్టు సత్తుపిండి ద్వారా అందే ఐరన్ శరీరం పూర్తిగా గ్రహించాలంటే విటమిన్ సి తప్పకుండా అవసరం. అందుకే సద్దుల బతుకమ్మ పండగ నాడు సత్తుపిండితో పాటు పులిహోరలు తినడం వెనుక ఇంత పోషకాహార రహస్యం ఉందన్నమాట. మరి మినపగారెలు తింటారు, మినపగారెల వల్ల మంచి ప్రోటీన్ కూడా అందుతుంది. పెరుగన్నం పెడతాం కదా బతుకమ్మకి, ప్రోబయోటిక్గా పనిచేసే పెరుగన్నం కడుపులో ఉన్న గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీంతోపాటు బతుకమ్మ అన్ని రోజులు నెయ్యి తప్పనిసరిగా వాడతాము నివేదించడానికి. నెయ్యి వాడడం వల్ల మన ఒంటికి సరిపడినంత ఆరోగ్యవంతమైన కొవ్వు కూడా అందుతుందంటున్నారు పోషకాహార నిపుణులు.
1: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
2: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి జయశ్రీపాలెం పడిన పాట విన్నారు. రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి. ఈ ట్విట్ కార్యక్రమం వింటున్నారు. మరి అందరు మహిళలు బతుకమ్మని మంచిగా చేసుకోవాలి. పోషకాహారం తీసుకుని అందరూ ఒకచోట చేరి ఆడిపాడి అందమైన మన తెలంగాణ పండుగ బతుకమ్మ కలిసిమెలిసి చేసుకుంటే అందులో ఉండే ఆనందమే వేరు కదా. మరి బతుకమ్మకు పెట్టిన ప్రసాదాలు కూడా తప్పకుండా తీసుకోండి. పోషకాహారం తీసుకుని బతుకమ్మ పండగని మరింత ఆనందంగా చేసుకోండి. మితంగా తినండి, అదే మనకి హితమవుతుంది. స్టే హ్యాపీ, స్టే హెల్దీ. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 3 o'clock సమయం 1:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించి నషాముక్త్ భారత్ ర్యాలీతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్టంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టుని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మెదక్ జిల్లాలో పర్యటించి నషాముక్త్ భారత్ ర్యాలీ, విద్యార్థుల ముఖాముఖి, ఐడీఓసీ మహిళా సంఘాల భేటీలలో పాల్గొంటారు. అలాగే రామాయంపేట సిద్దిపేట జాతీయ రహదారి వెంట ఎంపీ రఘునందర్రావు ఆధ్వర్యంలో చేపట్టే 35,000 జీడిమామిడి మొక్కల పెంపకం కార్యక్రమాన్ని గవర్నర్ రేపు ప్రారంభించనున్నారు. రాష్టంలో విద్యుత్ కొరత తీర్చేందుకు, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల జల విద్యుత్ కేంద్రాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడి జెన్కో అధికారులతో సమావేశమై విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, నీటి లభ్యత తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం వద్ద 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రులతో కలిసి ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ 17 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తోంది. ఈ సేవా మాసంలో భాగంగా ప్రతి గడపకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది సందేశాలను తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. ఇందులో భాగంగా మెట్టుగూడలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రహదారి భద్రతపై చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. మోదీ ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఖైరతాబాద్లో నిర్వహించే సేవాజ్యోతి యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 3 ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండా ఎస్ఐఆర్పై నిర్ణయాలు తీసుకున్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, ఇండీ కూటమి నేతలు ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ విధానంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఐఆర్పై ఎన్నికల సంఘం తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేశారు. 1952 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలోనే 12 సార్లు ఎస్ఐఆర్ జరిగిందని, ఓడిపోయినప్పుడల్లా ఎన్నికల సంఘంపై నిందలు వేయడం కాంగ్రెస్ ద్వంద్వ

0: వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 10 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం, అన్నదానం, దాండియా వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. భక్తులందరూ ఈ వేడుకలకు భారీగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. బ్యాంకు ఉద్యోగులపై పనిభారం తీవ్రంగా ఉందని, వారి దీర్ఘకాలిక డిమాండ్ అయిన వారానికి 5 రోజుల పని దినాలను అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. ఇది వీలుకాని పక్షంలో బ్యాంకులు 7 రోజులు నడిచేలా ఉద్యోగులకు షిఫ్ట్ విధానం ప్రవేశపెట్టాలని సూచించారు. శనివారాల సెలవుల వల్ల ఉత్పాదకత ఏమాత్రం తగ్గలేదని ఒక వీడియో సందేశంలో తెలిపారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్పర్సన్ మధు యాష్కి గౌడ్ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల నిపుణులను ఏకంచేసి పాలసీ మేకింగ్, దేశ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేసేందుకు 6 నెలల్లో స్థానిక స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పరివేద గ్రామంలో నిర్వహించిన పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి 50 లక్షల రూపాయలతో చేపడుతున్న సీసీ రోడ్లు, 1.70 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నూతన రహదారి నిర్మాణాలను ప్రకటించారు. అలాగే పశువులకు మందులు, కళ్యాణలక్ష్మి చెక్కులు, ఉచిత విద్యుత్, ఇందురమ్మ ఇళ్లు వంటి పలు సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. తన పాస్పోర్టు జప్తునకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంటూ 29 సెప్టెంబర్ ఒక పత్రికలో వచ్చిన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సదరు పత్రికకు లీగల్ నోటీసు పంపారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం ఏసీబీ మెమో మాత్రమే దాఖలు చేసిందని ఆయన న్యాయవాది స్పష్టం చేశారు. ఆ తప్పుడు వార్తను 48 గంటల్లోగా ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి నాణ్యతపై ప్రచారంలో ఉన్న వీడియోలని నమూనాలు భూగర్భ జలాలకు సంబంధించినవేనని, జలమండలి సరఫరా చేసే శుద్ది చేసిన నల్లాల నీరు కాదని అధికారులు స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితుల వల్ల భూగర్భ జలాల్లో టీడీఎస్, ఫ్లోరైడ్ ప్రమాణాలు మారవచ్చని, ఆ ఫలితాలను జలమండలి తాగునీటికి అన్వయించడం సరికాదని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 4 రోజుల పాటు అట్టహాసంగా జరిగిన రాష్టస్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలు నిన్న రాత్రి ముగిశాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో బాలుర విభాగంలో నల్గొండ జిల్లా జట్టు వనపర్తి జిల్లా జట్టుపై 46 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. బాలికల విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు ఖమ్మం జిల్లా జట్టుపై 48-24 పాయింట్ల తేడాతో విజయ దుందుబిమ్ రోగించింది. ఫైనల్ విజేతలు నల్గొండ, కొత్తగూడెం జట్లకు రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా కప్పును, షీల్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
1: పిల్లలు సమయాన్ని వృధా చేస్తూ మత్తుకు బానిసలుగా మారే పరిస్థితిని, సమయాన్ని వృధా చేసే పరిస్థితి నుంచి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచే గ్రౌండ్ కు తీసుకుపోయి అలవాటు చేయాలని కోరుకుంటా ఉన్నాం. దాని వల్ల క్రీడాకారులుగా మారడమే కాకుండా వాళ్ళు ఎటువంటి దురలవాట్లకు పోకుండా వారికి ఒక సామాజిక స్ఫూర్తి, క్రీడ ఒక శరీర దారుఢ్యానికే కాకుండా మానసిక బలోపేతానికి కూడా పనికొస్తాయి అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ
0: ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యము యువతను సన్మార్గంలో నడపాలి, యువతకు చక్కటి విద్యను అందించాలి. సీఎం కప్ పేరిట కూడా ఈ జిల్లాలోనే సుమారు 42 క్రీడలను ఆడించిన సందర్భంలో మట్టిలో మాణిక్య లాంటి వారి క్రీడాకారులను చేతిని వాళ్ళ చెప్పి తీసుకుని భాగంగా ఈ కబడ్డీ గ్రామీణ క్రీడలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం.
0: పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని జనగామ జిల్లా పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 54 మంది లబ్ధిదారులకు 54,864 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ధాన్యం కొనుగోలు సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం

0: ఏడు గుర్తింపు పొందిన సన్నధాన్యం రకాలను ప్రోత్సహిస్తూ ఆయా రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించనున్నట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి ధనసరి పుల్లయ్య చెప్పారు. ఈరోజు ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ సక్రమంగా అందేలా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గుర్తింపు పొందిన సన్నధాన్యం రకాల గుర్తింపు ధృవీకరణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కొనుగోలు సమయంలో ధాన్యం రకాన్ని సక్రమంగా గుర్తించి అర్హులైన రైతులకు మాత్రమే బోనస్ ప్రయోజనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 12 వరకు సమాచార హక్కు చట్టంపై అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా అధికారులందరూ వారి వద్ద పెండింగ్లో ఉన్న సమాచార హక్కు చట్టం దరఖాస్తులు, అప్పీల్ దరఖాస్తులపై నిర్దేశించిన ప్రొఫార్మాలో సమాచారం ఇవ్వాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సంచార్ హక్కు వారోత్సవాలపై జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో శాఖల వారీగా గత ఏడాది కాలంలో వచ్చిన దరఖాస్తులు, వాటికి ఇచ్చిన సమాచారం, పెండింగ్ దరఖాస్తులు, వాటికి గల కారణాలపై కలెక్టర్ సమీక్ష జరిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ఈ సందర్భంగా ఆయన ప్రజలను అడిగి తెలుసుకుని క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ముఖ్యాంశాలు మరోసారి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించి నషాముక్త్ భారత్ ర్యాలీతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20 దాటి 20 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం ఉంటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 31 వరకు రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ గా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. రొమ్ము క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, ముందస్తు పరీక్షలు ప్రాముఖ్యతను తెలియజేయడం, బాధితులకు మద్దతు ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే క్యాన్సర్ నయం కావడం ఒక విజయమే, కానీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం మరో పోరాటం అంటారు ఈ వ్యాధికి గురైన వారు చాలామంది. అలాంటి ఎందరికో తన స్వహస్తాలతో తన చేతులతో నేసిన క్రోషే బ్రెస్ట్ ప్రాస్థసిస్, అంటే ఏం లేదండి ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ అంటారు దీన్ని, క్రోషేతో చేసిన బ్రెస్ట్ ప్రాస్థసిస్ ద్వారా వేల మంది మహిళలకు గౌరవాన్ని ధైర్యాన్ని తిరిగిస్తున్నారు ఒక మహిళామూర్తి. ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద మార్పును సృష్టించగలదు అంటూ ఎందరికో రొమ్ము క్యాన్సర్ సర్వైవర్ల కోసం తన చేత్తో అల్లిన ఉచిత కృత్రిమ రొమ్మును అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు శ్రీమతి జయశ్రీ రతన్. వారి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శతమానం భవతి సినిమాకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జయమయ్యర్. శ్రీమతి జయశ్రీ రతన్ గారి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ తన స్వహస్తాలతో కృత్రిమ రొమ్ములను తయారు చేసి ఎందరికో సహాయంగా నిలుస్తున్నారు. ఒక చిన్న సంఘటనతో ప్రారంభమైంది ఆవిడ ప్రయాణం. వేలాది మంది మహిళల జీవితాల్లో వెలుగును నింపుతోంది ఈరోజు. అసలు ఎక్కడ ఎలా మొదలైంది అంటే, ఈ ఆలోచన 2017 అమెరికాలో ఉన్న తన కుమారుడి ఇంటికి వెళ్ళినప్పుడు మొదలైంది. అక్కడే తొలిసారిగా చేత్తో క్రోషేతో అల్లిన ఆర్టిఫిషియల్ బ్రెస్ట్, అంటే కృత్రిమ రొమ్మును తొలిసారిగా చూశారట జయశ్రీ గారు. ఆసక్తిగా అనిపించి ఆ అల్లిక నేర్చుకున్నారు. అక్కడ ఉన్న ఒక స్థానిక గ్రూప్లోకి చేరి అదంతా అయిపోయింది. ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఇండియాకి తిరిగి వచ్చాక జయశ్రీ గారు క్యాన్సర్ బారిన పడిన తన అత్యంత దగ్గర బంధువు మాస్టెక్టమీ, అంటే రొమ్మును పూర్తిగా తొలగించబడ్డం అన్నమాట, అలాంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారి బంధువుల మహిళను కలిశారు. ఆ మహిళ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. చాలా ఉదాసీనంగా కూర్చున్నారు. ఏమైంది అంటే, మహిళ శస్త్రచికిత్స తర్వాత సిలికాన్ ప్రాసెసెస్, అంటే ఆర్టిఫిషియల్గా బ్రెస్ట్ని ఇంప్లాంట్ చేస్తారన్నమాట. అలాంటివి కొనే శక్తి లేక పాపం రొమ్మును తీసివేసిన భాగంలో చాలా వీడియో పడుతూ రుమాలు లేకపోతే దుపట్టాలను చుట్టుకొని ఆ రొమ్ము స్థానాలని కవర్ చేసుకునేవారట. ఇది చూసి జయశ్రీ గారు చాలా చలించిపోయారు. తీవ్రమైన ఆలోచనలో పడ్డారు. అదే బలమైన పునాదిగా మారింది ఆవిడ చేసే గొప్ప కార్యానికి. మరి ఏం జరిగింది చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:28 అవుతోంది. మరి అమెరికాలో చూశారు కదా, వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఎందుకు చేత్తో అల్లిన కృత్రిమ రొమ్మును తయారు చేయ

కూడదు అనే ఆలోచనలో పడ్డారు జయశ్రీ గారు. ఇక రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స తర్వాత చాలా మంది మహిళలు తమ శరీరాకృతిని చూసి మానసిక వేదనకి గురవుతారు, సమాజంలో రావడానికి బిడియపడుతూ ఉంటారు. వారికి ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా తిరిగి గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి అని సంకల్పించారు జయశ్రీ. ఏం చేశారు ఇంతకీ? జయశ్రీ గారి వయసు ఎంత తెలుసా? ఇది మొదలెట్టినప్పుడు 65 ఏళ్లకి పైబడిన వయసులో ఒంటరిగా తన సంకల్పానికి నాంది పలికారు జయశ్రీ రతన్. అలా ఒక్కరితో మొదలైన ప్రయాణం తేలికపాటి అల్లిక, అదే క్రోషెట్ ద్వారా మృదువైన కాటన్ నూలుతో కూడిన ఈ కృత్రిమ రొమ్మును తయారు చేయడం మొదలుపెట్టారు. ఇంకొకటి ఏంటంటే, తను చేయడమే కాకుండా చాలా మందికి నేర్పడం కూడా మొదలెట్టారు. క్రోషే లేదా నేత నైపుణ్యం ఉన్నవారికి, ఆసక్తి ఉన్నవారికి ముందుగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ఎంత పరిమాణంలో అల్లాలి, ఎలా అల్లాలి అనేవి దగ్గరుండి ట్రైనింగ్ ఇవ్వడం కూడా మొదలెట్టారు. మరి తర్వాత ఏం జరిగింది చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గీతం విశాల్ చంద్రశేఖర్, రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం అంటున్నారు. శ్రీమతి జయశ్రీ రతన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మరి ఆవిడకి ఆలోచన వచ్చింది, అందరికీ మెల్లిగా కాస్త కాస్త ట్రైనింగ్ ఇవ్వడం కూడా మొదలుపెట్టారు కదా. చిన్నగా తన ఇంట్లోనే అందరినీ చేరదీసి ఒక చిన్న ఫౌండేషన్ని మొదలుపెట్టుకున్నారు. దాని ద్వారా 16 ఏళ్ల టీనేజర్ నుండి 82 ఏళ్ల బామ్మల వరకు చాలా మంది పనిచేస్తున్నారట. వాలంటీర్గా ఉచితంగా పనిచేస్తున్నారు. వారితో కలిసి స్వచ్ఛందంగా ఈ కృత్రిమ రొమ్మును అల్లుతూ వారి సహాయాన్ని అందిస్తున్నారు. ఇక వీరు తయారు చేసే ఈ కృత్రిమ రొమ్ముల నాణ్యత గురించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో ప్రతిష్టాత్మక బ్రెస్ట్ సెంటర్స్, క్యాన్సర్ హాస్పిటల్స్ రోగులందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నారట ఈ కృత్రిమ రొమ్ముల్ని. మొదట ఒంటరిగా ప్రారంభించిన ఈ ప్రయాణంలో నేడు ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది మహిళలు స్వచ్ఛంగా చేతులు కలిపి జయశ్రీ రతన్ గారితో కలిసి నడుస్తున్నారు, ముందుకు సాగుతున్నారు. ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నారు రొమ్ము క్యాన్సర్ బాధితులకు. వీరంతా కలిసి క్యాన్సర్ సర్వైవర్లకు ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా ఇవి అందిస్తున్నారు. శస్త్రచికిత్స తర్వాత మహిళలు ఆత్మవిశ్వాసంతో తిరిగి తమ పనులు చేసుకుంటూ తమ కుటుంబాలతో సంతోషంగా ఉండాలంటూ వెన్నుతడుతున్నారు. మరి మొదట్లో 1000 మందికి మాత్రమే వీరు ఇవ్వగలిచారు ఈ కృత్రిమ రొమ్ముల్ని. అలా మొదలైన ప్రయాణం 2026 సంవత్సరం నాటికి 30,000 మంది మహిళలకు ఈ కృత్రిమ రొమ్ములు, ఈ కృత్రిమ రొమ్ములు చేత్తో అల్లిన రొమ్ములు ఇచ్చే స్థాయికి ఎదిగారు జయశ్రీ రతన్ గారు. ఎంత గొప్ప విషయం కదా. ఇప్పుడు ఆవిడ వయసు 73 సంవత్సరాలు. మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఫిలిం చిత్రానికి విజయ్ యేసుదాస్ ఆలపించిన ఆ వండర్ఫుల్ మెలోడీ విన్నారు కదా. రచన శ్రీమణి, సంగీతం గోపిసుందర్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. చేత్తో అల్లిన కృత్రిమ రొమ్మును తయారు చేస్తూ మేమున్నాం, మీకేం భయం లేదు అంటూ వెన్ను తడుతున్న శ్రీమతి జయశ్రీ రతన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. రిటైర్మెంట్ తీసుకుని విశ్రాంతిగా ఉండే వయసులో ఒక పెద్ద అడిగే వేశారు జయశ్రీ గారు. ఒక సాధారణ గృహిణిగా ఒంటరిగా క్రోషెట్ అల్లికతో మొదలుపెట్టిన ఆవిడ నేడు వందలాది మంది వాలంటీర్స్తో కలిసి పనిచేస్తున్నారు. కేవలం ముంబైలోనే కాకుండా భారతదేశం, అమెరికా మొత్తం 5 దేశాల్లో విస్తరించి ఉన్నారు వారి వాలంటీర్స్ అందరూ. ఇక ఒక గృహిణి ఏమైనా చేయగలదా అంటే, గృహిణిగా కాదు పక్కనే వెన్నంటి ఉండే ఒక మహిళ మరొక మహిళ కష్టాన్ని తెలుసుకోగలుగుతూ అనేసి చూపిస్తున్నారు శ్రీమతి జయశ్రీ రతన్. 5 దేశాల్లో వాలంటీర్ నెట్వర్క్ తో పాటు ఎందరో కలిసి అంతా మనం గమనిస్తే కేవలం ఉచితంగా మాత్రమే ఈ సర్వీసెస్ని చేస్తున్నారు. మేమున్నామంటూ వెన్నంటూ ఉంటూ ఎందరికో కొత్త ఉత్సాహాన్ని భరోసాని ఇస్తున్నారు వీరు. అసలు ఇదంతా మాట్లాడుకుంటుంటే ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. ఎలాంటి కష్టానైనా, అనారోగ్యం అవ్వచ్చు, ఎలాంటి కష్టానైనా, పక్కనే నీకేం కాదు, నేనున్నాను అని నిల్చున్న వ్యక్తి ఒక మంచి మాట, ఆ స్వాంతనే మనలో సగం రోగాన్ని పక్కకి నెట్టేస్తుందట. అందుకనే ఎవరైనా కాస్త ఉదాసీనకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమాకి సత్ సంతోష్ శ్రీనిష ఆలపించిన పాట విన్నారు. సంగీతం లియోన్ జేమ్స్, రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. జయశ్రీ రతన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే వీరు తయారు చేసే అంటే చేతులతో అల్లే కృత్రిమ రొమ్ములు ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ చెక్కి వెళ్తాయట. నైపుణ్యం బాగుంటేనే అలాగ అవి కావాల్సిన వాళ్ళకి బెనిఫిషరీస్కి పంపడం జరుగుతుంది. ఈ ప్రాసెసెస్ అంటే ఈ కృత్రిమ రొమ్ముల కోసం వాడే ప్రతి ఒక్కటి కూడా 100% కాటన్ నూలుతో తయారు చేయడం వల్ల వీటిని ఈజీగా ఉతుక్కోవచ్చుట. 2 సంవత్సరాల పాటు ఉతుక్కొని తిరిగి మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. అంటే చాలా సులువుగా వాడుకునే పద్ధతిలో వాళ్ళు తయారు చేస్తున్నారు. క్యాన్సర్ అయిన తర్వాత కూడా మహిళలు ఎదుర్కొనే మానసిక బాధను గుర్తించి ఒక చిన్న నూలు వస్త్రంతో వేల జీవితాల్లో రంగులు నింపారు జయశ్రీ రతన్ గారు. ఇంకొకటి ఏంటంటే ఒక్కటి పంపించారట. వీళ్ళు పంపించినప్పుడు జంటగా పంపిస్తారట. పరిశుభ్రత కోసం ఒకటి ఉతుక్కున్నా సరే రెండోది అందుబాటులో ఉండేటట్టు చూస్తారట. ఒక్క రొమ్ముకు శస్త్రచికిత్స చేయించుకున్న వారికి 2, అలాగే 2 రొమ్ములకు శస్త్రచికిత్స చేయించుకున్న వాళ్ళకి 4 ఈ కృత్రిమ రొమ్ములను పంపిస్తారట. ఇంకో విషయం ఏంటి తెలుసా, వీళ్ళు ఇండియా పోస్ట్ ద్వారా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడా అవి చేరేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. 24 నెలల తర్వాత అంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకవేళ కొత్తవి కావాల్సి వస్తే రీఫిల్ కూడా చేస్తారట. అసలు ఎలా వచ్చింది మేడం ఈ ఆలోచన అంటే, చెప్పాను కదా ఆవిడ మొదటిసారిగా తన బంధువులు దగ్గర బంధువులు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళారో ఆవిడ బాధను చూసి, వర్ణనాతీతమైన బాధను చూసి ఈ ఆలోచన పుట్టింది అంటున్నారు జయశ్రీ రతన్ గారు. చెప్పాను కదా ఆవిడ వయస్సు 73 సంవత్సరాలైన ఇప్పటికీ ఒక టీనేజ్ పిల్ల ఎలాగ పనిచేస్తారో అలాగ నిత్యం ఆవిడ తన సేవను అందిస్తూనే ఉన్నారు. సమాజ సేవకి ఇంకా బాగా చేయాలి అని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూనే ఉన్నారు.

0: చిత్రానికి అర్జిత్ సింగ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం అనూప్ రూబెన్స్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:52.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియోని సంపత్ని.

టీచర్ నయం కావడం ఒక విజయం, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం మరో పోరాటం అంటారు జయశ్రీరతన్. ఇప్పుడు 73 ఏళ్ల జయశ్రీరతన్ గారు తన చేతులతో నేసిన కృత్రిమ రొమ్మును వేలాది మంది మహిళలకు గౌరవాన్ని ధైర్యాన్ని తిరిగిచ్చారు. ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద మార్పును సృష్టించగలదో చేసి చూపించారు జయశ్రీ మరియు వారి వాలంటీర్స్ అందరూ. ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్ అంటున్న వారికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: పవిత్ర బంధం చిత్రానికి కేజేఎస్ దాస్ గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 2 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు మెలోడీ టైమ్ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

జాబిలిని తాకి ముద్దులిడాత ఎవరికండి చెప్పండి, చందమామ అంటే అందరికీ ఇష్టమే. ఎంత అద్భుతంగా రాశారు కదా రాజశ్రీ గారు. రోజు ఆ సినిమాకి మిన్మిని ఆలపించిన పాట విన్నారు, సంగీతం ఏఆర్ రెహమాన్. మరి జాబిలిని తాకి ముద్దులిడాస అంటూ ఆ పాట విన్నాక నాకు ఒక మంచి విషయం చెప్పాలనిపించింది మీతో. అక్టోబర్ 4 నుండి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు జరుగుతున్నాయి, అంటే వరల్డ్ స్పేస్ వీక్ నిర్వహిస్తున్నారు ప్రపంచమంతా. ముఖ్యంగా ఈ సంవత్సరం 2026 గాను రాకెట్ రెవల్యూషన్, రాకెట్ విప్లవం అనే థీమ్తో సాగుతున్నాయి ఈ వారోత్సవాలు. విద్యార్థుల్లో, ప్రజల్లో అంతరిక్ష విజ్ఞానం, రాకెట్ ప్రయోగాలు, దానికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన పెంచడం కోసం ఈ వారోత్సవాలని నిర్వహిస్తోంది. ఇందులో ముఖ్యంగా ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలని నిర్వహిస్తోంది. ఒకవేళ మీకు ఇలాంటి కార్యక్రమాల గురించి తెలిస్తే తప్పకుండా మీ పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళకి మరింత ప్రోత్సాహాన్ని అందించండి. మరి మరొక మంచి పాట విందాం మెలోడీ టైంలో. స్టూడియో క్లాక్ల సమయం 2:21 దాటి 20 సెకండ్లు.

0: పరదేశీ చిత్రానికి చిత్ర ఉన్నికృష్ణ నలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. మెలోడీ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:26 దాటి 50 సెకండ్లు.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు. వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మెలోడీ టైం వింటున్నారు. నేను మీ రేడియోని పద్మిని. ఈ మధ్య స్వచ్ఛ భారత్ మిషన్ ని పూర్తి చేసుకున్నాం కదా. అసలు స్వచ్ఛ భారత్ అయినప్పుడే చేయడం కాదు, ఎప్పుడైనా మన చుట్టుపక్కల ఉన్న చెత్తని సరిగ్గా డిస్పోజ్ చేయడం కూడా నేర్చుకోవాలి. రీయూస్, రీసైకిల్, ఇవి మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇదే పద్ధతిని పాటిస్తూ దేశంలోని ఒక ఉన్నతమైన గ్రామం, ఆదర్శవంతమైన గ్రామంగా నిలుస్తోంది మన తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట. మరి దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. తెలంగాణలోని సిద్దిపేట నగరంలో ఉన్న ఇది దేశానికి ఎంతో ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది. ఎందులో అంటే వ్యర్థాల నిర్వహణలో, అంటే వేస్ట్ మేనేజ్మెంట్లో ఒక రోల్ మోడల్గా నిలుస్తోంది. ఇళ్ల నుండి సేకరించే తడి, పొడి మరియు హానికరమైన పదార్థాలను ఇక్కడ ఎంతో విజయ

ప్రతిబంధకంగా వేరు చేస్తున్నారు, అంటే సెపరేట్ చేస్తున్నారు అన్నమాట. సెగ్రిగేట్ చేసి ముఖ్యంగా సెగ్రిగేట్ చేసిన దాని నుండి పబ్లిక్ ప్లేసెస్లో, అంటే జనాలు పార్కుల్లోని కామన్గా మున్సిపల్ పార్క్స్ ఉంటాయి, పిల్లలు ఆడుకునే చోట్లు ఉంటాయి కదా, అక్కడ పార్కుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఈ సేకరించిన ప్లాస్టిక్ సీసాలు ఇవన్నీ కూడా కుండీల్లాగా, అంటే మొక్కల్ని పాతే కుండీల్లాగా పెట్టి ఎంతో అందంగా వర్టికల్ థిన్నింగ్గా కనిపించే గార్డెన్స్ లాగా చేసి ఎంతో అందంగా చేస్తున్నట్ట ఈ సిద్దిపేట ఊరిని. అక్కడ బెంచీలు డస్ట్బిన్లు ఎక్కడ పెడితే అక్కడ చెత్త పడేయకుండా ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్లో అతి దగ్గరగా డస్ట్బిన్స్ని ఏర్పాటు చేసి చెత్త కుండీలను ఏర్పాటు చేసి వాటిలోనే వేసి పర్యావరణాన్ని రక్షించాలి, మనం మన మన గ్రామాన్ని మన ఊరిని ఎంతో శుభ్రంగా పెట్టుకోవాలని ఎంతోమంది యువత వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. నిజంగా బాగుంటుంది కదా. మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటే నాకు ఈమెయిల్ పంపించండి, hellovividbharati@gmail.com hellovividbharati@gmail.com. మరి వింటూనే ఉండండి మెలోడీ టైం, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

మాస్టర్ చిత్రానికి హరిహరన్ సుజాత ఆలపించిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ. మెలోడీ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:35 దాటి 35 సెకండ్లు. మరి ఇందాకలా మనం చెప్పుకుంటున్నాం కదా, స్వచ్ఛ భారత్ మిషన్లో వాడే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ తగ్గించాలి, మళ్లీ తిరిగి వాడుకోవాలి, సాధ్యమైనంత వరకు పర్యావరణానికి కూడా హితం చేస్తూ ఉండగలగాలి అన్నాం కదా. మరి ఇందాకలా ప్లాస్టిక్ బాటిల్స్ లో మొక్కలు పెంచడం విన్నాం. ఇప్పుడు వినబోయే విషయం కూడా చాలా అద్భుతమైన విషయం. ఏంటంటే కిచెన్లో సాధారణంగా మహిళలు మనం జనరల్గా కిచెన్లో వాడుతూ ఉంటాం, వాడిన కిచెన్ వ్యర్థాలు అంటే కూరగాయ పెచ్చులు, పళ్ళ ముక్కలు, తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటినీ కూడా దగ్గర సేకరించి, విడివిడిగా సేకరించి కంపోస్ట్ తయారు చేసి, అంటే వాడే ఎరువుగా తయారు చేసి ఆర్థికంగా ఇండిపెండెంట్గా అవుతున్నారు ఎందరో మహిళలు. స్వయం సహాయక గ్రూపుల్లోని ఇలాంటి చెత్తని సేకరించి, కిచెన్ వ్యర్థాలను సేకరించి కంపోస్ట్ చేసి, హోమ్ కంపోస్ట్ చేసి మరీ రైతులకు అందిస్తున్నారట. ఇది కూడా ఎంత వారిని పర్యావరణ సఖీలని కూడా అంటారు. ఇళ్ల నుండి వచ్చే తడి చెత్త, కూరగాయల వ్యర్థాలని ఈ రోజుల్లో వ్యవసాయానికి పనికొచ్చే ఆర్గానిక్ ఎరువుగా మారుస్తున్నారు కొంతమంది. దేశంలో ఎందరో సహాయక ఎస్హెచ్జి గ్రూప్స్ అంటే స్వయం సహాయక బృందాలు, అలాగే ఈ పర్యావరణ దీదీలు కూడా ఈ తడి చెత్తను సేకరించి కంపోస్ట్గా మార్చి విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని కూడా పొందుతున్నారట. అంటే ఏది పనికిరాదు అని పారేయక్కర్లేదు, దాంట్లో కూడా మనకు పనికొచ్చే వస్తువులు ఉంటాయి, కాకపోతే మనం దాన్ని ఎలా అప్లై చేయాలనేది తెలుసుకుంటే అన్నీ మంచివే. మీరేమంటారు? మరి ఒక మంచి పాట వినిపిస్తాను, తర్వాత మన విషయాలు మాట్లాడుకుందాం. ఇంటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎంత అందమైన మెలడి కదా. ప్రేమికుడు సన్మానంకి ఉన్నికృష్ణన్ పాడిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన రాజశ్రీ. మెలడీ టైం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. మరి ప్లాస్టిక్ నుండి వర్టికల్ గార్డెన్స్ తెలంగాణలో సిద్దిపేట వాళ్ళు తయారు చేశారు. మరి వంట కిచెన్ లో ఉండే వ్యర్థ పదార్థాల నుండి కంపోస్ట్ చేసి ఎరువుగా మారుస్తున్నారు మహిళలు ఉన్నాను. మరి ఇప్పుడు చెప్పబోయే అస్సాంకి చెందిన మహిళలు రీసైక్లింగ్ కాదేంటున్నారు. వారు ఏం చేస్తున్నారో తెలుసా? పనికిరాని వ్యర్థ పదార్థాలను అందమైన అలంకరణ వస్తువులుగా అప్సైక్లింగ్ అంటారు. అస్సాంలోని నీటి గుర్రపు డెక్క మొక్కల వ్యర్థాలతో మహిళలు అద్భుతమైన కళాకృతులను తయారు చేస్తున్నారట. అంతేకాదు కొన్ని రాష్ట్రాల్లో అయితే పాత ప్లాస్టిక్ వ్యర్థాలను మగ్గాలపై వేసి అందమైన బ్యాగులు తయారు చేస్తున్నారు. చేయండి, ఏముంటుంది చెప్పండి. మరి ఈ రీయూజ్ రీసైకిల్ దీనికి సంబంధించి గడపని పంపిస్తున్నారు. మేము కూడా మా ఊళ్ళో ఎక్కడ అక్కడ చెత్త వేయకుండా ఒక సెపరేట్ ప్లేస్ పెట్టి అక్కడే స్వచ్ఛ భారత్ పాటిస్తున్నాము. మరి పాటించాలి. మన ఊరంటే మన కన్నతల్లి లాంటిదే కదా. మన ఊరిని శుభ్రంగా పెట్టుకుంటే మనకి ఆరోగ్యం అందం కూడా. ఇప్పుడు విందాం, శ్వాసం శ్వాసగా సాగిపో.

రీయూజ్ రీసైకిల్ ఈ దీనికి సంబంధించి స్వచ్ఛ భారత్ దీనికి సంబంధించి మనకు ఒక మెయిల్ పంపించారు. ఎవరంటే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి పంపిస్తున్నారు. మేము కూడా మా ఊళ్ళో ఎక్కడ పెడితే అక్కడ చెత్త వేయకుండా ఒక సెపరేట్ ప్లేస్ పెట్టి అక్కడే స్వచ్ఛ భారత్ పాటిస్తున్నాము. మరి పాటించాలి, మన ఊరంటే మన కన్నతల్లి లాంటిదే కదా. మన ఊరిని మనం శుభ్రంగా పెట్టుకుంటే మనకి ఆరోగ్యం ఆనందం కూడా. ఇప్పుడు విందాం సాహసం శ్వాసగా సాగిపో ఈ చిత్రం నుండి విజయ్ ప్రకాష్ ఆలపించిన

సాహసం స్వాసగా సాగిపో చిత్రానికి విజయప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్. మెలోడీ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:48 దాటి 13 సెకండ్లు. మీకు ఒక విషయం చెప్పనా, హైదరాబాద్ నగరంలో చాలా చోట్లు, చాలా మెయిన్ ప్లేసెస్, ఆ ప్రదేశాలన్నీ పింక్ కలర్లో మారిపోయాయి. అవునండి, మీరు విన్నది నిజమే. అంటే పింక్ పెయింట్ వేయలేదు, కానీ పింక్ కలర్ విద్యుత్ దీపాలతో అలంకరించబడ్డాయి. ఎందుకంటే ఇందాకలా చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకున్నాం కదా, అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసోత్సవాలు జరుగుతున్నాయి. వీటిని పురస్కరించుకొని పింక్ అక్టోబర్ అంటారు ఈ నెలని. అక్టోబర్ నెలని పింక్ అక్టోబర్ అని పిలుస్తారు. దీనిలో భాగంగా హైదరాబాద్ నగరం పింక్ కలర్లోకి మారిపోయిందనమాట. రాత్రిపూట ముఖ్యంగా గమనిస్తే కొన్ని ప్రదేశాలు ఈ పింక్ కలర్ లైట్స్తో, అంటే గులాబీ రంగు దీపాలతో కనిపిస్తుంటాయి. రాజ్భవన్, చార్మినార్, హుస్సేన్ సాగర్, బుద్ధ విగ్రహం చుట్టూ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఇక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. మరి ఎవరైనా ఆ అందమైన ఆ గులాబీ రంగు వర్ణంలో మెరిసిపోయే ఈ కట్టడాన్ని చూడాలనుకుంటే తప్పకుండా వెళ్ళి

టైమ్ చిత్రానికి సుజాత ఉన్నికృష్ణ ఆలపించిన అద్భుతమైన మెలడీ విన్నారు కదా. సంగీతం ఇళయరాజా, రచన వనమాలి. మెలడీ టైం వింటున్నారు. స్టూడియోల సమయం 2:54 దాటి 22

0: కాలాపని చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన నారాయణ వర్మ. ఇది ఇవాల్టి మెలోడీ టైం. మరి మరొక రోజు మరొకసారి మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వస్తుంది మీ రేడియోనేస్తం పద్మిని.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. సాయంకాల ప్రసారాలకు ఎఫ్ఎం శ్రోతలకు స్వాగతం పలికేస్తూ ఇప్పుడు వినేద్దాం అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలను. కార్యక్రమం ప్రారంభించే ముందు కొత్త శ్రోతలను కూడా ఆహ్వానిస్తూ మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్, పిన్ 503001. అభిరుచి కార్యక్రమంలో తొలిగీతంగా మా కోసం సుస్వాగతం చిత్రం నుండి పాఠం వినిపించండి అంటూ ఉత్తరం రాసిన శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహస్విన్, రేవంత్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, శ్రీధన్య, వేదశ్రీ, విక్రమాదిత్య. మీరు కోరిన పాట తప్పకుండా వినేద్దాం. హరిహరన్ చిత్ర గానంలో ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో. మరి మీరు కోరిన ఈ పాటతో ఈనాటి కార్యక్రమానికి మరోసారి స్వాగతం పలికేద్దు. మీకోసం వచ్చేస్తుంది ఈ టైటిల్ సాంగ్.

0: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
0: 24 గంటలు అత్యవసర సేవలు.
2: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
0: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా, మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలో జర చెప్తావా?
4: అన్నా నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
3: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
4: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
0: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
5: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్టోటాపికల్ ఫాకల్ సర్జన్,
0: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 8639345694.
0: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
5: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలను

అభిరుచి కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట పెళ్లి సందడి చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్త, అనుష్క, లత. ఈ పాటకు సంగీతం సమకూర్చారు ఎంఎం కీరవాణి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర పాడిన ఈ పాటను మీరు

0: శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహిట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహిట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఉత్తరం. నిజామాబాద్ న్యూ ఎన్జిఓఎస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. ఇంకా ఇదే పాటను కోరిన శ్రోతలు న్యూ ఎన్జిఓఎస్ కాలనీ నుండే అభిలాష్ శర్మ, ఆకాష్ శర్మ, అరుణ, సౌమ్య, చంద్రశేఖర్ శర్మ వీరంతా కోరుతున్న పాట చెల్లెలి కాపురం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది. ఈ పాటకు సంగీతం అందించారు కెవి మహాదేవన్.
2: కింకిణులు ఘల్లు ఘల్లు మన కర కంకణములు గల గలలా

ரோதி சகா

0: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల దంత సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తగిన సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో. మీరు వింటున్న ఈ పాట మూడు ముక్కలాట చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం నుండి అరుణ, ముత్తమ్మ, విహారీ, కృష్ణ, కృషిక, లక్వీర్ వీరందరి కోసం మూడు ముక్కలాట చిత్రం నుండి ఈ పాట విందాము.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విషజ్వరం, జలుబు, డెంగ్యూ వ్యాధి గురించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. అభిరుచి వింటున్న శ్రోతలకు చివరిగా మరో గమనిక. ఈ నెల 8వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు అభిరుచి. కార్యక్రమంలో తర్వాత ఉత్తరం మా కోసం మంగమ్మ గారి మనవడు చిత్రం నుండి పాఠం వినిపించండి అంటూ ఉత్తరం రాశారు కర్ణాటక రాష్ట్రం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్మిత్. మరి మీ అందరి కోసం ఈ పాట వినేద్దాం.

0: శ్రోతలు ఇంతవరకు అభిరుచి విన్నారు. తిరిగి ప్రసారమవుతుంది రాత్రి 8 గంటలకు మరిన్ని ఉత్తరాలతో అభిరుచి కార్యక్రమం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. లలిత సంగీత కార్యక్రమం వినే ముందు ఈ ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్

0: సవరణల ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి.
2: ఇప్పుడు వినండి లలిత సంగీత కార్యక్రమం.

0: కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
2: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
3: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.
5: శ్రోతలు వింటున్నారు లలిత సంగీతం.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇంతటితో లలిత సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45. సినీరంజని కార్యక్రమంలో తొలి గీతంగా ఈ హుషారైన కుర్రకారును ఉర్రు తొలగించిన గీతం విందాం డీజే టిల్లు చిత్రం నుండి.

రామ్ మిర్యాల పాడిన హుషారైన గీతం విన్నారు సినీ రంజని వింటున్న శ్రోతలకు. వింటున్న పాట క్రాక్ చిత్రం నుండి.

శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో హుషారైన గీతాలు. మీరు వింటున్న ఈ పాట వాల్టర్ వీరయ్య చిత్రం నుండి.

0: ఎంజాయ్మెంట్ ఇవ్వాలో. మన బాసు ఎట్లా వచ్చాడంటే యేసుకు దుష్టం. అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Start dancing. Una gaalu loading. Start dancing. Una gaalu loading.
0: Hey, chetan patak patak patak mastu gundi sodu. Hey, kitan kitan leddu kattu mogi bodi taundu. Hey, salam patu chillam patu mana terra place. Hey, kinu maru yela kotti tenchu jara dosu.
2: Hey, lady, kinu patak te, kiti kiti lade lade.
1: Hey, don't stop dancing. Puna gaalu loading. Don't stop dancing. Puna gaalu loading.

0: అనే పావుల మెలికలు తిరిగి పోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing.

Stop dancing! Tunga kalu loading!

அல்லுடோடு

రాహుల్ సిప్లగింజ్ పాడిన పాట విన్నారు చెల్ మోహన్ రంగా చిత్రం నుండి. శ్రోతలు ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో కుర్రకారుని హోరెత్తించిన సినీ గీతాలు విన్నారు. మరిన్ని 90s సినీ గీతాలు విందాం. ఈరోజు సాయంత్రం 6:35 స్టే ట్యూన్. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 కావస్తుంది. కొద్దిసేపట్లో వింటారు హిందీలో వార్తలు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: తిప్పుతున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఉపనేత హరీష్ రావు విమర్శించారు. మత్తు పదార్థాల నివారణకు ప్రజా భాగస్వామ్యం ఎంతో అవసరమని, ఇందులో మీడియా పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మెదక్ జిల్లాలో రామాయంపేట సిద్దిపేట మధ్య 35,000 జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట ఇలాంటి కార్యక్రమం చేపట్టడం సంతోషకరమన్నారు. మత్తు వ్యతిరేక చర్యల్లో తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలో మొదటి స్థానం లభించడం అభినందనీయమన్నారు. కేంద్ర హోంమంత్రి నిర్దేశించిన గడువు కంటే ముందే తెలంగాణ సంపూర్ణ మత్తురహిత రాష్టంగా సర్టిఫికెట్ సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ పాల్గొన్నారు. బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన మహిళా సదస్సులో మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీ సాయంత్రం జరిగే వేడుకల్లో ప్రజలంతా పాల్గొనాలన్నారు. కుల మతాలకు అతీతంగా ఆడే ఈ పండుగ మహిళా శక్తికి ప్రతీక అని కొనియాడారు. నిజాం రజాకార్ల అణిచివేతకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ వంటి వీర వనితలు బతుకమ్మను సాక్షిగా చేసుకుని పోరాడారని గుర్తుచేశారు. ద్రౌపది ముర్ము రాష్టపతిగా, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా సేవలు అందిస్తున్నారని, మహిళా సంఘాలకు కేంద్రం 20 లక్షల రూపాయల వరకు రుణాలు ఇప్పిస్తోందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట వ్యాప్తంగా ఎరువుల పంపిణీ విజయవంతంగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముందస్తు ప్రణాళిక, షిప్ యార్డుల్లో ప్రత్యేక అధికారుల నియామకం, యాప్ల ద్వారా పర్యవేక్షణతో కొరత రాకుండా చూశామన్నారు. డిజిటల్ క్రాప్ సర్వే 75.9% పూర్తయిందని, భవిష్యత్తులో అన్ని పథకాలకు ఇదే ఆధారమని మంత్రి తెలిపారు. రహదారి భద్రతకు ప్రమాణాలు రూపొందించడమే కాదు, క్షేత్రస్థాయిలో సురక్షిత రహదారులు నిర్మించడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గుజరాత్లోని ఏక్తానగర్లో జరిగిన చింతన్ శిబిర్ 2026లో సురక్షిత రహదారుల రూపకల్పనపై జరిగిన సెషన్కు ఆయన అధ్యక్షత వహించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించడంతో ఆగకుండా శాశ్వత ఇంజనీరింగ్ పరిష్కారాలు చూపాలని, 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50% తగ్గించేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ టవర్స్ను 7 ఏళ్లలోగా పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. వేగంగా పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలుంటాయని చెప్పారు. 5218 మంది అర్హుల నుంచి లక్కీ డ్రా ద్వారా 480 కుటుంబాలను ఎంపిక చేశామన్నారు. కాంగ్రెస్ చేస్తున్న నిరసనలు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాదని, ఒక కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కాపాడనుదని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్లు తేవాలన్న ఖర్గే డిమాండ్ బూత్ క్యాప్చరింగ్ రోజులకు వెళ్లడమేనన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్, కేరళలో గెలిచినప్పుడు లేని అభ్యంతరం, ఓడినప్పుడే ఎందుకని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ విధించిన పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ట్రూ అప్ పేరుతో ప్రజలపై 5,420 కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపుతున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యుత్ సంస్థలను అప్పుల్లోకి నెట్టిన ప్రభుత్వం ఆ భారాన్ని వినియోగదారులపై వేయడం సరికాదన్నారు. కరెంటు కోతలు, బొగ్గు నిల్వల లోపం, నిర్వహణ వైఫల్యాలే సంక్షోభానికి కారణమని ఆరోపించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట ఎన్నికల కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పనిచేస్తూ దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్ల ఓట్లని తొలగించారని యువజన కాంగ్రెస్ అధ్యకుడు శివచరణ్ రెడ్డి ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆసిఫాబాద్ జిల్లాలోని అగర్కూడ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన కపాస్ క్రాంతి మిషన్ ద్వారా లబ్ది పొందుతున్న రైతులు పత్తి పంటను సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: పత్తి రైతులు మెకనైజేషన్ తో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అలవరుచుకోవాలి. ఎందుకంటే పురాణ పద్ధతులు, పాతకాలం పద్ధతులు, మూస పద్ధతులు పనికిరావు. తప్పకుండా పత్తి రైతులు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విధంగా ఆలోచన చేయాలి.
0: ప్రతి సమస్యకు కమిటీలు, అప్లికేషన్లతో కాలయాపన తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఇది కాలం చెల్లిన సర్కారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ,
2: ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? మరి మీరు హిట్ జోడి అయితే గిట్లుంటుందా కదా, ఒకళ్ళొక దిక్కు మాట్లాడతారా? సరే మీరు ఏం మాట్లాడినా ఇక మీకు టైం దగ్గర పడ్డది, మీది అయిపోయింది, కాలం చెల్లిన సర్కార్ అయిపోయింది. ఎందుకంటే ఏ అంశం తీసుకోండినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎనీ ఇష్యూ కమిటీ వేస్తున్నారు, కాలయాపన చేస్తారు. ఉద్యమకారుల ఇష్యూ అయినా అంతే, యువజన మిత్రులు

0: ఇష్యూ అయినా అంతే అప్లికేషన్ తీసుకుంటూ కాలయాపన చేస్తాం.
1: జపాన్ లో జరిగిన ఆసియా క్రీడలు 2026లో ఆర్చరీలో 2 స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి తానిపర్తి చికితకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి, ఆర్చరీ సంఘం ప్రతినిధులు చికితకు అభినందనలు తెలిపారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ 2 వేర్వేరు కేసుల్లో కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మహిళకు ఎడమకంటికి బదులు కుడికంటికి శస్త్రచికిత్స చేశారన్న వార్తా కథనంపై సుమోటోగా కేసు స్వీకరించింది. జిల్లా వైద్యారోగ్యాధికారి నుంచి సమగ్ర నివేదిక కోరింది. మరో కేసులో నిమ్స్ ఎనస్థీషియాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మంత శ్రీనివాస్కు 12 ఏళ్లుగా పెన్షన్ ప్రయోజనాలు చెల్లించకపోవడంపై కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 వారాల్లో బకాయిలు చెల్లించాలని నిమ్స్ డైరెక్టర్కు సూచించింది. వాతావరణం. తెలంగాణలో వచ్చే 7 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ పరిసరాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు లేదా మసక వాతావరణం ఉండొచ్చని చెప్పింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం రేపు ఉదయం జూబ్లీహిల్స్ క్యాంపస్లోని వెంకటరామ ఆడిటోరియంలో జరగనుందని రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి తెలిపారు. గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేస్తారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షించారు. పెండింగ్లో ఉన్న 250 నుంచి 300 డిపెండెంట్ ఆర్డర్లను 15 రోజుల్లోగా అందజేయాలని ఆదేశించారు. ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చి వారి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే పల్లెపల్లెకి పొన్నం అన్న పల్లెపల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమం లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న వారిపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. డీహెచ్ఎంఓ డాక్టర్ బి రవి రాథోడ్ గార్ల మండలంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. న్యూ రామ్నగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలని కలెక్టర్ పరిశీలించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి యువత ఉజ్వల భవిష్యత్ను నిర్మించుకోవాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలంలో నిర్వహించిన మిషన్ పరివర్తన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఎల్ నినో కారణంగా నల్గొండ జిల్లాలో వాల్టా అనుమతి లేకుండా కొత్త బోర్లు తవ్వేందుకు వ్యక్తులకు, సంస్థలకు అనుమతి మంజూరు చేయవద్దని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ జనగామ జిల్లా అధికారి డాక్టర్ విక్రమ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో రేపటి నుంచి 18వ తేదీ వరకు సారస్ మేళా జరగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సెర్ప్ దీన్ని నిర్వహిస్తోంది. పాఠశాల, కళాశాల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు 9.60 కోట్ల రూపాయల వ్యయంతో మెగా కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్ డిజైన్ చేశామని, దీని ద్వారా సూర్యాపేట జిల్లాలోని 1029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇక్కడే అల్పాహారం, భోజనం తదితర సదుపాయాలను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
2: आदौ मुख्य वार्ताः. रक्षा मन्त्रिणा राजनाथ सिंहेन अद्य विशाखापत्तनम् नगरे हिन्दुस्तान शिपयार्ड लिमिटेड इत्यत्र फ्लीट सपोर्ट शिप 1 इति नौ व्यूह सहायक पोतः समुद्घाटितः. अथ फ्लीट सपोर्ट शिप 5 इति पोतस्य च आधारशिला स्थापिता. तमिलनाडु, पुडुचेरी, पश्चिम बंगालानां पंच विधानसभासनेभ्यः अथ असमस्य एकस्य लोकसभासनस्य च कृते जाते उपनिर्वाचने मतदानं प्रवर्तते. भारतस्य राष्ट्रिय दूरचिकित्सा सेवया ई संजीवनी इत्यनया 50 कोटितः अधिक दूरपरामर्शाणां महत्वपूर्णं सीमाचिह्नम् अवाप्तम्. विश्ववित्तकोषेण वर्तमान वित्तवर्षाय भारतस्य जीडीपी इत्यस्य वृद्ध्यनुपातस्य पूर्वानुमानं पूर्वनिर्धारितात्

0: రోజువారీ ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు వినండి సమాచార దర్శిని. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ మరియు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల కొరకు నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాలోని అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు 80 రోజుల పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు ఆఫ్లైన్.

0: ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ మరియు తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ హానరీ డైరెక్టర్ కోరుతున్నారు. అభ్యర్థుల ఎంపిక స్పెషల్ రిక్రూట్మెంట్ రేషియో ప్రకారం డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడును. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు వారు దరఖాస్తు చేసిన ఎస్ఐ మరియు పీసీ రిజిస్ట్రేషన్ ఫారం, ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ, టీసీ, కులం, ఆదాయం, రెండు ఫోటోలు, ఆధార్ కార్డు పత్రంలతో పాటు కావాల్సిన సర్టిఫికెట్లు హానరీ డైరెక్టర్ టీజీఎస్సీ స్టడీ సర్కిల్, ఎస్సీ కాలేజ్ బాయ్స్, నాందేవాడ, నిజామాబాద్ నందు సమర్పించవలెను. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఈ నెల 9 సాయంత్రం 5 గంటల వరకు. ఇతర వివరాలకు 9912274250 ని సంప్రదించవచ్చు. అలాగే మరో నంబర్ 9951994600. ఫోన్ నెంబర్లు మరోసారి 9912274250, మరో నంబర్ 9951994600. ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు. సమాచార దర్శిని విన్నారు.
1: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
2: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డు పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
0: ఇప్పుడు వినండి ఈ ప్రబోధ గీతం.

ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:35. సినీ రంజని కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం 1990 తర్వాత వచ్చిన 90s సినీ గీతాలను. కార్యక్రమంలో ముందుగా వినండి నిన్నే పెళ్లాడతా చిత్రం నుండి రాజేష్ పాడిన ఈ పాటను.

0: ఒకసారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో 1990 తర్వాత వచ్చిన 90 సినీ గీతాలను వింటున్న పాట ప్రియమైన నీకు చిత్రం కోసం చిత్ర పాడిన పాటను

బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్, ఆకాశవాణి నిజామాబాద్.
2: సినీ రంజని కార్యక్రమంలో చివరిగా వినండి గులాబీ చిత్రం నుండి.

శ్రోతలు ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో 90s సినీ గీతాలు విన్నారు. ఇంతటితో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. కొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి.

0: నేటి కార్యక్రమంలో ప్రస్తుతం రబీ పంటల్లో ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాలలో నేలల విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ డి విజయలక్ష్మి గారు కొన్ని వివరాలు తెలియజేస్తారు. అవి విందాం. అవి వినే ముందు ఒక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇప్పుడు వినండి ప్రస్తుతం రబీ పంటల్లో ఎల్నినో ప్రభావం గురించిన వివరాలు.
2: నమస్కారం, నా పేరు డాక్టర్ డి విజయలక్ష్మి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా నేలల విభాగంలో విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల ప్రభావంతో రబీ పంటల సాగులో తీసుకోవాల్సిన చర్యలు, గుర్తించుకోవాల్సిన అంశాల గురించి చర్చించుకుందాం. ప్రస్తుతం అనగా 2025-26 యాసంగిలో మనకి తెలంగాణలో ఎల్నినో పరిస్థితులు ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనగా గత వానాకాలంలో వర్షాలు లేక, డ్యాముల్లో నీరు సరిపడా లేక, కాల్వలు మనకు అందుబాటులోకి లేకున్నందువల్ల మనకి పంటలని చాలా జాగ్రత్తగా ఎంచుకొని సాగు చేసుకుంటేనే ఎలాంటి ఎక్కువ ఖర్చు లేకుండా మనం మంచి దిగుబడులు పొందే అవకాశం ఉన్నందున కొన్ని జాగ్రత్తలు, గుర్తించుకోవాలి అంశాలను కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఎల్నినో పరిస్థితుల ప్రభావంతో రబీ పంటల సాగులో మనం అనుకున్నట్టుగా వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది. అలాగే ఉష్ణోగ్రతలు పెరిగాయి, నేలలో తేమ వేగంగా తగ్గడం వంటి అంశాలని మనము చూస్తూ ఉన్నాము. అందువల్ల కొన్ని జాగ్రత్తలు తప్పకుండా రైతులు పాటించాలి. ముఖ్యంగా నేల తేమను బట్టి పంట ఎంపిక చేసుకోవాలి. నీటి లభ్యత ఎక్కువగా ఉంటే వరికి బదులుగా నేల స్వభావాన్ని, నేల రకాన్ని బట్టి శనగ, కంది, పెసర, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కుసుమ, ఆముదము వంటి తక్కువ నీటితో అవసరమున్న పంటలని సాగు చేసుకోవాలి. ఇవే కాకుండా పూలు, ఆకుకూరలు కూడా సాగు చేసుకోవచ్చు. అంటే సకాలంలో విత్తుకోవాలి. మనం వేసుకున్న పంటలని తేమను బట్టి ఎంచుకున్న తర్వాత సకాలంలో విత్తుకోవాలి. తగినంత నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు వేయాలి. తేమ ఎండిపోయిన తర్వాత వేసుకుంటే మనకి మొలక రాకుండా చనిపోయే అవకాశం ఉంది. విత్తనపై పెట్టే ఖర్చు కూడా పెరుగుతుంది. రెండోసారి విత్తుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలని విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తడం వల్ల పంటపై ఉష్ణోగ్రత ప్రభావము, చలి ప్రభావము లేదా పురుగులు తెగుల సమస్య వచ్చే అవకాశం ఉన్నందున మనము తగిన సమయంలో, మనము సిఫారసు చేసిన సమయంలో మాత్రమే విత్తుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసము ఒకవేళ మనకి విత్తడం ఆలస్యమైతే తప్పకుండా తక్కువ కాల వ్యవధి కలిగిన రకాలు, కరువును తట్టుకునే రకాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు పురుగులను, తెగుళ్ళని తట్టుకునే రకాలు కూడా అందుబాటులో ఉంటే వాటిని మనము ఎంచుకోవాలి. ఇవన్నీ ఎంచుకున్న తర్వాత విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. ఇప్పుడున్న ఎల్నినో పరిస్థితుల్లో రెండోసారి మూడోసారి చేసుకునే అవకాశం లేదు. కాబట్టి విత్తన శుద్ధి చేసుకుంటే మనకి చాలా వరకు విత్తన మొలక ద్వారా వచ్చే చాలా వరకు పురుగు తెగులని నివారించుకోవచ్చు. అంటే ప్రారంభ దశల్లోనే పురుగులని, తెగులని నివారించుకోవచ్చు. నేలలో తగిన తేమను సంరక్షించుకోవాలి. నేలలో తేమను సంరక్షించుకోవడానికి తప్పనిసరిగా అంతర కృషి చేయాలి. అంతర కృషి అంటే మనకి ట్రాక్టర్ ద్వారా కానీ, ఎద్దుల ద్వారా కానీ తప్పకుండా అంతర కృషి చేసుకోవాలి. లేకపోతే నీటి పొదుపుగా వాడుకోవాలంటే తప్పనిసరిగా మల్చింగ్ పద్ధతిని పాటించవచ్చు. మల్చింగ్ కానీ, రకరకాల మల్చింగ్ పద్ధతుల్ని, వ్యవసాయ వ్యర్థాలు కానీ, ప్లాస్టిక్ కానీ, ఏ విధంగానైనా మల్చింగ్ పద్ధతిని కూడా మనం వాడుకోవచ్చు. పంట అవశేషాలను నేలపై ఉంచడం ద్వారా ఈ యొక్క నీటిని ఆవిరయ్యే అవకాశాన్ని చాలా వరకు తగ్గించి నీటి యాజమాన్యం సరిగ్గా జరిగి మనకి పంట ఎదుగుదల ఉండే అవకాశం ఉంది. కాబట్టి నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి. సో దీనికోసము మనము మల్చింగ్ పద్ధతులే కాకుండా నీటికి అవసరమైన కీలక దశల్లో మాత్రమే ఈ నీటిని తడులని అందించాలి. అనగా డ్రిప్పు లేదా స్ప్రింక్లర్ పద్ధతులను గనక ఉపయోగించి నీటి యాజమాన్యం పాటిస్తే తక్కువ నీటితో ఎక్కువ ఎకరాలలో పండించే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యమైన విషయము, ఎరువుల వినియోగంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చాలామంది రైతులు కూడా సేంద్రియలు అధిక మోతాదులో వేసుకోకూడదు. అది కూడా వేసినా, ఒకవేళ వేసినా

0: సరైన మోతాదు, సరైన సమయము, సరైన పద్ధతిని పాటించి కనుక వేసుకుంటే మనకి ఎరువులపై వెచ్చించే ఖర్చు తగ్గుతుంది, అలాగే మనకి దిగుబడి పెరిగే అవకాశం ఉంది. పోషకాలు సమతుల్యంగా అంది మొక్క ఎదుగుదల పెరిగి మనకి గింజల్లో మంచి నాణ్యత కలిగి ఉంటుంది. కాబట్టి రసాయన ఎరువులు వేసేటప్పుడు తగిన తేమ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా నేల పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువులని వేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత వచ్చే ముఖ్యమైన సమస్య కలుపు సమస్య. ఈ కలుపుని నివారణకి చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే కలుపు మొక్కలు మన పంట మొక్కల కంటే ఏపుగా పెరిగి పోషకాలు, నీటిని, తేమని అన్నిటినీ కూడా అదే గ్రహించి అవే ఏపుగా పెరిగి మనకి పంటకి సమస్య అవుతుంది. కాబట్టి కలుపు మొక్కలు నేలలోని తేమ పోషకాలను వినియోగిస్తాయి. కాబట్టి ప్రారంభ దశలోనే అంతరకృషి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే తక్కువ మోతాదులో, తక్కువ ఆకుల దశల్లో గనక కలుపు నివారిస్తే ఈ బెడ నుంచి మనకి కలుపు సమస్య నివారణ జరుగుతుంది. తర్వాత వచ్చే ముఖ్యమైన అంశం వచ్చేసి పురుగులు, తెగుళ్ళు. ముఖ్యంగా పంటలని ఈ పురుగులు, తెగుళ్ళు చాలా వరకు ఆశించి మనము ఎంచుకునే మంచి రకమైనప్పటికీ కూడా ఈ పురుగులు, తెగులు అనేవి తప్పకుండా మన మొక్కల్ని, వాతావరణ మార్పులకు అనుగుణంగా ఇవి మన మొక్కల్ని ఆశిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా తక్కువ దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పురుగుల మందుల్ని పిచికారీ చేసుకుంటే మనము నివారించుకోవచ్చు. అవసరమైనప్పుడు మాత్రమే, అంటే మనకి రెగ్యులర్గా ప్రతిరోజు గనక మనం పొలంలో తిరిగితే మనకి పురుగులు ఎలా ఉన్నాయి, తెగుళ్ళు ఏ విధంగా వస్తున్నాయని గమనిస్తాం. కాబట్టి తక్కువ మందుతో పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ వానకాలమైనా, యాసంగి అయినా, తప్పనిసరిగా మనకి వాతావరణ సూచనలు మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనం విత్తనము, ఎరువులు, నీటిపారుదల, పురుగు మందులు, పిచికారీ ఇవన్నిటినీ కూడా వాతావరణ సూచనలను అనుసరించి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసము వ్యవసాయ శాఖ కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ, వాతావరణ శాఖ కానీ మనకి ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తుంది. అది ఎండ కానీ, వర్షం కానీ, చలి కానీ, కాబట్టి వాటిని గమనించి మనము వ్యవసాయ పనుల్లో మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనము ఇప్పుడు యాసంగి పంటల్లో వైవిధ్యం పాటించాలి. ఎందుకంటే వరి తర్వాత వరి, వరి తర్వాత వరి పండించడం వల్ల మనము చాలా వరకు ఎరువుల్ని వాటిలో డంపు చేయడం వల్ల పోషకాలు అందలేని స్థితిలోకి వెళ్ళడం వల్ల మనం గనక వరి తర్వాత పప్పు ధాన్యం పంటలు, ఆహార ధాన్య పంటల తర్వాత పప్పు ధాన్యం పంటలు పండించడం వల్ల గాలిలో ఉండే నత్రజనిని వేరుబుడిపల్లో, మన పప్పు ధాన్య పంటల్లో వేరుబుడిపల్లో స్థిరీకరించి మనకి యూరియాపై వెచ్చించే ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే నత్రజనిపై వెచ్చించే ఖర్చును తగ్గించుకోవచ్చు. కాబట్టి మనం తప్పకుండా వీటిని వైవిధ్యం పాటించాలి. పప్పు ధాన్యాలే కాదు, మనకు ఆకుకూరలు, కాయగూరలు, లేకపోతే నూనె గింజలు, ఇలాంటి పంటల్ని కూడా ఎంచుకొని, అంటే ఇవన్నీ కూడా తక్కువ నీటితో, తక్కువ ఖర్చుతో మనకి 100 రోజుల్లోపు వచ్చే పంటలు కాబట్టి వీటిని ఎంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
1: మీరు ఇంతవరకు ప్రస్తుతం రబీ పంటల్లో ఎల్నినో ప్రభావం ఈ విషయమై రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్త, నరాల విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ డి విజయలక్ష్మి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. రేపటి కార్యక్రమంలో పెంపుడు జంతువుల్లో వచ్చే ర్యాబిస్ వ్యాధి నివారణ నిర్ధారణ గురించి శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యశాల అధికారి డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ప్రసార వివరాలు వినే ముందు ఈ ప్రకటన.
3: ఇన్వెస్టింగ్ పాఠాన్ని

ప్రతి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.

రెండు మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈ సాయంత్రం రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈనాటి ప్రసార వివరాల్లో ఈ సాయంత్రం ప్రసారంలో ముందుగా వింటారు 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం వికసిత్ భారత్ రిలే అవుతుంది. రాత్రి 8:00 ఈరోజు అక్టోబర్ 6 వరల్డ్ సెరెబ్రల్ పాలసీ డే సందర్భంగా ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ విష్ణువర్ధన్ వజల గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి టి శాంతిశ్రీ. సహకారం అందించారు మానేటి భూమేశ్వర్. రాత్రి 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు కొనసాగుతాయి. 10:00 మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రభాత ప్రసార కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధలో ఆర్ సాయిల్ గారు తెలియజేసిన హితోక్తులు వినవచ్చు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు, 7:00 ప్రసార వివరాలు వింటారు. ఇక 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు శ్రోతలకు సలహాలు అందిస్తారు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది రేపు ఉదయం 7:30. అనంతరం ఇదే కార్యక్రమంలో 8:00 ఎస్వి స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేసే సూచనలు ప్రసారమవుతాయి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 సన్ రైజ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారి సూచనలు వింటారు. ఇక 9:00 హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమానికి మీకు నచ్చిన పాటలు వినడానికి మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 8462245066. ఇక 10:00 వివిధ్ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కొనసాగుతాయి 12:00 వరకు. ఇవి రేపు ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వింటారు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ల మధ్య 5 T20ల క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమీకృత రవాణా లాజిస్టిక్స్ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తొలిది కాగా, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన పెట్టుబడికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు రెండవది. సమావేశానంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి అశ్విని వైష్ణవ్, స్థూల దేశీయోత్పత్తి 7 నుంచి 8% పెరుగుతున్న నేపథ్యంలో రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల అవసరాలు కూడా పెరుగుతున్నాయని, ప్రాధికార సంస్థ ఏర్పాటు ద్వారా రవాణా రంగంలో పరిశోధనలు, ప్రణాళికలు, పర్యవేక్షణ సులభతరం కాగలదని చెప్పారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దేశంలో అనేక హైవేలు, రైల్వే లైన్లు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ఓడరేవుల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. రానున్న 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సంస్థ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తుందని చెప్పారు.
1: देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो, उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो, उस सबको स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
0: ఇక సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన నిధికి సంబంధించి తీసుకున్న నిర్ణయం గురించి చెబుతూ, ఈ నిధి సేవ, సాంకేతిక, సృజనాత్మక రంగాలకు చెందిన సంస్థల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువుగా ఉంటుందన్నారు.
1: ఈ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈ ఆర్ ఫైనాన్స్ మినిస్ట్రీకి సహయోగ సే చలేగా. లాంగ్ టర్మ్ ఎక్విటీ క్యాపిటల్ ప్రొవైడ్ కర్నా ఈ గ్రోత్ ఫండ్ కా మేజర్ ఆబ్జెక్ట్. ప్రొఫెషనలీ మేనేజ్ హోగా, జిస్ తరహ సే గ్రోత్ కా పొటెన్షియల్ హో జిన్ ఎంఎస్ఎంఈస్ మే, ఉన్ ఎంఎస్ఎంఈస్ కో ఇస్మే సెలెక్ట్ కియా జాయేగా. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్స్ ప్లస్ ఇండస్ట్రీ బాడీస్ ప్లస్ బ్యాంక్స్, ఇన్ సబ్ కా ఇన్పుట్ లేకే ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ కో సంచాలిత్ కియా జాయేగా.
0: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.6% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ తొలుత అంచనా వేసినప్పటికీ, మొదటి త్రైమాసికంలో భారత్ బలమైన ఆర్థిక ప్రదర్శన చూపడంతో జీడీపీని 7.1% పెంచుతూ ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల్లో వృద్ది ఊతంతో భారత ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 7.8 వృద్ధిని సాధించి అంచనాలకు మించిన వేగంతో దూసుకుపోతోంది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ద నౌకలపై బిగించే బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టంలు, లాంచర్లు యుద్ద సందర్భాల్లో ఎంతగానో ఉపకరిస్తాయి. సూపర్సోనిక్ వేగంతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఈ వ్యవస్థల తయారీ రానున్న 3 ఏళ్లలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఈరోజు న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 68% పైగా దేశీయంగా ఉత్పత్తి చేసే వ్యవస్థలు గల బ్రహ్మోస్ రక్షణ సామగ్రి కొనుగోలు స్వావలంబన దిశగా కీలకమైన ముందడుగని భావిస్తున్నారు. దేశ నావికాదళ రక్షణ సామర్థ్యాల బలోపేతం దిశగా దృఢమైన సమీకృత నౌకాదళ పర్యావరణ వ్యవస్థ రూపకల్పన కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంత్రి ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లిప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రేన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. మెరుగుపరిచిన హెచ్ఎస్ఎల్ సదుపాయం, నేడు ప్రారంభించిన వ్యవస్థలన్నీ నౌకాదళ బలోపేతానికి దన్నుగా నిలవగలవని మంత్రి ప్రసంగంలో చెప్పారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో సమస్య ఎదురైనప్పుడల్లా భారత నావికాదళం సత్వరమే స్పందిస్తోందని, అందుకే రక్షణ భాగస్వామిగా ఇతర దేశాల ప్రథమ ఎంపికగా నిలుస్తోందని చెప్పారు. మానవతా సహాయం, విపత్తు సహాయం, సముద్ర దోపిడీలు, నౌకా వాణిజ్య భద్రత తదితర అవసరాల్లో భారత నావికాదళం చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. నౌకా నిర్మాణంలో భారత్కు అనేక అవకాశాలున్నాయని, ఈ సామర్థ్యాన్ని ప్రపంచ వాణిజ్యానికి అనువుగా మలుచుకోవడమే కీలకమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడితో పాటు పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. కాగా తమిళనాడు మధురాంతకంలో 83.6%, ధరాపురంలో 78.53% ఓటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ పౌరులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభించిన జాతీయ టెలిమెడిసిన్ సేవ ఈ సంజీవిని 50 కోట్ల కన్సల్టేషన్లకు చేరుకుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్య అవసరాల నిమిత్తం ప్రజలు ఆరోగ్య సేవలను సంప్రదించే సంఖ్యను ఇది సూచిస్తోంది. మారుమూల ప్రాంతాలు, క్లిష్టతరమైన నైసర్గిక అవరోధాలను దాటుకుని ఈ సంజీవిని వ్యవస్థ ప్రజలకు చేరువైంది.

0: మంత్రి అన్నారు. ప్రజల మద్దతు అందుకోవడంలో విఫలమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడమే పనిగా పెట్టుకుందని, ఈ వైఖరి అటు దేశానికి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ మంచిది కాదని అన్నారు. కృత్రిమ మేత సహాయంతో నకిలీ వీడియోలను సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుంటోందని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీకు సైతం విమర్శించారు. ఒమాన్ వద్ద హార్మోస్ జలసంధిని దాటుతున్న సమయంలో పనామా జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి జరపడాన్ని భారత్ ఖండించింది. ఈ ఓడలో ప్రయాణిస్తున్న 19 మంది సభ్యుల్లో 17 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 11 మందికి గాయాలయ్యాయని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే వెంటనే స్పందించిన ఒమాన్ అధికారులు దాడికి గురైన వారిని చికిత్స నిమిత్తం ఖసబ్కు తరలించడం పట్ల భారత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలంటే దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకాయానాన్ని సురక్షితంగా ఉంచాలని భారత్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్కు ప్రదానం చేయనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి అందించిన సేవలు, శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. క్రికెట్. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ల జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో వరుసగా రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి. క్రికెట్కు సంబంధించిన 3 ఫార్మాట్ల క్యాప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు భారత మహిళా క్రికెట్ టీం క్యాప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రకటించారు. గుహాటీలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. హర్మన్ భారత్కు తొలి వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్, ఏషియన్ గేమ్స్లో బంగారు పతకాన్ని అందించిన వారు. 5 టెస్టు మ్యాచ్లు, 51 వన్డే ఇంటర్నేషనల్స్, 155 T20 మ్యాచ్ల్లో ఆమె భారత మహిళా క్రికెట్ బృందానికి నేతృత్వం వహించారు. అయితే హర్మన్ మిగతా అన్ని ఫార్మాట్లలోనూ క్రీడాకారిణిగా కొనసాగుతారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటెరస్ సభ్యదేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గూటెరస్ సభ్యదేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. జలభద్రత కేవలం మౌలిక వ్యవస్థల నిర్మాణానికి సంబంధించింది మాత్రమే కాదని, చక్కని ప్రణాళికలు, బలమైన స్థానిక వ్యవస్థలు, స్థానిక ప్రజల తోడ్పాటు ఇందులో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ నీటి నిర్వహణ నమూనాకు సంబంధించి ఒక జాతీయ వార్తాపత్రికలో ప్రచురించిన వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ జట్ల మధ్య 5 T20ల క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:15. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం.

0: నాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో పాడి పశువుల పెంపకంలో ఎల్నినో ప్రభావం గురించి హైదరాబాద్ శాంతినగర్లోని ప్రాథమిక పశువైద్యశాలలో పశువైద్య అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీమతి కె శారద.
1: ప్రస్తుతమున్న తీవ్రమైన వర్షాభావ పరిస్థితులలో పాడి పశువులు, గొర్రెలు, మేకలకు పశుగ్రాసం కొరత, అలాగే నీటి కొరత, తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ ఎల్నినో ప్రభావంతో ఇవన్నీ సంభవించే అవకాశం ఉన్నది. మరి ఈ సమస్యలను మనం ఏ విధంగా అధిగమించవచ్చు అనే విషయాల్ని మనం ఈరోజు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. వీరు హైదరాబాద్ శాంతినగర్లోని ప్రాథమిక పశువైద్యశాల పశువైద్యాధికారి గారు. నమస్కారం అండి డాక్టర్ చంద్రారెడ్డి గారు.
2: నమస్కారం మేడం.
1: సార్ చెప్పండి, ఎల్నినో ప్రభావంతో వచ్చే పశుగ్రాస కొరతని ఏ విధంగా అధిగమించవచ్చంటారు?
2: నమస్కారం అండి. మనకు భారతదేశంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి వర్షాభావ పరిస్థితుల ముఖ్య కారణం ఏమిటంటే తీవ్రమైన ఎల్నినో ఎఫెక్ట్ వల్లనే మనకు వర్షాలు పడకపోవడం అనేది జరుగుతుందండి. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల మనకు ముఖ్యంగా పశు సంపద చాలా తీవ్రమైన పశుగ్రాస కొరతకు దారితీస్తుంది. ఈ పశుగ్రాస కొరతను తీర్చడానికి రైతు సోదరులు తమకున్న భూమిలో కొద్దిపాటు నీటి వస్తున్నా గానీ ఆ నీటి వస్తు కింద రెండు రకాల పశుగ్రాసాలని సాగు చేసుకోవచ్చును. ఒకటి స్వల్పకాలిక పశుగ్రాసాలు, అంటే ఒకసారి పశుగ్రాసం వేసుకున్నట్టయితే దాని యొక్క జీవితకాలంలో ఒకటి గాని రెండు సార్లు గాని లేకపోతే మూడు సార్లు గాని వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది దీర్ఘకాలిక పశుగ్రాసాలు, అంటే బహువార్షిక పశుగ్రాసాలు అంటారు. ఒకసారి నాటుకున్నట్లయితే రైతు దాదాపు 6 నుంచి 8 సంవత్సరాల వరకు పశుగ్రాస దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చేసుకోవడం వలన ఎల్నినో ప్రభావం నుంచి పశుగ్రాసాల కొరతను చాలా వరకు మనం రక్షించుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం కూడా పశుగ్రాస విత్తనాలు 75% సబ్సిడీ తోటి రైతు సోదరులందరికీ ఇవ్వడం జరుగుతుంది. రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని తమకున్న నీటి వసతి కింద గానీ బోర్ల కింద గానీ బావల కింద గానీ పశుగ్రాసాలు సాగు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ చంద్రారెడ్డి గారు. అలాగే పశువులకు ఎదురయ్యే తాగునీటి సమస్య గురించి కూడా వివరించండి.
2: మనకు ఈ ఎల్నినో ప్రభావం వల్ల తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందువల్ల మనకు మూగజీవాలకు అనగా పాడి పశువులకు, తర్వాత మేకలకు, జీవాలకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుంది. ప్రతి ఒక్క ఆవుకు కానీ గేదెకు కానీ ప్రతిరోజు 120 నుంచి 150 లీటర్ల వాటర్ అయితే అవసరం ఉంటుంది. దాన్ని కడగడానికి అయితేంది, తాగడానికి అయితేంది, వీటి రకరకాలుగా వాడుతూ ఉంటారు దాని షెడ్ క్లీన్ చేయడానికి. అందువల్ల ఈ నీటి కొరత రాకుండా రైతు సోదరులందరూ జాగ్రత్తగా తీసుకోవాలి. లేకపోతే అందుబాటులో ఉన్న బోరుని కానీ లేకపోతే పక్క రైతు దగ్గర ఏదైనా బోరుని తీసుకొని ఎల్లప్పుడూ తాగునీరు అందుబాటులో ఉండే విధంగా చూసుకున్నట్లయితే పాల ఉత్పత్తి కానీ మాంస ఉత్పత్తి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి కొరతను అధిగమించవచ్చు.
1: తాగునీటి సమస్య గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే ఎల్నినో ప్రభావంతో పశువుల్లో వచ్చే రకరకాల వ్యాధులు ఉంటాయి కదా, వాటి నివారణ గురించి కూడా వివరించండి.
2: ముఖ్యంగా ఎల్నినో ప్రభావం వల్ల మనకు ఈ సీజన్ లో పశువులకు గాని మేకలకు, జీవాలకు గాలికుంటు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ గాలికుంటు వ్యాధి గురించి మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సౌజన్యంతో పశు సంవర్ధక శాఖ అధికారులు ఈ నెలలో వ్యాధి నివారణ టీకాలనే ఇవ్వడం జరుగుతుంది. రైతు సోదరులందరూ తమ యొక్క ఆవులకు గాని గేదెలకు గాని 3 నెలలు దాటిన దూడలకు గాని టీకాలందరూ వేయించుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను.
1: అంటే ప్రతి సంవత్సరం వేస్తారు సార్ ఈ నెల?
2: గాలికుంటు టీకాలనే సంవత్సరానికి 2 సార్లు వేస్తారు, ప్రతి 6 నెలలకోసారి. ఏప్రిల్లో మేలో ఒకసారి వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అక్టోబర్ నవంబర్ లో కూడా వేస్తారు. అందువల్ల ఎవరైతే పశువైద్య సిబ్బంది గాని పశు వైద్యాధికారులు గాని మీ విలేజ్ కు వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ పశువులకు గాలికుంటు నివారణ టీకాలు అయితే వేయించుకోవాల్సిందని మేము తెలియజేస్తున్నాం. ఒకసారి గాలికుంటు వ్యాధి వచ్చిందంటే మీకు పాల ఉత్పత్తి తగ్గుతుంది, పాలలో ఉన్న వెన్న శాతం తగ్గిపోతుంది, దాని యొక్క మాంస ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దాని విధంగా ఏదైతే చుడితోటి ఉన్న ఆవులు కానీ గేదెలు కానీ గర్భస్రావాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 3 నెలలు 4 నెలలు దూడలు ఉంటాయితే చాలా వరకు ఈ గాలికుంటు వ్యాధి వచ్చినప్పుడు చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా రైతు సోదరులందరూ మీ దగ్గరికి వచ్చే పశువైద్య సిబ్బంది తోటి సహకరించి గాలికుంటు వ్యాధి టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.
1: అంటే సంవత్సరంకు 2 సార్లు మాత్రం తప్పనిసరిగా వేయించుకోవాలి. ఇవి కాకుండా ఇంకా ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి?
2: అదే విధంగా మనకు మేకలకు అయితేంది, జీవాలకు అయితేంది, గొర్రెలకు కూడా పిపిఆర్ గాని పారవ రోగం అంటారు. అదేవిధంగా బ్లూ టంగ్ నీలి నాలుక జబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ నీలి నాలుక జబ్బు కోసం టీకాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పారవ రోగం టీకాలు ఎక్కడ ఉన్నదో అక్కడ కూడా

0: గుర్తించుకుంటే ఏంటంటే ఆ పారవరోగం టీకాలు జబ్బు రాకుండా గొర్రెల మేకల పెంపకదారులు వాటి యొక్క జీవాలను రక్షించుకోవచ్చండి.
1: ఇంకా వచ్చే వ్యాధులు
0: జనరల్ గా ఇప్పుడు విలేజ్ లో చాలా సమస్య ఉంది ఇప్పుడు ఒకటి, ఎందుకంటే ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ అనేవి చాలా ప్రాబ్లం అనేది చేస్తున్నాయి. ఆ స్ట్రీట్ డాగ్స్ అనేవి జనరల్ గా ఏవైతే కొంతమంది కోళ్ల ఫామ్ లో కోళ్లు పెంచే రైతు సోదరులు అయితే చనిపోయిన కోళ్ళను గుంట తీసి వాటి బాతకుండా బయట ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దానివల్ల ఏమైతుందంటే ఈ స్ట్రీట్ డాగ్స్ అనేది కోళ్ళను తిని కొంతవరకు వాటి యొక్క జీవనాన్ని సాగిస్తున్నాయి. ఎప్పుడైతే కోళ్లు లభించిన పరిస్థితుల్లో అవి ఏం చేస్తున్నాయంటే అక్కడ అందుబాటులో ఉన్న దూడల్ని గాని మేకల్ని గాని అదే గొర్రెల్ని గాని ఖరిచి వాటి యొక్క మాంసాన్ని తినడం జరుగుతుంది. ఈ విధంగా జరగకుండా ఉండాలంటే ప్రతి రైతు సోదరులు తమ యొక్క షెడ్ గాని తర్వాత మేకల జీవాల్లో ఉండే షెడ్ గాని తర్వాత దూడలు ఉండే షెడ్ గాని జాగ్రత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని జాగ్రత్తలు తీసుకున్నట్టే చాలా వరకు ఈ కుక్కల బెడద నుంచి వాటి యొక్క పాడి పశువులను గాని మేకల్ని గొర్రెలను రక్షించుకోవచ్చు.
1: ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ గురించి చాలా వివరంగా తెలియజేశారు ఇప్పుడు మీరు. అలాగే ఈ స్ట్రీట్ డాగ్స్ కూడా రేబిస్ వ్యాధి అనేది ఒకటి వస్తుందని ఉంటుంది కదా సార్, అలాంటప్పుడు ఈ రేబిస్ వ్యాధి ఉన్న స్ట్రీట్ డాగ్స్ పాడి పశువులను కరిచినప్పుడు మనం వాటి పాలు కానీ వాటి మాంసం కానీ తినడాన్ని వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా?
0: చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇది ఏంటంటే విలేజ్లో ఒక రకమైన మూఢనమ్మకం లాగుంటుంది. ఏదైతే స్ట్రీట్ డాగ్ ఆవుని కానీ గేదెని కానీ లేదా పాడి పశువుని కానీ లేదంటే మేకని కానీ లేకపోతే గొర్రెని కానీ కరిచినప్పుడు దాని యొక్క మాంసాన్ని తినొద్దని చెప్తుంటారు, అదేవిధంగా ఏదైతే పాడి పశువుని కరిచినప్పుడు వాటి నుంచి వచ్చే పాలను కూడా తాగొద్దని చెప్తారు. ఎందుకంటే స్ట్రీట్ డాగ్ కరిచినప్పుడు ఆ వైరస్ అనేది బాడీలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనం అందుబాటులో ఉన్న పశు వైద్యాధికారితోటి టీకాలు వేయించుకున్నట్లయితే పోస్ట్ బయట రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఆ టీకాలు వేయించుకున్నట్లయితే ఎలాంటి వైరస్ లేకుండా మన పాడి పశువులను మేకలను జీవాలను కాపాడుకోవచ్చు. రెండోది ఏంటంటే మీరు క్వశ్చన్ అడిగారు, ఒకటి వాటి నుంచి వచ్చే పాలను తాగొచ్చా లేకపోతే మాంసం తినొచ్చా అని, తప్పనిసరిగా ఏదైతే స్ట్రీట్ డాగ్ అరిచిన గేదె ఇచ్చిన పాలు కానీ ఆవు ఇచ్చిన పాలు కానీ మామూలుగా మనం పచ్చి పాలను అయితే అసలు తాగకూడదు. ఎప్పుడైతే బాగా వేడి చేసిన తర్వాత ఆ పాలను తీసుకున్నట్లయితే ఎలాంటి రేబిస్ వచ్చే అవకాశం అయితే లేదు. అదేవిధంగా మన మాంసాన్ని కూడా మన పచ్చి మాంసం అయితే మనం ఎప్పుడు తినము. అదేవిధంగా ఆ మాంసాన్ని బాగా ఉడికించి తింటాం కాబట్టి రేబిస్ వచ్చే అవకాశాలు అయితే ఉండవండి.
1: ఏదైనా కూడా వేడి చేస్తే ఆ ప్రభావం అనేది తగ్గిపోతుంది,
0: ఆ వైరస్ అనేది చనిపోతుంది. ఆ వైరస్ అనేది ఈ టెంపరేచర్కు చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రతి వంట చేసేటప్పుడు మోర్ దెన్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనం వంట చేస్తుంటాం, వేడి చేసినప్పుడు అయితే ఆ వేడికి ఆ వైరస్ అనేది చనిపోతుంది.
1: చాలా బాగా వివరించారు. అలాగే ఇందాక మీరు పశుగ్రాసం గురించి చెప్పినప్పుడు ఈ పశుగ్రాసం నిల్వ పద్ధతుల గురించి కూడా వివరించండి.
0: మనకు ఎప్పుడైతే పశుగ్రాసాలు కొంతమంది రైతులకు బోర్ల కింద గానీ బావుల కింద గానీ పశుగ్రాసాలు ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది, ఉత్పత్తి జరిగినట్టు వాళ్లకు వినియోగించుకోలేదు అనుకోండి, ఎక్కువ అయితే ఉత్పత్తి అయిన పశుగ్రాసాలని మనం సైలేజ్ రూపంలో గానీ హే రూపంలో గానీ నిల్వ చేసుకోవచ్చు. ఒకసారి సైలేజ్ రూపంలో నిల్వ చేసుకున్నట్లయితే మనం సంవత్సరంలో 365 రోజులు వాడుకోవచ్చు. ఇలాంటి ఎన్నెన్నో ప్రభావం నుంచి కూడా ఈ నిల్వ చేసుకున్న పశుగ్రాసాల వాడడం వల్ల మనం పాడి పశువులను ఎల్లున ప్రభావం నుంచి రక్షించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ పశుగ్రాస ఉత్పత్తి అయినప్పుడు మనం ఎండుగడ్డి రూపంలో కూడా మనం పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవచ్చు. ఆ నిల్వ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మనకు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు అనగా ఎల్లిన ప్రభావం ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం ఆ సమస్య నుంచి ఈ పశుగ్రాసాలను వాడుకొని పాడి పశువులను కాపాడుకోవచ్చు.
1: రైతులు ఏ రకాల పశుగ్రాసాలు సాగు చేసుకోవచ్చు, వాటిలో రకాలు కూడా ఉంటే తెలియజేయండి.
0: అంటే మనకు 2 రకాల పశుగ్రాసాలు ఉంటాయండి. ఒకటి ధాన్యపు జాతి పశుగ్రాసాలు, దాంట్లో మనకు పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. రెండోది పప్పు జాతి పశుగ్రాసాలు, వాటిలో ప్రోటీన్ అంటే మాంసకృతులు ఎక్కువ ఉంటాయి. ఈ 2 రకాల పశుగ్రాసాలు వేసుకోవడం వలన రైతు తన యొక్క పాల ఉత్పత్తి ఖర్చును తగ్గించుకోవచ్చును. వాటి గురించి మనం తెలుసుకుందాం సార్. 2 రకాల పశుగ్రాసాలు అంటే మీరు చెప్పారు కదా, ఆ 2 రకాల పశుగ్రాసాలు ఏంటిదంటే దాంట్లో కూడా మళ్ళీ ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు ఉంటాయి, బహువార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు ఉంటాయి. ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటే మనం ఒకసారి పశుగ్రాసాలు వేసినట్టయితే దాని యొక్క సంవత్సర కాలంలో 2 సార్లు కానీ మనకు 3 సార్లు కానీ పశుగ్రాసాల యొక్క దిగుబడి వస్తుంది. దాన్ని ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటారు. ఉదాహరణకు జొన్నలు కానీ సజ్జలు కానీ మొక్కజొన్న కానీ ఇవన్నీ మనకు ఏకవార్షిక పశుగ్రాసాల కింద మనం పరిగణించవచ్చును. అదేవిధంగా బహువార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు, బహువార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటే మనం ఒకసారి పశుగ్రాసాన్ని నాటుకున్నట్లయితే అది తన యొక్క జీవిత కాలంలో 6 నుంచి 7 సంవత్సరాల వరకు నిరంతరాయంగా మనకు పశుగ్రాసాల ఉత్పత్తి ఇస్తుంది. ఉదాహరణకు మనకు ఏపీబిఎన్ కానీ, కోవన్ కానీ, కోటూ కానీ, కోత్రి కానీ, సూపర్ నిపేర్ అని ఇప్పుడు రీసెంట్లీ కొత్తగా వచ్చింది. ఆ సూపర్ నిపేర్ అనే పశుగ్రాసాన్ని మనం ఒక ఎకరంలో నీటి వస్తీ ఉన్నా కానీ, బోర్ కింద కానీ, బావి కింద కానీ నాటుకున్నట్లయితే ఒక ఎకరం నుంచి దాదాపు 150 నుంచి 250 మెట్రిక్ టన్ల పశుగ్రాస దిగుబడి వస్తుంది. రైతు సోదరులు తమ యొక్క పొలంలో తప్పనిసరిగా ఈ సూపర్ నిపేర్ లాంటి పశుగ్రాసాలు వేసుకున్నట్లయితే దాని యొక్క భూమి సారవంతమైతే 250 మెట్రిక్ టన్ల వరకు వచ్చే అవకాశం ఉంటే దాని యొక్క భూమి యొక్క సారవంతం మీదనే దాని యొక్క దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మనకు పప్పు జాతి పశుగ్రాసాలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏకవార్షిక పప్పు జాతి పశుగ్రాసాలు, అంటే దాని యొక్క జీవితకాలంలో ఒకటేసారి కానీ 2 సార్లు కానీ మనకు ఒక పశుగ్రాస ఉత్పత్తి ఇస్తే దాన్ని ఏకవార్షిక పప్పు జాతి పశుగ్రాసాలు అంటారు. ఉదాహరణకు మనకు పెసర గాని, పిల్లి పెసర గాని, జనుము గాని, తర్వాత అలసందలు, ఇవన్నీ ఏకవార్షిక పప్పు జాతి పశుగ్రాసాలు అంటారు. ఇవి ఒకసారి వేసినట్లయితే దాని యొక్క జీవితకాలంలో ఒకటేసారి మనకు కోత వస్తుంది. ఒకసారి నాటుకున్నట్లయితే రైతు సోదరులు దాదాపు ఒక 60 నుంచి 70 రోజుల్లో కోతకు వస్తుంది. ఆ రైతు తన యొక్క పశువులకు కానీ, తర్వాత తనకు ఎక్కువ ఉత్పత్తి అయితే దాన్ని ఏ రూపంలో నిల్వ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకెవరన్నా పక్క రైతులు ఎవరంటే వాళ్ళకు కూడా
1: అంటే ఏ విధంగా నిల్వ చేసుకుంటారు సార్?
0: దాన్ని జనరల్గా ఏంటంటే 60 రోజులు దాటిన తర్వాత ఎప్పుడే పూత దశకు వచ్చిన తర్వాత మనం దాన్ని కట్ చేసుకుని ఎండబెట్టుకోవాలి. దాంట్లో యొక్క తేమ శాతము 10 నుంచి 12% వరకు తేమ శాతం ఉన్నట్లు చూసుకున్నట్లయితే ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, తర్వాత ఫంగల్ కానీ డెవలప్మెంట్ కాకుండా మనం చూసుకోవచ్చు. అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు యొక్క దాని యొక్క సెల్ఫ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా ఆ విధంగా తేమ శాతం తగ్గించుకుంటే దాన్ని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం తన యొక్క కరువు పోయే వరకు కూడా మనం ఆ పశుగ్రాసాన్ని మన పశువుల మీదగా వాడుకోవచ్చు. అదేవిధంగా మనకు బహువార్షిక పప్పు జాతి పశుగ్రాసాలు ఉన్నాయి. బహువార్షిక పప్పు జాతి పశుగ్రాసాలు అంటే హెడ్జ్ లూసర్న్ కానీ, లూసర్న్ కానీ, స్టైలో కానీ ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి. ఇలాంటి వెరైటీస్ ఏంటంటే దాంట్లో మాంసకృతులు దాదాపు 17 నుంచి 20% ఉంటాయి. కొన్ని కొన్ని రకాల్లో ఉదాహరణకు మనకు మునగాకు ఉంది, మునగాకులు దాదాపు 25% వరకు కూడా మనకు మాంసకృతులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ 4 రకాల పశుగ్రాసాలను ఒకసారి మనం వేసుకున్నట్లయితే తన యొక్క జీవితకాలంలో దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల వరకు నిరంతరాయంగా మనకు పప్పు జాతి పశుగ్రాసాలు ఉత్పత్తి అనేది ఉంటుంది. మీకు ఒక రైతు సోదరులకు ఒక డౌట్ ఉంటుంది సార్, మనకు మీరు 2 రకాల పశుగ్రాసాలు మనకు చెప్పారు, ధాన్యపు జాతి పశుగ్రాసాలు చెప్పారు, పప్పు జాతి పశుగ్రాసాలు చెప్పారు, ధాన్యపు జాతి పశుగ్రాసాలను ఏ విధంగా పశువులకు వేయాలి, పప్పు జాతి పశుగ్రాసాలను ఏ విధంగా వేయాలి, లేదంటే పప్పు జాతి పశుగ్రాసాలను ఎక్కువ ఇచ్చినట్లయితే మనకు ఏమైనా నష్టాలు వస్తాయని కూడా రైతు సోదరులకు డౌట్ వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఉదాహరణకు ఒక ఆవు కానీ, గేదె కానీ ఒక 400 కిలోల శరీర బరువు ఉంటే దాదాపు 36 కిలోల పచ్చిమేత అవసరం ఉంటుంది. ఆ 36 కిలోలు ఒక రోజు 24 గంటల్లో 36 కిలోల పచ్చిమేత అవసరం ఉంటుంది. ఆ 36 కిలోల్లో 2/3 వంతు అంటే 24 కిలోలు మనకు
1: పశువుకు బరువును బట్టి మనము ఇచ్చే మేత కూడా
0: ఆధారపడి ఉంటుంది. 24 కిలోలేమో ధాన్యపు జాతి పశుగ్రాసాలు ఇవ్వాలి. ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటే జొన్న గాని, మొక్కజొన్న గాని, ఏకవార్షిక రకాలైన ఇచ్చుకోవచ్చు, లేదంటే బహువార్షిక రకాలైన గానీ, సూపర్ నేపేర్ గానీ, కోవన్ గానీ, కోటు గానీ, ఏపీబిఎన్ గానీ, ఇలాంటి ధాన్యపు జాతి పశుగ్రాసాలు మనం ఇవ్వచ్చు. రెండోది పప్పు జాతి పశుగ్రాసాలు కూడా చెప్పు, 12 కిలోల వరకు పప్పు జాతి పశుగ్రాసాలు ఇచ్చుకోవచ్చు. అది ఒకటేసారి 12 కిలోలు ఇవ్వకుండా మనం ఒక రోజులో 3 సార్లు కానీ 4 సార్లు ఇచ్చుకున్నాం అనుకోండి, అదే టైంలో మనకు డివైడ్ చేసుకుని ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒక్కోసారి ఇచ్చినప్పుడల్లా 12 కిలోల్లో 3 కిలోలు ఒకసారి, 3 కిలోలు ఒకసారి, 3 కిలోలు 4 సార్లు
1: 12 కిలోలను భాగాలుగా విభజించుకొని
0: 3 భాగాలు కానీ 4 భాగాలు విభజించుకొని పెట్టుకుంటే ఎలాంటి గ్యాస్ ఉత్పత్తి కానీ, ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉండదు. లేదు అంటే రైతులు ఒకటేసారి 12 కిలోలు ఇచ్చారనుకోండి కడుపు ఉబ్బే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో గ్యాస్ అనేది దాని యొక్క అరల పొట్టలో కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు గ్యాస్ ఉబ్బి కూడా పశువులు అపస్మారక స్థితిలోకి పోయి చనిపోయే అవకాశాలు కూడా సంభవిస్తుంటాయి. ఇది చాలా రేగా సంభవిస్తుంది. అందుకని రైతు సోదరులందరూ తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు 24 గంటల్లో 12 కిలోల వరకే వేయాలి. 12 కిలోల కంటే ఎక్కువ వేయద్దు. అది కూడా 2 సార్లు వేస్తారా, 3 సార్లు వేస్తారా, 4 సార్లు వేస్తారా, దాన్ని బట్టి డివైడ్ చేసుకుని ఇస్తే చాలా మంచిగా ఉంటాయి. ఇలాంటి సమస్య నుంచి కూడా మనం బయటపడచ్చు.
2: హరి హరి.

0: అలాగే ఎల్నీలో ప్రభావం తోటి ఈ పాడి పశువుల మీద చాలా రకాల ప్రభావాలు ఉంటాయని తెలియజేస్తున్నారు. పాడి పశువుల్లో సరైన గర్భధారణ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
1: ఇప్పుడు ఏంటంటే పాడి పశువు అంటే ఆ పాలిస్తేనే అది పాడి పశువు అవుతుంది. ఆ పాలు ఇవ్వలేదు అనుకోండి, అది పేడ పశువు అవుతుంది. అది రైతు సోదరులందరూ ఏంటంటే పాడి పశువు కోసం చూస్తారు. పాడి పశువు ఒకసారి ఈన తర్వాత 3 నెలల నుంచి 4 నెలల రూపాయల తప్పనిసరిగా రైతు సోదరులందరూ అది ఎదకొచ్చే విధంగా చూసుకోవాలి. ఎదకు రావడానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, దాని యొక్క ఎదకు రావడానికి పోషణలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి, దానికి కావాల్సిన మాంసకృతులు ఇవ్వాలి, దానికి కావాల్సిన విటమిన్స్ ఇవ్వాలి, దానికి కావాల్సిన మినరల్స్ అయితే కాల్సియం అయితేని, మెగ్నీషియం అయితే, మ్యాంగనీస్ అయితేంది, కాపర్ అయితేంది, కోబాల్ట్ అయితేంది, నికెల్ అయితే, జింక్, సిలీనియం, ఇలాంటి చాలా తక్కువ క్వాంటిటీలో ఉపయోగపడే న్యూట్రియంట్స్ కూడా చాలా అవసరం. ఎలాంటి మాంసకృత లోపం కానీ, కార్బోహైడ్రేట్స్ లోపం కానీ, వైటమిన్స్ కానీ లోపం, తర్వాత మినరల్స్ లోపం లేకుండా చూసుకున్నట్లయితే ఆవులు కానీ గేదెలు కానీ ఈయన తర్వాత 3 నెలల లోపల తప్పనిసరిగా ఎదకొస్తాయి. ఎదకొచ్చినప్పుడు అందుబాటులో ఉన్న పశు వైద్యాధికారిని లేకపోతే పశు వైద్య సిబ్బందిని పిలిపించి తప్పనిసరి పరిస్థితుల్లో కృత్రిమ గర్భధారణ చేయిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. మళ్ళీ తర్వాత ఆవు కానీ గేదె కానీ, ఆవు అయితే 9 నెలల్లో ఇంతది, గేదె అయితే 10 నెలల్లో కట్టిన తర్వాత ఇంతది. అదేవిధంగా రైతు సోదరులు తప్పనిసరిగా గుర్తించుకోవాల్సింది, మళ్ళీ ఒక 21 రోజు వరకు తప్పనిసరిగా అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ ఆయన ఆవు కానీ గేదె కానీ ఎదకొస్తుందా రావట్లేదా. ఎదక రావట్లేదు అంటే అది దాదాపు 99% మళ్ళీ అది కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది, కట్టే చూలు కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయినా కానీ రైతు సోదరులు 2 నెలల నుంచి 3 నెలల లోపల పశు వైద్యాధికారికి మళ్ళోసారి చెక్ చేయించి, గర్భధారణ పరీక్ష చేయించి అది కట్టిందని కన్ఫర్మేషన్ చేసుకుంటే మళ్ళీ ఒక ఆవులైతేనేమో 9 నెలలకు, గేదెలైతేనే 10 నెలల తర్వాత ఈనే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో 3 నెలల తర్వాత కూడా కొన్ని ఆవులు కానీ గేదెలు కానీ చెక్ చేసినప్పుడు అవి కట్టని సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కట్టని సందర్భాలు ఉన్నప్పుడు మళ్ళీ వైద్యాధికారితో కానీ, తర్వాత పశు వైద్య సిబ్బందితో కానీ గర్భధారణ పరీక్షలు చేయించుకొని ఏ సమస్య ఉందో ఆ సమస్య తగ్గట్టు మనం మెడిసిన్స్ కానీ, తర్వాత మినరల్ మిక్చర్ కానీ, తర్వాత యాంటీబయాటిక్స్ కానీ ఇవి వాడితే ఆ సమస్యల్ని తీరిపోయి మళ్ళీ ఎదకొచ్చే అవకాశం ఉంటుంది. ఎదకొచ్చినప్పుడు కృత్రిమ గర్భధారణ చేపిస్తే మళ్ళీ కట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.
0: గర్భధారణ సమస్యల గురించి చక్కగా వివరించారు. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత, అంటే దూడలు పుట్టిన తర్వాత వాటి సంరక్షణ కూడా ఎలా చేయాలంటారు? ఈ ఎల్నినో ప్రభావం వాటి మీద కూడా ఏ విధంగా ఉంటుందో కొంచెం తెలియజేయండి.
1: ఆల్రెడీ ఆవులు కానీ గేదెలు కానీ నిండి చుడుకొచ్చి ఇప్పుడు ఈయన సీజను, రైతు సోదరులు అయితేంది, ఆ పశువు అనేది ఎప్పుడు ఇంతుంది అనేది ఆల్రెడీ రైతుకు కొంత అవగాహన ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు 24 గంటలు ఆ పశువును అందుబాటులో ఉండాలి. పశువు ఈనేటప్పుడు తగినంత మేత ఉన్నదా, లేకపోతే తగినంత బెడ్డింగ్ మెటీరియల్ ఉందా, లేకపోతే ఈనేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవన్నీ తప్పనిసరిగా రైతు అందుబాటులో ఉండి సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు రావు. అదే ఈన తర్వాత దూడ ఏదైతే ఉన్నదో ఆ బొడ్డు ఉంటుంది, ఆ బొడ్డును దాదాపు 2 నుంచి 2.5 ఇంచుల వరకు వదిలిపెట్టి పైనుంచి కిందికి, తర్వాత ఒక దారంతో కట్టి కట్ చేసి దాని మీద టించర్ ఎయిడింగ్ అని అప్లై చేస్తే ఎలాంటి ధనురాతం లాంటి ఎలాంటి సమస్యలు రాకుండా దూడల్ని సంరక్షించుకోవచ్చు. అదేవిధంగా పుట్టిన తర్వాత ప్రతి దూడకు విటమిన్ ఏ ఇంజెక్షన్స్ అయితే తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ విటమిన్ ఏ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల దూడలో తర్వాత ఫర్దర్గా ఏవైతే జబ్బులు ఉంటాయో ఆ జబ్బుల నుంచి చాలా వరకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ దూడను కూడా మనం సంరక్షించుకోవచ్చు. అదేవిధంగా ఫస్ట్ ఒక 3 రోజులు అయితే ఇప్పుడు టెట్రాసైక్లిన్ అనే పౌడర్ అనేది మన హాస్పిటల్లో అందుబాటులో ఉంటుంది. రైతు సోదరులందరూ హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ని కానీ పశు వైద్య సిబ్బందిని కానీ అడిగినట్లయితే ఆ టెట్రాసైక్లిన్ పౌడర్ ఇస్తారు. 2వ రోజు 3వ రోజు టెట్రాసైక్లిన్ పౌడర్ తాపిస్తే మంచిది. అదేవిధంగా రైతు సోదరులు చాలా ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడైతే ఈయన తర్వాత 1/2 గంట లోపల తప్పనిసరిగా జున్ను పాలనని తప్పనిసరిగా తాపించాలి. ఎట్టి పరిస్థితుల్లో తాపిస్తే దాని యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేది పెరిగి వ్యాధి నుంచి రక్షించుకోవచ్చును. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దూడ చనిపోయే అవకాశం చాలా వరకు రక్షించుకోవచ్చు. అదేవిధంగా దూడ పుట్టిన తర్వాత ఫస్ట్ నట్ల నివారణ మందు అనేది వేయాలి. ఫస్ట్ నట్ల నివారణ మందు పుట్టిన తర్వాత 10 రోజులకు ఒకసారి, తర్వాత 21 రోజులకు ఒకసారి, అట్లా 3 నెలల వరకు ఇచ్చుకుంటూ పోయినట్లయితే ఈ నట్టలు కూడా అన్ని వెళ్ళిపోతే దూడల యొక్క పెరుగుదల కూడా చాలా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పుట్టిన దూడలకు 3 నెలలు దాటిన తర్వాత గాలికుండు టీకాలు కానీ, జబ్బవాపు టీకాలు కానీ, తర్వాత గొంతువాపు టీకాలు కానీ ఇలాంటి ఇచ్చుకున్నట్టు పోయినట్లయితే ఈరోజు పుట్టిన దూడనే రేపటి పాడి పశువుగా మంచిగా పెరిగి పాల ఉత్పత్తి కూడా అధికంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతు సోదరులందరూ పుట్టిన దూడని పాడి పశువుగా పెంచుకోవచ్చును. పాడి పశువుగా పెంచుకున్నట్లయితే తనకు ఏదైతే ఇప్పుడు ఒక పాడి పశువును కొనాలంటే 100,000 నుంచి 150,000 రూపాయలు ఆదాయం ఖర్చు అవుతుంది రైతుకు. ఈ విధంగా దూడలకు నట్ల నివారణ మందు టీకాలు వేసుకున్నట్లయితే పుట్టిన ప్రతి దూడని మనం పాడి పశువు అని పాడి గేద కూడా మారే అవకాశం ఉంటుంది. ఈ రకమైన జాగ్రత్తలు రైతులు పాటించినట్లయితే తనకు ఎవ్రీ సంవత్సరము కొత్త పాడి పశువును కొనాల్సిన అవసరం లేకుండా ప్రతి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక్కోసారి తన యొక్క షెడ్యూల్లో కానీ ఈ రోజు పుట్టిన లేగదూడలే రేపటికి పాడి పశువుగా మారే అవకాశం ఉంటుంది.
0: ఎల్నినో ప్రభావంతో వచ్చే గర్భధారణ సమస్యల గురించి గానీ అలాగే దూడల పెంపకం గురించి గానీ చాలా బాగా వివరించారు. ఇందాక చెప్పినట్టు గాలికుంటు వ్యాధి గురించి అలాగే రేబిస్ వ్యాధి గురించి కూడా చెప్పారు. అలాగే పొదుగు వాపు వ్యాధి గురించి కూడా వివరించండి.
1: ఈ పొదుగు వాపు అనేది చాలా పెద్ద సమస్య మారింది ఈ డైరీ ఇండస్ట్రీలో. ఒకసారి పొదుగు వాపు వచ్చిందంటే మనకు రైతు సోదరులందరూ మెయిన్ ఆధారపడేది పాల ఉత్పత్తి మీదే. ఇప్పుడు ఆవులు కానీ గేదె కానీ పాలు ఇస్తేనే మనకు పాల ఉత్పత్తి వస్తుంది. పాలు ఇవ్వకుంటే పాల ఉత్పత్తి రాదు. అది దానికి 150,000 పెట్టి లేకపోతే 200,000 పెట్టి రైతు తీసుకున్నా పొదుగు వాపు జబ్బు వల్ల పాలు ఇవ్వకపోతే ఈ రైతుకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు రావు, రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ పొదుగు వాపు జబ్బు అనేది రైతు స్థాయిలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ పొదుగు వాపు జబ్బును అనేది మనం నివారించుకోవచ్చును. ముఖ్యంగా రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు కొన్ని వివరిస్తాను. ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఎప్పుడైతే మనం పాలు విండుతామో పాలు విండడానికి ముందే పొదుగును తేటగా కడగాలి. కడిగిన తర్వాత దూడను వదిలిపెట్టాలి. దూడ వదిలిపెట్టిన తర్వాత మళ్ళొకసారి పాలు విండడానికి ముందు పొదుగుని కడిగి కడిగిన తర్వాత ఒక పొడిగుడ్డతోటి ఆ పొదుగును తేటక తూడ్చిన తర్వాత మనం పాలు వినడం అనేది స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే పాలు వినడం స్టార్ట్ చేస్తామో ఆవు కానీ గేదె కానీ కదలకుండా నిశ్శబ్దంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎలాంటి సౌండ్స్ కానీ ఎలాంటి అవి లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా పాలు వినేటప్పుడు కూడా ఒక ఆవును కానీ గేదెను కానీ ఒక 5 నిమిషాల్లో పాల ఉత్పత్తి కంప్లీట్ అయ్యేటట్లు చూసుకోవాలి. 5 నిమిషాల కంటే పాల ఉత్పత్తి ఎక్కువైనట్లయితే మళ్ళీ ఎగసేపే అవకాశం ఉంటుంది. అందువల్ల పాల ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత రైతు సోదరులందరూ

0: గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవుని గాని గేదెని గాని పాలు బిన్నిన తర్వాత తప్పనిసరిగా 30 నిమిషాల నుంచి గంట వరకు నిలబడే విధంగా ఉండాలి. ఎందుకంటే ఏవైతే పాలు బిండే మెమరీ గ్లాండ్స్ ఓపెన్ అయి ఉంటాయి, దాని రంధ్రాలు చనుమునలు, ఆ రంధ్రాలు ఓపెన్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అది పడుకున్నప్పుడు ఏవైతే మూత్రం కానీ పేర్లో కానీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చనుమునల ద్వారా అది బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ పొదుగులోకి ఎంటర్ అయ్యి పొదుగువాపు జబ్బు వచ్చే అవకాశం ఉంటాయి. అందువల్ల రైస్ వాళ్ళు ఈ విధంగా పడుకోకుండా ఉండాలంటే ముఖ్యంగా పాలు విన్న తర్వాతనే పచ్చిమేత కానీ ఎండి మేత కానీ దాన కానీ ఇచ్చినట్లయితే మనకు పాలు ఆవులు కానీ గేదెలు కానీ పాలు విన్న తర్వాత పడుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాలు విన్న తర్వాత కూడా కోర్సులనే ఒక యాంటీసెప్టిక్ లిక్విడ్ ఉంటుంది. ఆ యాంటీసెప్టిక్ లిక్విడ్లో ఆ 4 రకాల పొదుగును దాంట్లో డిప్ చేసినట్లయితే ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ వైరస్ ద్వారా వచ్చే పొదుగువాపుల జబ్బు నుంచి మనము పాడి పశువులను కాపాడుకోవచ్చు. అదేవిధంగా షెడ్డు కూడా ఎప్పుడు నీట్గా ఉన్నట్లయితే చాలా వరకు మనం పొదుగువాపు జబ్బుని పాడి పశువుల నుండి కాపాడుకోవచ్చు.
1: పాడి పశువులపై ఎల్ నినో ప్రభావం గురించి చాలా చక్కగా వివరించారు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు. ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు పాడి పశువుల పెంపకంలో ఎల్ నినో ప్రభావం గురించి హైదరాబాద్ శాంతినగర్లోని ప్రాథమిక పశు వైద్యశాలలో పశు వైద్య అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె శారద, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ భూక్యా వీరన్న.
3: उतला बोल रहा
4: है पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
4: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गो से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं.
4: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच
4: है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज के जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: इपड़े को प्रकटन
5: पुलिस.
6: మిస్ సీమా
5: చెప్పండి.
6: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
5: కానీ నేను ఎందుకు?
6: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
5: డిజిటల్ అరెస్ట్?
6: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
5: ఇంత డబ్బా?
6: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
5: జైలుకి నువ్వే వెళ్తావు. మీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
7: హలో అమ్మా.
5: హాయ్.
7: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం కొద్ది క్షణాల్లో.
8: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సిటీ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త లావణ్య గోగినేని.
9: వికసిత్ భారత్ కార్యక్రమంలో నేడు మనతో ఉన్నారు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారు. వారితో ఈ శిక్షణ సంస్థ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కాసయ్య గారు.
10: నమస్కారం మేడం.
9: ముందుగా మా రేడియో శ్రోతలకి ఆర్సిటీ అంటే ఏంటి, దాని ప్రధాన లక్ష్యం ఏమిటో క్లుప్తంగా చెప్పగలరా?
10: ఖచ్చితంగా మేడం. ఆర్సిటీ అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మేడం. మనకి తెలుగు దీన్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అంటారు. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి నైపుణ్య శిక్షణ ద్వారా వాళ్ళని మరింత మెరుగుపరచి స్వయంగా వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మేడం. ఈ ఆర్సిటీ అనేటువంటిది 1982 ప్రస్తుత రాజ్యసభ మెంబర్ అయినటువంటి డాక్టర్ పద్మవిభూషణ్ వీరేంద్ర హెగ్డే గారు ముందు దీనికి రూపకల్ప మేడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది ప్రతి డిస్టిక్ లో ఉన్న లీడ్ బ్యాంక్ ని దీని ఇనిషియేటివ్ గా తీసుకుని దీన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ ఆర్సిటీల్ని మనకి అందించడం జరిగింది మేడం. ప్రతి జిల్లాలో కూడా
9: మీ సంస్థ అందించే శిక్షణలకు ఎవరు అర్హులు, వయసు మరియు విద్యార్హతలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉంటాయి?
10: మనకి ముఖ్యంగా ఈ సంస్థకి 70% మనకి గ్రామీణ ప్రాంత వాళ్ళు మస్ట్ ఉండాలి మేడం. ఆ తర్వాత 30% వాళ్ళు గ్రామీణ ప్రాంత వాళ్ళు కాకపోయినా అర్బన్ వాళ్ళని తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ముఖ్యంగా 90% బిలో పావర్టీ లైన్ క్యాండిడేట్స్ ని మనం తీసుకోవాలి. వాళ్ళని ఏం చేసుకుని మాత్రమే మనకి ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడింది. ఏదో ఒక విధంగా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి. కనీసం ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నా సరే అతనే కాకుండా వాళ్ళ ఇంటిల్లిపాదిని మనకి ముందుకు తీసుకెళ్లగలడు. ఆ విధంగా ఈ ఇన్స్టిట్యూట్ నడపడుతుంది మేడం.
9: మీ సంస్థ అందించే శిక్షణలకు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఆర్టీసీ ఏ విధమైన పాత్ర పోషిస్తుంది?
10: ఇప్పుడు ఉన్న కాలంలో చూస్తే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా కష్టం అండి, గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ. కానీ మనకి ఈ స్కిల్స్ నేర్చుకున్న ద్వారా వాళ్ళే సొంతంగా వ్యాపారం పెట్టుకుని వాళ్ళే 10 మందికి మళ్ళీ అంటే ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు చేరుకుంటారండి. అది దీంట్లో ఉన్న బ్యూటీ మేడం.
9: ప్రస్తుతం మీ ఆర్సిటీసీ కేంద్రంలో యువత కోసం ఎలాంటి స్వయం ఉపాధి కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
10: మన ఆర్సిటీలో సుమారుగా 75 రకాల కోర్సుల శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్సు, మనకి సర్టిఫైడ్ కోర్సు, కానీ 75 రకాల కోర్సులు ఉన్నవి. మనకి విరివిగా ఇక్కడ ఎక్కువగా కోరుకునేది టైలరింగ్ ఒకటి, మగ్గం వర్క్ అంటే ఎంబ్రాయిడరీ, ప్లస్ బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయటము, పికిల్స్ తయారు చేయటము, అలాగనే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ, అలాగే సిసి కెమెరాస్ ఇన్స్టాలేషన్ సర్వీసింగ్, ఏసీ ఫ్రిజ్లు మెకానిజం, మష్రూమ్ కల్టివేషన్, వర్మీ కంపోస్టు, డైరీ, పౌల్ట్రీ, ఇటువంటి కోర్సులో మనకి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా శిక్షణ తీసుకుంటారండి.
9: మహిళల కోసం ప్రత్యేకంగా ఎలాంటి కోర్సులు నిర్వహిస్తున్నారు? గృహిణులు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?
10: మహిళల కోసం టైలరింగ్ ఒకటి, ఎంబ్రాయిడరీ కోర్సు, బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయడము, ఇవి ఆర్సిటీలో ఎక్కువగా మహిళలకి టార్గెటెడ్ గానే ఎక్కువగా ఉన్నాయి.
9: ఆర్థికంగా
10: నిలదొక్కుని వాళ్ళ ఇంటికి సపోర్ట్ చేసే విధంగా, ఆర్థికంగా సపోర్ట్ చేసే విధంగా ఈ కోర్సులు డిజైన్ చేయబడి ఉన్నవి. నేర్చుకోవడానికి మాత్రం వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ 1 మంత్ గానీ కోర్సు పీరియడ్ వాళ్ళు ఏమైనా స్పెండ్ చేసి నేర్చుకోగలిగితే ఎటువంటి రూపాయి ఖర్చు కూడా పెట్టకుండా కోర్సు అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండే మనం వాళ్ళు సంపాదించుకునేటువంటి మార్గాన్ని, దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ని కూడా మన సంస్థ ద్వారా మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది.
9: చాలా మందికి శిక్షణా కాలంలో శిక్షణ, భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగానే ఉంటాయా?
10: మన ఆర్సిటీ శిక్షణా కాలంలో ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. మొత్తం కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భోజనం గానీ లేకపోతే వసతి గానీ దూర ప్రాంతంలో దగ్గర వాళ్ళు గానీ ఎవరికైనా సరే పూర్తి స్థాయిగా ఫ్రీగా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి అలాగనే హాస్టల్లో ఉండే వాళ్ళకి రాను పోను ఛార్జీలు, ఒకసారి రావడానికి ఇంటికి వెళ్ళడానికి కూడా ఛార్జీలు కూడా మనమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేము హాస్టల్లో ఉండట్లేదు, వెళ్ళి వస్తాము, ఇంటికి వెళ్ళి వస్తాము అనుకునే వాళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయము, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ టీ స్నాక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసి అక్కడే ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే ప్రొవైడ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అంటే ఇంటరప్షన్ ఉండకూడదు, మధ్యలో బ్రేక్ ఉండకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏకాగ్రతతో నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఈ మంచి అవకాశాన్ని కల్పించిందండి. ఇది మనకి మెటీరియల్ గానీ అంటే యూనిఫామ్ గానీ ప్లస్ మనకి టైలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ గానీ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. అయిపోయిన తర్వాత టూల్ కిట్స్ ప్రొవైడ్ చేస్తాం మనం.
9: సాధారణంగా శిక్షణ కాలం ఎంత ఉంటుంది? థియరీ కంటే ప్రాక్టికల్స్ కు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు?
10: చాలా మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు మనకి ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా సరే థియరీ ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్ తక్కువగా ఉంటుంది.
9: అవును,
10: జనరల్ గా. కానీ ఇక్కడ ఆర్సిటీలో పూర్తి స్థాయిలో ప్రాక్టికలే, 10% థియరీ ఉంటుంది, 90% ప్రాక్టికల్ ఉంటుంది. మొత్తం ఆ ప్రాక్టికల్ మీదనే వాళ్ళకి మీరు ట్రైనింగ్ తీసుకుని వెళ్లే టయానికి జనరల్ గా సపోజ్ మీరు టైలింగ్ తీసుకుంటే బయట నేర్చుకోవాలంటే ఒక 3 మంత్స్ 4 మంత్స్ నేర్చుకుంటారు. అది కూడా 3 ఐటమ్స్ 4 ఐటమ్స్ నేర్చుకుంటారు. కానీ మన ఇన్స్టిట్యూట్ లో ఓన్లీ 30 డేస్ ట్రైనింగ్ పీరియడ్ అది. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో సుమారుగా మీరు 24 ఐటమ్స్ ఎవరైనా సరే అంటే ఇప్పుడు మిషన్ తొక్కడం రాని వాళ్ళు కూడా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి వెళ్లే టయానికి 30 రోజుల్లో 24 ఐటమ్స్ కూడా పర్ఫెక్ట్ గా కొట్టగలుగుతారు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే

0: ఓన్లీ ప్రాక్టికల్ మీద బేస్ అయ్యి వెళ్ళటం వల్లనే అది ముఖ్యంగా అది సాధ్యపడుతుంది అండి. ఇది ఆ ట్రైనీస్ మనకి ట్రైనర్స్ కూడా ఆ విధంగానే అటువంటి వాళ్ళనే తీసుకుంటారు అన్నమాట మన ఇన్స్టిట్యూట్ లోకి.
1: శిక్షణ కాలం ఎంత ఉంటుంది?
0: ఇక్కడ శిక్షణ కాలం అనేటువంటిది మన కోర్సుని బట్టి డిపెండ్ అవుతుంది మేడం. ఇప్పుడు టైలరింగ్ కి 30 డేస్, మగ్గం వర్క్కి 30 డేస్, బ్యూటీ పార్లర్ కి 30 డేస్, జూట్ బ్యాగ్స్ కి వచ్చేసరికి 14 డేస్ ఉంటుంది. అలాగే మష్రూమ్ కల్టివేషన్ కి అలాగే 10 డేస్ అలా ఉంటుంది. వర్మీ కంపోస్ట్ కి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ అది కూడా, అలాగే సిసి కెమెరాస్ కి అది కూడా 13 డేస్ ప్రోగ్రామ్. అంటే డిపెండింగ్ ఆన్ కోర్సు మనకి డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. జనరల్ గా మనకి 7 డేస్ నుంచి 45 డేస్ మధ్యలో ఉంటుంది అండి. ఏ కోర్సు తీసుకున్నా సరే 7 to 45 డేస్ మధ్యలో ఉంటుంది.
1: శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులకు సర్టిఫికేట్స్ ఇస్తారా? అవి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవేనా?
0: ఎస్ మేడం, మనకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ బాడీ ఒకటి ఉంటుందండి, థర్డ్ పార్టీ బాడీ, వాళ్ళు వచ్చి మనకి అసెస్ చేస్తారు వీళ్ళు పూర్తి స్థాయిలో నేర్చుకున్నారా లేదా అనేటువంటిది. లాస్ట్ డే వచ్చేసి చెక్ చేస్తారు వాళ్ళు. 2 రకాలుగా చెక్ చేస్తారు, అంటే సాఫ్ట్ స్కిల్స్ ప్లస్ హార్డ్ స్కిల్స్, అంటే 2 రకాలుగా మనకి చెక్ చేసి దానికి సంబంధించిన వాళ్ళు మార్క్స్ అలాట్ చేసి వాళ్ళు పాస్ అయితే పాస్ చేస్తారు మేడం, లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్ చేస్తారు. అది ఖచ్చితంగా మనకి ధృవీకరిస్తారు వాళ్ళు. పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు, అది కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా మనకి ఆ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ సర్టిఫికేట్స్ ద్వారా మనము బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే
1: మరి సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు కదా, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలంటే పెట్టుబడి సమస్య కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి. దీనికోసం బ్యాంకు రుణాల మంజూరులో మీ సంస్థ ఏ విధంగా అండగా నిలుస్తుంది?
0: మనకి ట్రైనింగ్ పీరియడ్ లోనే మనకి గవర్నమెంట్ అంటే బ్యాంకుల ద్వారా ఎటువంటి లోన్ రుణ సదుపాయాలు ఉంటాయి, స్కీమ్స్ ప్లస్ వాటిని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అవన్నీ కూడా మేము ట్రైనింగ్ పీరియడ్ లోనే వాళ్ళకి నేర్పిస్తామండి. నేర్పించడంతో పాటుగా ఉద్యమి రిజిస్ట్రేషన్ అని, ఇప్పుడు సపోజ్ ఏ మనకి వ్యాపారం చేసుకోవాలన్నా సరే ఉద్యమి రిజిస్ట్రేషన్ కంపల్సరీ అది చేసుకోవడము, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ లేని వాళ్ళకి కూడా మేము పాన్ కార్డు అప్లై చేపిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. ఆ పాన్ కార్డు అప్లై చేయించడము అంటే ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ కొంతమంది లింక్ ఉండదు అది కూడా లింక్ చేయించి, అంటే ఇవన్నీ కూడా అంటే లోనికి ముందుగానే వాళ్ళని సంసిద్ధం చేస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే అన్ని రకాలుగా. ఆ లోను తాలూకు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా మనము వాళ్ళకి పూర్తి స్థాయిలో మనం అవగాహన కల్పిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ మినిస్ట్రీ నుంచి వస్తాయి కాబట్టి మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు ఎక్కడ ఏ బ్యాంకులో అయినా సరే వాళ్ళు లోన్ తీసుకునే విధంగా ఆ సర్టిఫికేట్స్ మనకి అందించడం జరుగుతుంది. మనకి జిల్లాలో ఉన్న ఎల్డిఎం గారి ద్వారా తొందరగా రుణాలు అందే విధంగా రికమెండ్ చేస్తాం వాళ్ళ బ్రాంచీలని.
1: కేవలం శిక్షణ ఒక్కటే ఇవ్వకుండా భవిష్యత్తులో వారు ఎదుర్కొనే సమస్యలకు మీ సంస్థ నుండి ఎలాంటి ఫాలో అప్ సేవలు ఉంటాయి?
0: శిక్షణ అంటే మేడం ఇప్పుడు టైలరింగ్ అంటే టైలరింగ్ నేర్పకుండా వాళ్ళు వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఇప్పుడున్న కాంపిటీషన్లో వాళ్ళు ఎటువంటి వాళ్ళ లక్షణాలు పెంపొందించుకోవాలి అనేటువంటి ఈడిపి కోర్సు అని ఉంటుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ఆ ఈడిపి కోర్సు మన శిక్షణ కాలంతో పాటు ఇన్బిల్ట్గా ఇవ్వబడుతుంది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వ్యాపారం పెట్టుకోవడానికి దాంట్లో ఎదురయ్యే ఇబ్బందులు కానీ అవన్నీ కూడా అంటే అవలేలగా దాటడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మేము గేమ్స్ ద్వారా స్పెసిఫిక్ గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ద్వారా సరళంగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఈజీగా అర్థమయ్యే విధంగా మేము గేమ్స్ ద్వారా వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళకి అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుందండి. తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మేము తయారు చేస్తామండి ఇన్స్టిట్యూట్లో.
1: శిక్షణ పొందాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుసరించాల్సిన ప్రక్రియ ఏమిటి, ఎవరిని సంప్రదించాలి?
0: మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు అండి, మా నంబర్స్ ఉంటాయి. లేకపోతే మనకి ఈమెయిల్ ఐడి ఉంది, RZT నెల్లూర్ RSETINELLORE22@gmail.com. దీనికి మెయిల్ చేసినా పర్లేదు, లేదా మా సంస్థకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ కూడా మేము ప్రతి పాంప్లెట్ లో కూడా మేము దాన్ని పొందుపరచడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళిన అవేర్నెస్ క్యాంప్స్ కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే పాంప్లెట్స్ అందరికి ప్రొవైడ్ చేస్తుంటాము. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మాకు చేరుతుందండి, తద్వారా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
1: ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్
0: చేసుకోవచ్చు,
1: డైరెక్ట్ గా మన దగ్గరికి
0: రావాల్సిన అవసరం లేదండి. మనకి ఫోన్ నెంబర్లు ఉంటాయండి, మా స్టాఫ్ కానీ మావి కానీ వాళ్ళు ఫోన్ చేసి జస్ట్ మనకి ఆధార్ మనకి చెప్తే మేము దాన్ని రిజిస్టర్ లో రాసుకుని, అంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే మినిమం 25 మెంబర్స్ ఉండాలి, 25 to maximum 35 మెంబర్స్. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, సపోజ్ ఇప్పుడు మనకి ఏసీ మెకానిక్ నేర్చుకోవాలని ఎవరైనా ఫోన్ చేస్తారు, కానీ మన దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నౌ 10 మెంబర్సే ఉంటారు. అప్పుడు మేము వాళ్ళ పేరు కూడా యాడ్ చేసుకుని రిజిస్టర్ లో రాసుకుంటాం. రాసుకుని ఎప్పుడైతే మనకి 25 మెంబర్స్ దాటిపోతారో అప్పుడు వీళ్ళందరికి ఇన్ఫార్మ్ చేసి పలానా టైం మేము కోర్సు పెడుతున్నాము, స్టార్ట్ చేస్తున్నాం, మీరు రమ్మని చెప్పేసి వాళ్ళందరికి కూడా ఇంటిమేషన్ చేయడం జరుగుతుందండి. మనకి మొబిలైజేషన్ లో మా డిఆర్డిఏ మా నెల్లూరు నుంచి కూడా వాళ్ళ సహకారం కూడా చాలా ఉంటుందండి.
1: నేటి డిజిటల్ కాలానికి అనుగుణంగా కోర్సులు ఏవైనా ఆధునిక మార్పులు లేదా ఈ కామర్స్ డిజిటల్ మార్కెటింగ్ అలాంటి అవకాశాలను జోడిస్తున్నారా?
0: ఖచ్చితంగా అండి, మన కోర్స్ పీరియడ్ లో ప్రతి కోర్సులో మీకు చెప్పినట్టుగా ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పాను, దాంట్లో భాగంగా మనకి ఆన్లైన్ లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి సపరేట్ నిపుణులను తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళకి చేసి కూడా మనకి నేర్పించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఫ్లిప్కార్ట్ గానీ అమెజాన్ గానీ ఇట్లలో ఎలా లాగిన్ అవ్వాలి, వాటిలో ఎలాగ మనం మెంబర్షిప్ తీసుకొని మనకు సంబంధించిన ప్రొడక్ట్స్ ని ఎలాగ మనం లాంచ్ చేసుకోవాలి, దానికి సంబంధించి అకౌంట్ ఓపెనింగ్ గానీ, దానికి ఆర్డర్ ఇచ్చినప్పుడు దాంట్లో డబ్బులు మనకి అకౌంట్ లో ఎలా పడాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి వాళ్ళకి శిక్షణ సమయంలో మనకి అందించడం జరుగుతుందండి. అది
1: మరి ఆర్సిటీలో దివ్యాంగుల కోసం ఏమైనా స్పెషల్ గా ప్రోగ్రామ్స్ పెట్టారా, వాళ్ళకి ఏమైనా స్పెషల్ గా శిక్షణ ఇచ్చేది అలాంటిది ఏమైనా ఉంటుందా?
0: దివ్యాంగుల కోసం కూడా అన్ని రకాల సదుపాయాలతోటి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఏ కోర్సులు అయినా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు, కానీ కొన్ని చేయలేని వాళ్ళు మనకి జనరల్ ఈడిపి ఫర్ పిడబ్ల్యూడీస్ అని ఉంటది, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కి జనరల్ ఈడిపి 10 డేస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటది. ఆ కోర్సు లో మనం వీళ్ళని భాగస్వామ్యం చేసి ఎక్స్క్లూజివ్ గా అంటే ఓన్లీ వాళ్ళ పిడబ్ల్యూఎస్ కి మాత్రమే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా మేము సుమారుగా 500 to 600 మెంబర్స్ ని ఎనబుల్ ఇండియా సహకారంతో మేము అంతమందిని ట్రైన్ చేశాము. వాళ్ళు చాలా మంది అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి రంగ్దే బ్యాంక్ నుంచి అంటే మన పిడబ్ల్యూడీస్ కి వాళ్ళకి స్పెషల్ గా బ్యాంక్ ఒకటి ఉంది, రంగ్దే బ్యాంక్ నుంచి కూడా మనకి ఫైనాన్స్ సౌకర్యం కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ విధంగా కూడా చాలా మందిని మనకి నెల్లూరు జిల్లాలో ట్రైన్ చేసి.
1: చివరిగా మా రేడియో శ్రోతలు ముఖ్యంగా ఉద్యోగార్థులు మరియు యువతకు మీరిచ్చే అమూల్యమైన సందేశం ఏంటి?
0: వేరొకరి కింద ఉద్యోగం చేస్తూ వారి వ్యాపార లెక్కలు చూసుకోవడం కంటే స్వయం ఉపాధిని ఎంచుకొని మన సొంత భవిష్యత్తును మనమే నిర్మించుకోవడం ఎంతో ఉత్తమం అన్నమాట.
1: ఆర్సిటీ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి.
0: థాంక్యూ మేడం, ధన్యవాదాలు.
1: మీరింతవరకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సిటీ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త లావణ్య గోగినేని. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
2: నెల్లూరు కేంద్రం సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఈరోజు 6 అక్టోబర్ వరల్డ్ సెరెబ్రల్ పాలసీ డే సందర్భంగా ప్రముఖ న్యూరోఫిజిషియన్ డాక్టర్ విష్ణువర్ధన్ వజల గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి టి శాంతిశ్రీ. సహకారం అందించారు మానేటి భూమేశ్వర్.
4: ప్రతి సంవత్సరం 6 అక్టోబర్ సెరెబ్రల్ పాలసీ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి వరల్డ్ సెరెబ్రల్ పాలసీ డేగా జరుపుకుంటున్నాం. దీని గురించి వివరంగా తెలియజెప్పడానికి డాక్టర్ విష్ణువర్ధన్ వజ్జన, ప్రముఖ న్యూరో ఫిజిషియన్, మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే.
5: నమస్తే అండి.
4: సార్, సెరెబ్రల్ పాలసీ పేరు వినడానికి కొత్తగా ఉంది. సెరెబ్రల్ పాలసీ అంటే ఏంటి, దాని కారణాలు ఏంటి?
5: ఈ సెరెబ్రల్ పాలసీ అనేది చిన్నపిల్లలు అంటే పుట్టుకకి 1 నెల అటు 1 నెల ఇటు ఉన్న వయసు వారిలో వచ్చేటటువంటి జబ్బు. ఆ టైంలో మెదడు ఎదుగుదల అనేది చాలా ఫాస్ట్ గా చాలా ర్యాపిడ్ గా ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఆక్సిజన్ లేకపోవడం కానివ్వండి, జాండీస్ ఎక్కువగా ఉండనియడం కానివ్వండి, డెలివరీ టైంలో బేబీ బయటికి రావడం కాసింత లేటుగా అవ్వనివ్వడం కానివ్వండి, లేకపోతే బేబీ జీన్స్ లో మదర్ నుంచి ఫాదర్ నుంచి వచ్చినటువంటి జీన్స్ లో బేబీకి ఉన్నటువంటి జీన్స్ లో ఏదైనా ఫాల్ట్ ఉండనివ్వడం కానివ్వండి, మదర్ కి అనగా అమ్మకి ప్రెగ్నెన్సీలో ఏదైనా ఇన్ఫెక్షన్ రానివ్వడం కానివ్వండి, ఏదైనా కారణం వల్ల బేబీ బ్రెయిన్ ఎదుగుదల అనేది కాసింత స్లోగా అయితే గనక దాన్ని మనం సెరెబ్రల్ పాలసీ అంటాము.
4: మరి దీని లక్షణాలు ఎలా ఉంటాయి సార్?
5: మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాము.

0: పిల్లకి బేబీ కానీ పిల్లవాడు పిల్ల కానీ మెడ నిలబెట్టాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాము, నిలబెడతది అని అనుకుంటాము. ఒక 6-7 నెలలకి బోర్ల పడుతుంది అని అనుకుంటాము. ఒక 7-9 నెలలకి 9 నెలలకి కూర్చుంటారు అని అనుకుంటాము. ఫస్ట్ బర్త్డే కల్లా నిల్చుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తాము. లేదా ఒక బర్త్డే తర్వాత ఒక 2-3 నెలలకి నడవడం అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటాము. ఇది మనం రొటీన్ గా మన ఇంటి పక్కన ఉన్న పిల్లలు కానీ మన స్కూల్ మేట్స్ వాళ్ళలో వీళ్ళలో కానీ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాము. అయితే ఇది ఇంచుమించు ప్రతి ఒక్కరికి ఈ టైమ్ లైన్ లోనే ఇట్లాంటి మైల్ స్టోన్స్ అనేటివి, అంటే ఇటువంటి ఇంప్రూవ్మెంట్స్ అనేటివి బేబీ మైండ్ సెట్ లో జరుగుతూ ఉంటాయి. ఏదైనా కారణం వల్ల ఇవి లేట్ గా అయినాయి అనుకోండి, అంటే 3 నెలలు దాటింది, ఒక 5-6 నెలలు దాటింది అయినా బేబీ మెడ నిలబట్టడం లేదు, ఒక 1 సంవత్సరం వచ్చింది అయినా బేబీ పొర్లడం లేదు, లేదా 1-1.5 ఇయర్ అవుతుంది బేబీ కూర్చోవడం లేదు, లేదా ఒక 2 ఇయర్స్ అవుతుంది బేబీ ఎవరిని గుర్తుపట్టడం లేదు, లేదా చిన్నప్పుడే బేబీ సరిగ్గా పాలు సక్ చేసుకోలేకపోతున్నారు, సరిగ్గా మింగట్లేదు, మింగితే దగ్గుగా వస్తుంది, సరిగ్గా మాటిమాటికి పొల మారుతుంది, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే కనుక బ్రెయిన్ అనుకున్నంత ఫాస్ట్ గా అనుకున్నంత కరెక్ట్ టైం లో డెవలప్మెంట్ అవ్వట్లేదు అనే దానికి ఒక నిదర్శనం. మనం తరచూ ఏం చేస్తూ ఉంటామంటే, కావలసిన టైంకి బాబు కనుక మాట్లాడట్లేదు అనుకుంటే పర్లేదులే నాన్న, మీ నాన్నగారు కూడా కొద్దిగా లేటుగానే మాట్లాడారు, సో నీకు మాట లేటుగా రావడం సహజమే అని ఏదో ఒక రీజన్ ని మనం అట్రిబ్యూట్ చేసి కరెక్టే పర్లేదులే అనుకుంటూ ఉంటాము. మెడ నిలబెట్టడం 5 నెలలు అవుతుంది, ఇంతవరకు బాబు మెడ నిలబెట్టలేదు అనుకున్నాం అనుకోండి, పర్లేదులే నాన్న వర్షాకాలం కదా, పర్లేదులే నాన్న సరిగ్గా పాలు తాగలేదు కదా, వెయిట్ తక్కువ ఉన్నాడు కదా అని ఏదో ఒక రీజన్ మనది మనం సర్ది చెప్పుకొని ఓకే ఈ రీజన్ వల్ల బాబు మెడ నిలబెట్టలేకపోతున్నాడు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ మనకు తెలియకుండా అక్కడ బ్రెయిన్ లో వేరే ప్రాబ్లం ఉండిండొచ్చు, బ్రెయిన్ లో డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండకపోయి ఉండిండొచ్చు. సో ఏదైనా అనుకున్న టైం లైన్ ప్రకారము బేబీ డెవలప్మెంట్ అనేది కరెక్ట్ గా లేదు అనుకుంటే, లేట్ గా అవుతుంది అనుకుంటే మనము సెరిబ్రల్ ప్యాలసీ ఉందేమో అని ఒక డౌట్ తెచ్చుకోవాలి. దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ ని కానీ ఒక నరాల డాక్టర్ న్యూరాలజిస్ట్ ని కానీ మీకున్న డౌట్ ని కనుక వాళ్ళకి చెప్పినట్టయితే కనుక కొంతమంది నిజంగా కూడా కొద్దిగా లేట్ గా రావడం చూస్తాం. సో ఇది నిజంగానే ప్రాబ్లమెటిక్, లేకపోతే ఈ మనిషిలో కొద్దిగా వెయిట్ చేయవచ్చు అనేది వాళ్ళు ఎగ్జామిన్ చేసి మీకు క్లారిటీ అనేది ఇస్తారు.
1: మరి సెరిబ్రల్ పాలసీ ఏ వయసు వారికి వస్తుంది, పర్టికులర్ వయసు అని ఉంటుందా?
0: సెరిబ్రల్ పాలసీ అనేది పుట్టిన తర్వాత ఇంచుమించు ఫస్ట్ 1 ఇయర్ లో మనము దీన్ని పసిగట్టేస్తాము. ఐదర్ పేషెంట్ అన్న మా బాబు ఎందుకో కాస్త స్లోగా డెవలప్ అవుతున్నాడు అని తీసుకురావడం అనేది జరుగుతుంది, లేదా పక్కింటి పిల్లలు కానీ మనకే పుట్టిన అతనితో పాటు పుట్టిన తోబుట్టులు కానీ ఈ టైం కల వీడు ఆల్రెడీ నిల్చున్నాడే, ఈ టైం కల వీడు ఆల్రెడీ మాట మాట్లాడడం మొదలు పెట్టాడే, వీడు ఎందుకు స్లోగా ఉన్నాడు అని మదన్ మనకే డౌట్ వచ్చి మనం డాక్టర్ని దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. లేదు అంటే గనక సరిగ్గా ఫీడ్ తీసుకోవట్లేదు, డెవలప్ అవ్వట్లేదు అన్న రీజన్ కన్నా మేము డాక్టర్ దగ్గరికన్నా వెళ్తాము, లేదా ఏదైనా ఫీవర్ వచ్చింది బాగా డీల్ అయిపోయినాడు మనిషి అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వేరే కారణం ద్వారా వెళ్ళినప్పుడు ఎగ్జామినేషన్ లో అదేంటి మనం ఎక్స్పెక్ట్ చేసినంత టోన్, ఎక్స్పెక్ట్ చేసినంత బిర్రుగా మనిషి లేడే, బాగా లూజ్ గా ఉన్నాడే, చేతులు గాళ్ళలో ఆ పటిమ అనేది లేదే అని ఎగ్జామిన్ చేసినప్పుడు డాక్టర్కైనా కానీ అర్థమైపోతుంది. సో యూజువలీ పుట్టిన 1 ఇయర్ లోపు ఏదో ఒక విధంగా బాబు కండిషన్ అయితే డయాగ్నోస్ అనేది మనం చేసుకోగలుగుతాము.
1: సో దీనికి డయాగ్నోస్టిక్ టెస్ట్ గానీ అల్ట్రాసౌండ్ ద్వారా గానీ కనిపెట్టే వీలుందా?
0: సెరిబ్రల్ పాలసీ అనేది మనము ఒక మనిషిని చూడగానే పసిగట్టగలిగేటటువంటి జబ్బు, ఎగ్జామినేషన్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాము. అంటే మనిషి బేబీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా కారణం వల్ల మనం అనుకున్న మోతాదు కన్నా ఎక్కువ బిర్రుగా ఎక్కువ టైట్ గా ఉన్నా కానీ అనుకున్న మోతాదు కన్నా ఎక్కువ లూజ్ గా అంటే ఫ్లాపీ అంటాం, బాగా లూజ్ లూజ్ గా కాలు ఎటుబడేసినట్టు పోతున్నాయి, తను అంటూ ఒక మినిమం ఒక పద్ధతిగా కూడా కూర్చోలేకపోతుంది, మెడ అటుబడిపోతుంది, కాలు ఎటుబడిపోతున్నాయి, సో ఎక్కువ బిర్రుగా ఉన్నా ఎక్కువ లూజ్ లూజ్ గా ఉన్నా అప్పుడు మనము ఓకే ఇది సెరిబ్రల్ పాలసీ అని అప్పుడే సస్పెక్ట్ చేస్తాము. అయితే క్లినికల్ గా మనకు ఒక డౌట్ వచ్చినప్పుడు దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి అయితే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేస్తాము. అయితే ఈ సిటీ స్కాన్ ఫెసిలిటీ అనేది మన నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ఉంది. సో ఈ సిటీ స్కాన్ కనుక మనం చేసినట్టయితే కనుక మీ హిస్టరీ, మీ ఎగ్జామినేషన్ మరియు ఈ సిటీ స్కాన్ చూసి మీ సెరిబ్రల్ పాలసీ ఉందా లేదా అని మనం చెప్పగలిగే అవకాశం 99% ఉంటుంది.
1: మరి సెరిబ్రల్ పాలసీకి చికిత్స ఏమైనా ఉందా సార్?
0: సెరిబ్రల్ పాలసీకి కంప్లీట్ గా నయమయ్యేటటువంటి చికిత్స ఏమీ ఇప్పటికైతే లేకపోయింది. కాకపోతే ఏ చికిత్స లేదు అనడం కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ టైంకి కనుక బేబీ ఆర్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినట్టయితే కనుక అదే టైంలో మనం ఆ మసిల్ కి తగినటువంటి ఫిజియోథెరపీ, ఆ మసిల్ కి తగినటువంటి టోన్ ఇన్ ఎక్సర్సైజెస్, లేదా బాబు మాట్లాడడం డిలే అయింది సో అదే బాబుని

0: థెరపీ ఒక నలుగురు మధ్యలో కూర్చోబెట్టేసి, స్పీచ్ థెరపీ ఒక ఎక్స్పర్ట్ తో స్పీచ్ థెరపీ ఇప్పడము, లేదా ఆక్యుపేషనల్ థెరపీ అటెన్షన్ స్పాన్ తక్కువగా ఉన్నటువంటి పిల్లలకి ఆక్యుపేషనల్ థెరపీ, ఇలా రకరకాల థెరపీస్ ని కనుక మనం ప్రొవైడ్ చేయగలిగినట్టయితే కనుక మనము వారిని అనుకోని మెడిసిన్స్ ఇచ్చే ఇంప్రూవ్మెంట్ కన్నా కూడా అధికంగా ఇటువంటి థెరపీస్ అనేటివి ఇంప్రూవ్మెంట్ అనేటివి ఇస్తాయి మనకి.
1: దీనికి టీకాలు ఏమైనా ఉన్నాయా సార్?
0: ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చేటటువంటి జబ్బు కాదు కాబట్టి దీనికి ప్రత్యేకంగా టీకాలు అంటూ ఏమి ఉండవు. ఇది యూజువల్లీ ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం వల్లనో, డెలివరీ టైంలో లేకపోతే మదర్కి ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం వల్లనో, లేకపోతే బేబీ పుట్టిన తర్వాత జాండీస్ ఎక్కువ ఉండడం వల్లనో, ఏదో కారణం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడం స్లోగా అవుతుంది కాబట్టి, డిలే అవుతుంది కాబట్టి వచ్చే జబ్బు కాబట్టి, మనం రొటీన్ గా తీసుకొని బీసీజీ పోలియో అటువంటి టీకాలతోని దీన్ని మనము తగ్గియడం కానీ ప్రివెంట్ చేయడం కానీ అనేది ఉండదు.
1: మరి ఎలాంటి మందులు తీసుకోవడం వల్ల సెరెబ్రల్ పాలసీ రాకుండా ఉంటుంది సార్?
0: సెరెబ్రల్ పాలసీ రాకుండా ఉండడానికి మనం రొటీన్ గా తీసుకునే మందులు ఏవైతే ప్రెగ్నెన్సీ లో ఉంటాయో, ఐరన్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి, ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, ఇవి మనమైతే రొటీన్ గా తీసుకుంటాము. ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ లో తీసుకోవాలి కాబట్టి, దానికంటూ వందల కారణాలు ఉంటాయి కాబట్టి తీసుకుంటాము. ఇవి సెరెబ్రల్ పాలసీని రాకుండా చేయడానికి తీసుకునే మందులు కావు, కానీ ఆ ఉన్న వంద కారణాల్లో ఇది కూడా ఒక కారణము. కరెక్ట్ గా మందులు తీసుకున్నట్టయితే కనుక సెరెబ్రల్ పాలసీ ఎంతో కొంత ఆ కారణం వల్ల వచ్చేటట్టయితే కనుక రాకుండా ఉంటుంది. కానీ ఆ మందులు మీరు తీసుకున్నా తీసుకోకపోయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ టైంలో ఒక 10 సెకండ్ ఆక్సిజన్ దొరకడం డిలే అయింది అనుకోండి, మనకు సెరెబ్రల్ పాలసీ వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సినారియోని మనం ఏదో ఒక మందు మనం ముందుగా తీసుకున్నాం కదా, ప్రెగ్నెన్సీ మొత్తం కరెక్ట్ గానే మెడిసిన్స్ తీసుకున్నాం కదా, టీకాలు కూడా తర్వాత ఇప్పిద్దాం అనుకున్నాం కదా, సో మాకు ఇలా రాకూడదు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ నిర్ణీత సమయంలో కొద్దిగా ఆక్సిజన్ తగ్గింది, లేదా పుట్టిన తర్వాత జాండీస్ బాగా ఎక్కువగా ఉండి మనం ఇంట్లో లైట్ పెడితే సరిపోతుంది, హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి అశ్రద్ధ చేసి జాండీస్ 25, 26, 30 దాకా వెళ్ళినా కానీ ఎంతో మంది పేషెంట్స్ హాస్పిటల్కి రాని అటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఆ జాండీస్ అనేది బ్రెయిన్ లో సెటిల్ అయ్యి బ్రెయిన్ డెవలప్మెంట్ ని అడ్డుకున్న తర్వాత ఒక 2-3 నెలలకి పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు అప్పటికి జాండీస్ ఎప్పుడో తగ్గిపోయి ఉంటుంది, కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అక్కడికక్కడికి ఆగిపోవడము, అక్కడికక్కడికి స్లో డౌన్ అవ్వడము అయినటువంటి సన్నివేశాలు చూసినాము. సో ఇటువంటి సినారియోని మనము ఏదో టీకా మనం కరెక్ట్ గా తీసుకున్నాం కదా అన్న రీజన్ తోని రాకుండా ఉండకూడదు అని అనుకోలేము. బ్రెయిన్ ఎదుగుదల అయ్యే టైంలో దానికి ఎటువంటి ఆటంకాన్ని కూడా మన చేతిలో నుంచి మనం దాన్ని కలగనియకూడదు. అది ఆక్సిజన్ కానివ్వండి, జాండీస్ కానివ్వండి, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఏ రీజన్ వల్ల అయినా కానీ ఎదుగుదల టైంలో దానికి కావాల్సినటువంటి ఇంపార్టెన్స్ మనం అనేది ఇవ్వాల్సి ఉంటుంది దానికి.
1: ఇప్పుడు నార్మల్ డెలివరీలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల రావచ్చు పాసిబిలిటీ ఉందన్నారు, మరి సిజేరియన్ వాళ్ళకి ఎంత వరకు దీన్ని అవాయిడ్ చేసే ఛాన్స్ ఉందంటారా?
0: అది నార్మల్ డెలివరీ సిజేరియన్ అని కాదు, బేబీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎన్నో సార్లు ఏడవడానికి ఒక నిమిషం కూడా పట్టినటువంటి సన్నివేశాలు ఉంటాయి. అది బేబీ లంగ్ మెచ్యూరిటీ బట్టి, బేబీకి ఉన్నటువంటి జీన్స్ బట్టి కూడా టైం పడుతుంది. నార్మల్ డెలివరీలో అయిన అవకాశం ఎంత ఉంటుందో, సి సెక్షన్ తర్వాత కూడా బేబీ ఏడవకపోవడానికి కారణం అంతే ఉంటుంది. కాబట్టి ఈ మెథడ్ లో డెలివరీ చేస్తే సెరెబ్రల్ పాలసీ వచ్చే రిస్క్ తక్కువ ఉంటుంది అని మేము ఎప్పుడు చెప్పకూడదు, చెప్పలేము కూడాను. ఎందుకంటే 100 కారణాలు ఉంటాయి బేబీ ఏడవకపోవడానికి. సో దాంట్లో ఏ కారణం వల్లైనా కానీ ఆక్సిజన్ తక్కువైనట్టయితే కనుక బ్రెయిన్కి సెరెబ్రల్ పాలసీ వచ్చే రిస్క్ ఉంటుంది. అదొకటే కారణం కాకుండా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, జాండీస్ కానివ్వండి, మదర్కి ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఇట్లాంటి కారణాల వల్ల కూడా రావచ్చు. సో నార్మల్ డెలివరీ అప్పుడు ఆక్సిజన్ మీకు వెంటనే అందుండొచ్చు, కాకపోతే 5వ నెలలో అమ్మకి కనుక ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ బేబీ బ్రెయిన్కి పాకినట్టయితే కనుక బేబీకి పుట్టిన వెంటనే సెరెబ్రల్ పాలసీ ఉంటుంది. పుట్టిన వెంటనే ఏడ్చుండొచ్చు, పుట్టిన వెంటనే ఆక్సిజన్ అందుండొచ్చు, కాకపోతే ఇంకా సెరెబ్రల్ పాలసీ వచ్చే రిస్క్ అయితే ఉంటుంది.
1: పెద్దయ్యాక ఈ వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఇంకా
0: లేదు, బ్రెయిన్ ఎదుగుదల టైంలో మాత్రమే ఇటువంటి ఇబ్బంది మనం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మనం సెరెబ్రల్ పాలసీ అనేది యూజువల్లీ పుట్టిన తర్వాత, పుట్టిన కొన్ని నెలల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కి అడ్డుపడితే వచ్చేటటువంటి ప్రాబ్లం కి మాత్రమే ఈ పదాన్ని మనం వాడతాము. ఒకవేళ ఒక 2-3 సంవత్సరాల తర్వాత బ్రెయిన్ ఎదుగుదలకి వేరే కారణం వల్ల, ఏదన్నా రీజన్ వల్ల బ్రెయిన్ ఎదుగుదల ఆగిపోతే దానికి వేరే టర్మినాలజీస్ అని ఉంటాయి, కాకపోతే దానికి సెరెబ్రల్ పాలసీ అనే పదాన్ని మనం వాడము.
1: మొదటి పాప లేదా బాబుకు వచ్చినప్పుడు ఈ వ్యాధి నెక్స్ట్ బిడ్డకు కూడా వస్తుందా?
0: చాలా మంది క్వశ్చన్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, అండ్ చాలా మంది ఈ విషయాన్ని తెలుసుకోవాలని కూడా మేము చాలా హార్ట్ఫుల్ గా చెప్తున్నాము. బేబీకి సెరెబ్రల్ పాలసీ రావడానికి చాలా కారణాలు ఉంటాయి, అందరికీ అర్థమయ్యే కారణం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సినారియోలో ఆక్సిజన్ కొద్దిగా లేట్ గా అందడము అని ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే కనుక, డెలివరీ అప్పుడు ఒక బేబీ ఒక 10 సెకండ్స్ లేట్ గా ఏడవడం వల్ల బేబీకి ఆక్సిజన్ అందక కొద్దో గొప్ప చిన్న సెరెబ్రల్ పాలసీ వచ్చింది అనుకుందాము. ఇటువంటి సినారియో తీసుకుంటే ఇంకొక బేబీ కూడా ఇలానే ఆక్సిజన్ లేట్ గా అందుతుంది, ఇంకొక బేబీ కూడా ఇలానే సెరెబ్రల్ పాలసీ వస్తుంది అని మనం చెప్పలేము. రెండో బేబీ వెంటనే

0: సో ఇందాక మీరు మందులతో ఈ వ్యాధి పూర్తిగా నయం కాదు అన్నారు, మరి ఇంకా వేరే ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా?
1: ఇందాక మనం అనుకున్నట్టు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అనేటటువంటి మల్టిపుల్ మోడాలిటీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అయితే దీనికంటూ కొన్ని డెడికేటెడ్ సెంటర్స్ కూడా ఉంటాయి. కొన్ని గవర్నమెంట్ సైడ్ నుంచి ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి సెంటర్స్, కొన్ని ప్రైవేట్ గా నడిపిస్తున్నటువంటి సెంటర్స్. సో ఇట్లాంటి సెంటర్స్ లో కనుక మనము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే మనకి ప్రాబ్లం ఉంది అని తెలిసిన వెంటనే కనుక మనం దాంట్లో ఎన్రోల్ అయినట్టు అయితే కనుక మనకు ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశాలు చాలానే ఉంటాయి.
0: సో అలోపతిలో ఈ వ్యాధికి చికిత్స లేదు అని అనుకున్నాం, మరి ఆయుర్వేద లేదా హోమియోపతి లేదా నాచురోపతి ఏదైనా చికిత్స పాసిబిలిటీ ఉందా?
1: ఫ్రాంక్లీ నేనైతే ఎప్పుడు ట్రీట్మెంట్ అందులో ఉంది అన్నట్టుగా వినలేదు, బట్ నేను కరెక్ట్ పర్సన్ కాకపోవచ్చు అందులో ట్రీట్మెంట్ ఉందా లేదా అని చెప్పడానికి. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కానీ హోమియోపతి డాక్టర్ కానీ కరెక్ట్ గా చెప్పగలుగుతారు మీకు. ఒక వర్డ్ లో చెప్పాలంటే నాకైతే తెలియదు, బట్ లేదని అనుకుంటున్నాను.
0: చివరిగా ఏ దశలో బిడ్డని తీసుకొస్తే కొంతలో కొంత ఈ వ్యాధి పెరగకుండా ఉంటుంది?
1: మనకు ప్రాబ్లం ఉంది అని ఎంత తొందరగా పసిగట్టి అంత తొందరగా మనం హాస్పిటల్ కి తీసుకొస్తే రీహాబిలిటేషన్ అనేది అంత తొందరగా మనం మొదలు పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్, బాబు నడవడం నేర్చుకునేది ఒక 10 నెలల వయసు నుంచి ఒక 1.5 ఇయర్ ఏజ్ వరకు నడవడం నేర్చుకుంటున్నాడు అనుకుంటాం. ఆ టైంలో బాబు కాళ్ళు బిర్రుగా ఉన్నందుకు అతను నడవలేకపోయినాడు, టైట్ గా ఉన్నందుకు అతను నడవలేకపోయినాడు. సో నడవడం అని నేర్చుకునే ఏజ్ అతను దాటిపోయినట్టుగా అవుతుంది. అదే మీరు తొందరగా గుర్తుపట్టి తెచ్చినట్టయితే కాళ్ళకి బోటాక్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ టైట్ గా ఉండడం, ఆ బిర్రుగా ఉండడం మనం కొద్దిగా తగ్గించిన వాళ్ళం అయినాం అనుకోండి, మేబీ అతను నడవడం అనేది కొంచెం స్టార్ట్ చేస్తాడు. సో ఆ ఎదుగుదల ఫేజ్ ని మనము వాడుకుని అతను నడక అనేది మనము మళ్ళీ అతనికి తిరిగి ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ కనుక రీహాబిలిటేషన్ సెంటర్స్ కి తీసుకొస్తే నడవడం అనేటివి మళ్ళీ కొత్త నాలెడ్జ్ ని, కొత్త మైల్ స్టోన్స్ ని నేర్చుకోవడానికి వీలైతాయి.
0: చాలా చక్కగా చెప్పారు సార్. మరి సెరిబ్రల్ పాలసీకి ప్రభుత్వ సహకారం ఏమన్నా ఉందా సార్?
1: డెఫినెట్లీ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది సెరిబ్రల్ పాలసీ ఉన్నటువంటి పిల్లలకి. ఫస్ట్ థింగ్, డిసేబిలిటీ సర్టిఫికెట్ అనేది ఒకటి ఉంటుంది, అంటే యునిక్ డిసేబిలిటీ ఐడి అని చెప్పేసి ఒక నెంబర్ ఇస్తారు. సో సదరంలో మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు కనుక ఈ ప్రాబ్లం ఉంది అంటే కనుక మీకున్నటువంటి పర్సెంటేజ్ ఆఫ్ ప్రాబ్లం బట్టి మీకు గవర్నమెంట్ నుంచి పెన్షన్ కానీ లేకపోతే ఒక హెల్ప్, ఒక అమౌంట్ పర్టికులర్ ఇంత మనీ అనేది ఒక హెల్ప్ పరంగా మీకు వస్తుంది. సో దాన్ని బట్టి మీరు కూడా రీహాబిలిటేషన్ అనేది ఇంకొంచెం మంచిగా ఇవ్వడానికి మీకు వీలవుతుంది. ఆ సర్టిఫికెట్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది ఫర్ ఆల్ ఆయన తర్వాత లైఫ్ లో కూడా. సర్టిఫికెట్ అనేది తనకి చాలా హెల్ప్ అవుతుంది. గవర్నమెంట్ తరఫున డిడిఆర్సీస్ అంటే డిసేబిలిటీ డిస్ట్రిక్ట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అని ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఉంటాయి, అలాగే మన నిజామాబాద్ లో కూడా ఉన్నాయి. సో వీళ్ళకి మనం ఇందాక అనుకున్న ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఇట్లాంటి థెరపీస్ అన్ని కూడా ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ లో గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తూ ఉంటుంది. సో వాటిని మనం అప్రోచ్ అయినా కానీ మనకి కొంచెం మనీ అనేది మన పాకెట్ లోకి పడకుండా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇట్లాంటి సెంటర్స్ లో కనుక మనం ఎన్రోల్ అయినట్టయితే కనుక. థర్డ్ థింగ్, మనకి అసిస్టివ్ డివైసెస్ అంటారు, ADIP ఒక స్కీమ్ ఉంటుంది. సో మనకి వీల్ చైర్స్ కానీ, ఆర్థోసిస్ కానీ, లేకపోతే వినికిడి మెషిన్స్ కానివ్వండి, లేకపోతే అసిస్టివ్ డివైసెస్ ఇంకేమైనా ఉన్నటువంటి అయితే కనుక మనకి గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ద్వారా ఫ్రీగా ఇస్తుంది ఇట్లాంటి సర్టిఫికెట్ ఉన్నటువంటి పిల్లలకి. సో దాని ద్వారా మనకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అలానే తెలంగాణ ప్రభుత్వం ఎడ్యుకేషనల్ సపోర్ట్ కూడా వీరికి అందజేస్తుంది. ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేటివి ఇస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ఆ స్కాలర్షిప్స్ ద్వారా కూడా హైయర్ ఎడ్యుకేషన్ పొందడానికి వీలుగా ఉంటుంది. అండ్ వీళ్ళకి పర్టికులర్ గా 4% రిజర్వేషన్స్ ఉంటాయి కొన్ని పారామీటర్స్ లో, కొన్ని స్కీమ్స్. సో ఈ 4% రిజర్వేషన్ కేటగిరీలో కూడా వీళ్ళు జాబ్స్ కి అర్హులుగా ఉంటారు. సో ఆ కోటాని కూడా వీళ్ళు సద్వినియోగం చేసుకోవచ్చు.
0: చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు సార్. మా స్టూడియోకి వచ్చి ఇన్ని చక్కటి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ.
2: శ్రోతలు, ఇంతవరకు ఈరోజు వరల్డ్ సెరెబ్రల్ పాలసీ డే సందర్భంగా ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ విష్ణువర్ధన్ వజల గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి టి శాంతిశ్రీ, సహకారం అందించారు మానిటి భూమేశ్వర్. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
3: డాక్టర్ జే బలరాం యాదవ్
4: ఎత్తు వంకరపల్లకు క్లిప్ ట్రీట్మెంట్ ఇంకా ఒక రోజులో ఇంప్లాంట్ అమర్చబడును.
3: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ వారికి ఇన్సూరెన్స్, ఇంకా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్.
4: డాక్టర్ జే బలరాం యాదవ్,
3: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి 9848118027.
3: డాక్టర్ సి

0: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖైల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799090505.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు విందాం అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలను. కార్యక్రమం దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ వీరందరి కోసం ఈ పాట వినేద్దాం.

0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల
1: ఊపిరితిత్తులు ఆస్తమా అలర్జీ
0: బ్రాంకోస్కోపీ థొరకోస్కోపీ స్లీప్ స్టడీ
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు
1: ద్వారకా నగర్ నిజామాబాద్
0: సెల్ 9032323258
2: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 9వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాటరాక్ట్, కంటి శుక్లాలు మొదలైన సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
3: అబ్బా, పంటి నొప్పి.
0: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
3: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
0: కల్లిల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 9912317190.
2: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో. మీరు వింటున్న ఈ పాట డాన్ సీను చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోణి రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా దేవదాసు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి రఘువీర్ సింగ్, సుగుణబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయితేజ, లీలాసింగ్.

0: విన్న ఆ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమం. వినే ముందు ఈ ప్రకటన.
1: పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: కట్టెల కంటా నేనే పోతున్న

0: పెరుగుదల, చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కట్ట కింద వండి నాయ గంట మొలక రాతునాలు,
4: కట్ట కింద వండి నాయ గంట మొలక రాతునాలు,
3: కట్ట కింద వండి నాయ గంట మొలక రాతునాలు,
4: కట్ట కింద వండి నాయ గంట మొలక రాతునాలు.
3: ముళ్ళు లేని వడ్లు వండే ముత్యం సారలో రామ,
4: ముళ్ళు లేని వడ్లు వండే ముత్యం సారలో రామ,
3: ముళ్ళు లేని వడ్లు వండే ముత్యం సారలో రామ,
4: ముళ్ళు లేని వడ్లు వండే ముత్యం సారలో రామ.
3: దంచి దంచి షేడలంత దాపదూపగో
4: రేమో,
3: దంచి దంచి షేడలంత దాపదూపగోని రేమో,
4: దంచి దంచి షేడలంత దాపదూపగోని రేమో.
3: ముంచి ముంచడి రమ్మ పంచదారలో రామ,
4: ముంచి ముంచడి రమ్మ పంచదారలో రామ,
3: ముంచి ముంచడి రమ్మ పంచదారలో రామ,
4: ముంచి ముంచడి రమ్మ పంచదారలో రామ.
3: మా షేడ ఇంటి మీది తీగ మగువ ఇంటి మీద వారే,
4: షేడ ఇంటి మీది తీగ ఇంటి మీద వారే,
3: శేర ఇంటి మీది తీగ మగువ ఇంటి మీద వారే,
4: శేర ఇంటి మీది తీగ మగువ ఇంటి మీద వారే.
3: శైలు దాపి కొయ్య పోయితే శేదులాయనో రామ,
4: శైలు దాపి కొయ్య పోయితే శేదులాయనో రామ,
3: శైలు దాపి కొయ్య పోయితే శేదులాయనో రామ,
4: శైలు దాపి కొయ్య పోయితే శేదులాయనో రామ.
3: అవి వాడి వాడిన గుంబాము పారి పారిపోతదేమో,
4: వాడి వాడిన గుంబాము పారి పారిపోతదేమో,
3: వాడి వాడిన గుంబాము పారి పారిపోతదేమో,
4: వాడి వాడిన గుంబాము పారి పారిపోతదేమో.
3: పట్కరండి షేడలాల సుట్టలు చేతమో రామ,
4: పట్కరండి షేడలాల సుట్టలు చేతమో రామ,
3: పట్కరండి షేడలాల సుట్టలు చేతమో రామ,
4: పట్కరండి షేడలాల సుట్టలు చేతమో రామ.
3: వంచులేని బాయిలోన వాకులేని తొడిమె ఉట్టే,
4: వంచులేని బాయిలోన వాకులేని తొడిమె ఉట్టే,
3: వంచులేని బాయిలోన వాకులేని

0: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
1: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: కొమ్మ బూదరి చిన కొమ్మ పుట్ట మీది, కొమ్మ బూదరి చిన కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మాయ్, నరికి వేసిన కొమ్మ నంది కొమ్మాయ్, అల్లొక్క కొమ్మేసి వార్తలు వట్టంగా శివుని పెళ్లి కొడుక నీ కారతి. జయ జయ మంగళం, నిత్య శే మంగళం, జయ జయ మంగళం, నిత్య శే మంగళం.

పుట్ట మీది కొమ్మ పూదరిచ్చిన కొమ్మ, పుట్ట మీది కొమ్మ పూదరిచ్చిన కొమ్మ, నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ, నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ, అందులో ఒక కొమ్మేసి వార్తలు వట్టంగా శివుని పెళ్లి కొలకని కారతి. జయ జయ మంగళం నిత్య జయ మంగళం, జయ జయ మంగళం నిత్య జయ మంగళం.

ఎద్దునెక్కినవారువీధరే జంగాలు, ఎద్దునెక్కినవారువీధరే జంగాలు, ఏడేడు లోకాలేలి రంగోయ్, ఏడేడు లోకాలేలి రంగోయ్. నందినెక్కినవారు నాపాల పురుషుడు, నాగలోకం కన్న తానే కర్త. జయ జయమంగళం నిత్య జయమంగళం, జయ జయమంగళం నిత్య జయమంగళం.

ఎద్దునెక్కిన వారు ఇద్దరే జంగాలు, ఎద్దునెక్కిన వారు ఇద్దరే జంగాలు. ఏడేడు లోకాలేలి రంగోయ్, ఏడేడు లోకాలేలి రంగోయ్. నందినెక్కిన వారు నా పాల పురుషుడు, నాగలోకం కన్న తానకర్త. జయ జయ మంగళం నిత్య శే మంగళం, జయ జయ మంగళం నిత్య

కొట్టంగ వరదలై పారంగ వానలై కొట్టంగ వరదలై పారంగ ఎట్ల వస్తువ గంగ జడలతో అనాయ్ ఎట్ల వస్తువ గంగ జడలతో అనాయ్ పులితోని కాపులం బూతి గుడుకల పేరు నాతి గుడుకల పేరు నట్టనడు మా జయ జయ మంగళం నిత్య శయ మంగళం జయ జయ మంగళం నిత్య శయ మంగళం.

లైకొట్టంగ వరదలై పారంగ వాను లైకొట్టంగ వరదలై పారంగ ఎట్ల వస్తే గంగ జడలతో న్యాయ్ ఎట్ల వస్తే గంగ జడలతో న్యాయ్ పులితోని కప్పులం బూతి గుడుకల పేరు నాటి గుడుకల పేరు నట్ట నడుమ జయ జయ మంగళం నిత్య శే మంగళం జయ జయ మంగళం నిత్య శే మంగళం.

కొండలా నేను ఉట్టి కొండలా నేను పెరిగి కొండలా నేను ఉట్టి కొండలా నేను పెరిగి కొండ కొట్టిన పిండంటలండాయ్ కొండ కొట్టిన పిండంటలండాయ్ కొండలా ఉన్నాడు కోటెంకటేశుడు ఆజ్ఞానిచ్చేటి హనుమంతకు.

కొండలా నేను ఉట్టి కొండలా నేను విరిగి కొండలా నేను ఉట్టి కొండలా నేను విరిగి కొండగో జ్ఞాపిండంటలండోయ్ కొండగో జ్ఞాపిండంటలండోయ్ కొండలా ఉన్నాడు కోటెంకటేశుడు వాగ్నాలి చేటి హనుమంతకు జయ జయమంగళం నిత్యశే మంగళం జయ జయమంగళం నిత్యశే మంగళం.

మిట్టియా తలవాల మీరాలు వాసుకో, మిట్టియా తలవాల మీరాలు వాసుకో, ఎచ్చులకు తెచ్చిరే పచ్చగరిటాయ్, ఎచ్చులకు తెచ్చిరే పచ్చగరిటాయ్, తెచ్చిన మా ఓరు తేకున్న మా ఓరు దాసుకున్న వారు ధరణి మీద జయ జయ మంగళం, నిత్య జయ మంగళం, జయ జయ మంగళం, నిత్య జయ మంగళం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. మధుర గీతాలను ఈరోజు విందాం కొంత ప్రత్యేకంగా. అచ్చులతో మధుర గీతాలను మీ ముందుకు తీసుకొచ్చింది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz. అచ్చులలో మొదటి అక్షరం ఆతో ప్రారంభమయ్యే మధుర గీతం ఇప్పుడు విందాం తాండ్రపాపరాయుడు చిత్రం నుండి.

కేజే యేసుదాసు పి సుశీల పాడిన పాటను మధుర గీతాల్లో తొలి గీతంగా విన్నారు. శ్రోతలు వింటున్నారు అచ్చులతో మధుర గీతాలను. ఆ తర్వాత వచ్చే అక్షరం ఆ. మరి ఆతో మొదలయ్యే పాటను విందాం ఆలాపన చిత్రం నుండి.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. గీత రచన డాక్టర్ సీనారాయణ రెడ్డి. శ్రోతలు వింటున్నారు మధుర గీతాలను కొంత ప్రత్యేకంగా అచ్చులతో మధుర గీతాలు కార్యక్రమంలో తర్వాత పాటగా ఈ అక్షరంతో మొదలయ్యే పాట విందాం. సుఖదుఃఖాలు చిత్రం నుండి పాడినవారు పి. సుశీలా.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు అచ్చులతో మధుర గీతాలను. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఈ అక్షరంతో మూగ మనసులు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడింది.
1: ఈనాటి ఈ బంధం, ఈనాటి

ఈ అక్షరంతో మొదలైన పాటను విన్నారు. మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాముడు భీముడు చిత్రం కోసం ఊ అక్షరంతో మొదలయ్యే ఈ పాటను.

0: ఏమిటేమిటేమిటే మంచిగా అలా ఉంటున్నా ఎలాగుంటుందో అది సిద్ధంగా చెప్పు.
1: దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు,
0: దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు,
1: గాంధీ మహాత్ముడు కలగన్నారు.

0: భలే భలే బాగా చెప్పావు, కానీ అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు.
1: అందరి కోసం ఒక్కడు నిలిచి, ఒక్కని కోసం అందరూ కలిసి.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మధుర గీతాలను ఈరోజు కొంచెం ప్రత్యేకంగా అచ్చులతో మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత అక్షరం ఏతో ప్రారంభమయ్యే పాటను విందాం పూజా చిత్రం నుండి.

శ్రోతలు టీం చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు అచ్చులతో మధుర గీతాలను. కార్యక్రమంలో తర్వాత పాటగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది ఎమగోళ చిత్రం నుండి ఓ అక్షరంతో మొదలయ్యే ఈ పాటను.

0: ಕಂದಮಂತ ಅರಬೋಸಿ ಕಸು ಮಂಟು ಕಂಗ ಮೋಜು ಕಟ್ಟು ತಪ್ಪಿಂದ ಒಳ್ಳಂತ ಹತ್ತಿ ಮುಂದಿರಕ್ಕಿಂದ
1: కార్యక్రమంలో తర్వాత పాటగా తోటరాముడు చిత్రం నుండి పాటను వింటున్నారు. ఈ పాట ఓ అక్షరంతో ప్రారంభమవుతుంది.

శ్రోతలు వింటున్నారు అచ్చులతో మధుర గీతాలు. కార్యక్రమంలో తర్వాత పాటగా బ్రతుకు తెరువు చిత్రం నుండి అం అక్షరంతో మొదలయ్యే ఈ పాటను విందాం ఘంటసాల గాలంలో.

bolanda tam tam tam. ఈ రాత్రి వీరులంట ధరణి కుబేరులంట ఘోర ఘోరం అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. ఈ రాత్రి వీరులంట ధరణి కుబేరులంట ఘోర ఘోరం అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. పెళ్లి అంట పెళ్ళి అంటా.

అహా అక్షరంతో మొదలైన పాటను చివరిగా విన్నారు. అచ్చులతో మధుర గీతాలు ఈ మా కొత్త ప్రయోగాన్ని ఎఫ్ఎం శ్రోతలు ఆదరిస్తారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.